ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948 శ్రావణమాసం 12వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం ఆగస్టు నెల 3వ తేదీ

సోమవారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై మీడియం వేవ్, 102 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో ప్రసారాలు ప్రారంభం. శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం దేశభక్తి గీతం. స్వర్గంలో ఒక ఖండం బృందగాన వింటారు. రచన శ్రీ పేరార భరత శర్మ. సంగీతం శ్రీ మంగళగిరి ఆదిత్యప్రసాద్.

0: ఇంతవరకు దశకంఠ రావణ కృత శివతాండ స్తోత్రం విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజన కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మంచి పుస్తకం ఒక గొప్ప స్నేహితునితో సమానం. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. పర్యావరణాన్ని మనం రక్షిస్తే ఆ పర్యావరణం మనల్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది. మొక్కలు నాటడమే కాదు, ఆ మొక్కలు వృక్షాలుగా ఎదిగేందుకు మనం సహకరించాలి, అందుకు తగ్గ పని చేయాలి. రక్తదానం మహాదానం. రక్తదానం పట్ల అపోహలు విడనాడండి. రక్తదాతలను ప్రోత్సహించండి. ఒకరు ఒకసారి రక్తం దానం చేస్తే అది ముగ్గురు ప్రాణాలను కాపాడుతుంది. 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపున్న ఆరోగ్యవంతులు రక్తం దానం చేయవచ్చు. రహదారిపై ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన వ్యాఖ్యాత శ్రీ పెదరెడ్ల కృష్ణమూర్తి గారు.
1: మనోనిగ్రహం. మనస్సును నిగ్రహించుకోవడమే మనోనిగ్రహం. నిగ్రహించుకోవడం అనగా చెడువైపు మనస్సును నడిపించకుండా కట్టడి చేయుట. ఈ మనోనిగ్రహమును గూర్చి వాల్మీకి రచించిన రామాయణంలో అమూల్యమైన సూక్తులు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని పరిశీలిద్దాం. భూయో వినయమాస్థాయ భవనిత్యం జితేంద్రియ కామక్రోధ సముత్థాని చేదేదా వ్యసనాని చ. అహంకారం కడుతున్న అడ్డుగోడల్ని వినయముతో తొలగించుకుంటూ చపలత్వమున్న ఇంద్రియాలను క్రమంగా చెప్పు చేతల్లో పెట్టుకుంటూ జయించాలి. కామక్రోధాల వల్ల కలిగే వ్యసనాలన్నింటినీ విడిచిపెట్టాలి. మానవుని అహంకారం ఆ జన్మ సిద్ధం. అహంకారం లేని వాడిని చూసి ఆశ్చర్యపడాలి. ఈ సమాజంలో దానివల్లనే వ్యక్తికి సమాజానికి ఎన్నో అనర్థాలు సంభవిస్తాయి. హద్దులు మేరనంత వరకు, ఆత్మవిశ్వాసపు స్థాయిలో ఉన్నంత వరకు జీవన మార్గంలో అహంకారము ఉత్సాహాన్ని పెంపొందించే మాట యథార్థమే. కానీ హద్దులు మీరి దురహంకారమైతే వ్యక్తి చెడతాడు, సమాజము చెడుతుంది. అందువలన అహంకారం అదుపులోకి రావాలంటే వినయం ఒక్కటే విరుగుడు. వినయం పెరిగితే విశాలమైన విశ్వమానవతా దృక్పథం విస్తరిస్తుంది. దానివలన ఈ మహావిశ్వంలో తన తక్కువ స్థాయి అర్థమవుతుంది. అది విరక్తికి బీజమై ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహము కలుగుతాయి. మనస్సు మనం చెప్పిన మాట వింటే కామక్రోధాల ప్రభావం దానిపైన పడదు. వాటి ప్రభావం లేని మనస్సును

0: వ్యసనాలు వశపరుచుకోలేవు. ఇది క్రమంగా అభ్యాసము ద్వారా సాధించుకోవలసిందే గాని హఠాత్తుగా సంభవించే మార్పు కాదు. కాబట్టి అభ్యాసము ద్వారా మనోనిగ్రహం కలుగుతుందని రామాయణంలో చెప్పబడింది. చలం హి ప్రాణినాం మతి, ఇది రామాయణంలో మరో సూక్తి. మానవుల బుద్ధి చంచలమైనది, మానవుడి మనస్తత్వం మరీ చంచలమైనది. సహజంగా దానికంటూ ఏ కట్టుబాట్లు లేవు. గాలి ఇటు వేస్తే అటు పరిగెడుతుంది, చెప్పిన మాట విన్నట్లే విని మరలా అంతలోనే అనుకోని మార్పులకు గురవుతుంది. తీసుకున్న నిర్ణయాలు వాటి త్రోవన అవే పోతాయి. చేసుకున్న బాసలు చెప్పి చెప్పకుండా పోతాయి. తనకు తన మీద కానీ ఇతరుల మీద కానీ విశ్వాసం లోపిస్తుంది. అందుకే ప్రయత్నం చేసి సాధనతో మనస్సును మనస్వాధీనంలో పెట్టుకోవాలి. అప్పుడే బుద్ధులు కూడా మంచివి పుడతాయి, స్థిరంగా నిలబడతాయి. మారిపోయే మనస్సును గురించి రామాయణంలో ఇలా చెప్పారు, కింతు చిత్తం మనుష్యాణం అనిత్యమితి మే మతి, సతాంతు ధర్మ నిత్యానాం కృతశోభిచ. మానవుల మనస్సు ఎప్పుడూ మారిపోతూనే ఉంటుంది, పారిపోతూనే ఉంటుంది. ధర్మ మార్గములో నడిచే ధార్మికుల్లో మాత్రమే అది సుస్థిరంగా నిలబడి ప్రకాశిస్తుంది. మానవుల మనస్సు క్షణక్షణానికి మారిపోతూనే ఉంటుంది. పట్టి కట్టేసినా నిలబడేది కాదు. గాలిని పట్టడం ఎంత కష్టమో మనస్సును పట్టుకునుట కూడా అంతే కష్టం. సాధన చేస్తే గాని దాన్ని పట్టుకోవడానికి వీలు పడదు. అందుకే మన వాళ్ళు మనోనిగ్రహం ఎంతో ముఖ్యమని దానికోసం ఎన్నో రకాల సాధనలను ఉపదేశించారు. ధర్మ మార్గములో జీవనాన్ని సాగించే వాళ్ళు కొద్ది కొద్దిగా మనస్సును వశపరుచుకోవడానికి వీలవుతుంది. కనుక ధర్మ మార్గములో జీవిస్తూ అభ్యాసము ద్వారా మనస్సును వశపరుచుకోవచ్చునని రామాయణం మనకు ప్రబోధిస్తుంది.
1: చింతన విన్నారు. వ్యాఖ్యాత శ్రీ పెద్దిరెడ్ల కృష్ణమూర్తి గారు, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం. ఈనాటి పొలం పనుల్లో లాభదాయకమైన పశుపోషణ జాగ్రత్తలు, ఈ అంశంపై ఎన్ సుధాకర్ రెడ్డి గారి సూచనలు వింటారు.

సాధారణంగా గ్రామాల్లో మనం పాడి పంట అంట. ఒక రైతుగా, ముఖ్యంగా సన్న చిన్నకారు రైతుగా, పూర్తిగా ఒక పంట మీదే ఆధారపడి మనం జీవనం సాగిస్తాము అంటే మటుకు సరైనటువంటి ఆలోచన కాదు. మనము పంటతో పాటుగా పాడి గనక పెట్టుకోగలిగితే మన పంట నుంచి వచ్చేటువంటి ఉప ఉత్పత్తులు కానీ వ్యర్థాలు కానీ మళ్ళీ తిరిగి పాడి పశువుల పోషణలో చక్కగా ఉపయోగపడతాయి. ఈ మధ్యకాలంలో చదువుకున్న పిల్లలు కూడా వ్యాపారపరంగా ఈ పాడి పశువుల పోషణ డైరీ ఫామ్ అని పెట్టడానికి సిద్ధమవుతున్నారు. వాళ్ళు ముఖ్యంగా ఆలోచించాల్సినటువంటి అంశాలు కొన్ని ఉంటాయి. జాగ్రత్తగా మనం ఇంటి దగ్గర ఉండి కుటుంబ పరంగా గనక పాడి పశువుల పోషణ చేసుకోగలిగితే ముఖ్యంగా రైతు కుటుంబాలు చక్కగా సంపాదించడానికి అవకాశం ఉంది. కాకపోతే

వ్యాపార సరళిలో వ్యవసాయం చేయటం వేరు. మామూలుగా ఒక జీవనాధారంగా జీవన సరళిలో భాగంగా వ్యవసాయం చేయటం వేరు. ఇది మటుకు మర్చిపోకూడదు. వ్యాపార సరళిలో వ్యవసాయం చేసేటప్పుడు అది పాడి పశువుల పోషణ కానీ, గొర్రెల పోషణ కానీ, మేకల పోషణ కానీ, ఇతర పంటల సాగు కానీ, వాటిని మనము చేసేటప్పుడు మనం ఏం ఆలోచించాలి? ఉదాహరణకి పాడి పశువుల పోషణ తీసుకుందాం. పాడి పశువుల పోషణ చేసేటప్పుడు ముఖ్యంగా ముందు మనం ఏం ఆలోచించాలి? అసలు మనం మొదలుపెట్టబోయేటువంటి పాడి పశువుల పోషణకి ఖర్చు ఎంత అవుతుంది? దానికి మార్కెట్లో డిమాండ్ ఎంత ఉంది? మన చుట్టుపక్కల ప్రాంతాల్లో దాని అమ్మకాలు ఎలా ఉన్నాయి? మనకి వసతులు ఏ విధంగా ఉన్నాయి? సమస్యలు ఏమున్నాయి అనేది కాస్త ఆలోచించి మనం మొదలుపెట్టుకోవాలి. ఇక్కడ అన్ని వ్యాపారాల్లో ఒక వ్యాపారంలాగా మనం గనక పాడి పశువుల పోషణ చేస్తే ముఖ్యంగా సన్న చిన్నకారు రైతులు ఇబ్బంది పడతారు. మొదట దీన్ని స్థిరంగా అభివృద్ధి చేసుకొని తర్వాత వేరే విషయాల గురించి ఆలోచించాలి. మనము

పాడి పశువుల పోషణ తీసుకుందాం. పాడి పశువుల పోషణ చేసేటప్పుడు ముఖ్యంగా ముందు మనం ఏం ఆలోచించాలి, అసలు మనం మొదలుపెట్టబోయేటువంటి పాడి పశువుల పోషణకి ఖర్చు ఎంత అవుతుంది, దానికి మార్కెట్లో డిమాండ్ ఎంత ఉంది, మన చుట్టుపక్కల ప్రాంతాల్లో దాని అమ్మకాలు ఎలా ఉన్నాయి, మనకి వసతులు ఏ విధంగా ఉన్నాయి, సమస్యలు ఏమున్నాయి అనేది కాస్త ఆలోచించి మనం మొదలుపెట్టుకోవాలి. ఇక్కడ అన్ని వ్యాపారాల్లో ఒక వ్యాపారంలాగా మనం గనక పాడి పశువుల పోషణ చేస్తే ముఖ్యంగా సన్న చిన్నకారు రైతులు ఇబ్బంది పడతారు. మొదట దీన్ని స్థిరంగా అభివృద్ధి చేసుకొని తర్వాత వేరే విషయాల గురించి ఆలోచించాలి. మనము ఈ పాడి పశువుల పోషణలో మంచి జాతి ఆవులను కానీ మంచి జాతి గేదెలను కానీ మనం తెచ్చుకోవాలి. వాటిలో మనకి పాలసార ఎంతుంది అనేది పాడి పశువుల పోషణ సంబంధించి అనుభవం ఉన్నటువంటి రైతులు కానీ లేకపోతే పశుసంవర్ధక శాఖ అధికారులను కానీ అడిగి మనము ఈ పాలసార అధికంగా ఉన్నటువంటి పాడి పశువుని కొనుక్కోవటంలో వాళ్ళ సహాయ సహకారాలు అందుకోవాలి. ముఖ్యంగా పాలసారలో ప్రధానంగా మనకి పశువు ఆకారం, అలాగే పశువుకి ఈ పాల నరం, అలాగే దానికి గతంలో ఈ పాల ఉత్పత్తి ఏ విధంగా ఉండేది అనేటువంటి ఒక చరిత్ర, ఇవన్నీ కూడా మనము సేకరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దీనికి తోడు మనకున్నటువంటి భూమి ఎంత, మనకున్నటువంటి భూమిలో పచ్చిగడ్డి సాగు చేయడానికి అవకాశాలు ఎంత. ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మనము పచ్చిగడ్డి ఇస్తేనే మంచి పాలసారు ఉంటుంది. అది కూడా పాల ఉత్పత్తి బాగుండాలంటే వాటికి మాంసకృత్తులు కూడా బాగున్నటువంటి పశుగ్రాసాన్ని అందించాలి. మామూలుగా మనము ఈ గడ్డి జాతి పశుగ్రాసము అలాగే పప్పు జాతి పశుగ్రాసాలు రెండు కూడా పోషణ చేస్తాం. కాబట్టి మనము గడ్డి జాతి పశుగ్రాసాలని 2:1 అలాగే 1:1 మాంసకృత్తులు ఉన్నటువంటి పప్పు జాతి వాటిని కూడా మనము సాగు చేసి పశువులకి దాణాలాగా అంటే పశుగ్రాసంలాగా అందించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే సన్న చిన్నకారు రైతులు ఈ పాడి పశువుల పోషణ చేసేటప్పుడు కుటుంబ పరంగా వాళ్లే గనక మొత్తం సొంతగా చూసుకోగలిగితే చక్కగా లాభాలు వస్తాయి, ఎలాంటి అనుమానము లేదు. ఒకవేళ పని వాళ్ళని పెట్టుకోదలుచుకుంటే మటుకు ఖచ్చితంగా మనం అన్ని రోజులు వాళ్ళు ఉండేలాగా పెట్టుకోవాలి. అదిగాక వాళ్ళు లేనప్పుడు ఖచ్చితంగా మనం ఒళ్ళొంచి పనిచేయగలిగితేనే మనం ఈ వృత్తి పెట్టుకోవాలి. అలాంటి దాంట్లో ఎలాంటి సందేహం లేదు, ఖచ్చితంగా మనం పని చేయాల్సిందే. ఇక మనము మూలధన పెట్టుబడి ఏ విధంగా పెట్టుకోవాలి, మనకి ఈ సబ్సిడీ కోసం మన గవర్నమెంట్ వాళ్ళు కొన్ని పథకాల ద్వారా మన బ్యాంకుల ద్వారా ఇప్పించేటువంటి అవకాశాలు ఉన్నాయి, అది ఏ విధంగా పొందాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇకపోతే మనకి అనుభవం ఉన్నటువంటి రైతు సోదరులు చుట్టుపక్కల చాలామంది ఉంటారు, వ్యాపారపరంగా ఈ పశు పోషణ చేసేటువంటిది ముఖ్యంగా పాడి పశువుల పోషణ చేసే వాళ్ళ అనుభవాలు తీసుకోవటం మటుకు చాలా చాలా ముఖ్యం. ఇక్కడ ఇందాక మనం అనుకున్నట్టుగా మంచి పశు జాతి, ముఖ్యంగా గేదెల పోషణ సంబంధించి ముర్రా జాతి మనకి మంచి పాల దిగుబడి ఇస్తుంది, అలాగే ఎక్కువ సమస్యలు లేకుండా మనకి మంచి లాభాలు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సరైనటువంటి పోషణ ఇవ్వగలిగితే వీటి నుంచి ఫలితాలు బాగా వస్తాయి. అలాగే మన ఆవుల పోషణ చేసేటప్పుడు ఆవుల పోషణకు కూడా మనకి దేశీ జాతి ఉన్నాయి, అలాగే విదేశీ జాతులు కూడా ఉన్నాయి. వీటితో పాటుగా మనకి హైబ్రిడ్ కూడా సంకర జాతులు కూడా దొరుకుతున్నాయి. వీటిని మనం మన ప్రాంతంలో పోషణ చేయొచ్చు అనే దాని మీద అవగాహన కూడా చాలా చాలా ముఖ్యం. ఈ విధంగా మనం గనక ఈ పశు పోషణ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని గనక మనం పాడి పశువుల పోషణ పెట్టుకున్నట్లయితే మంచి లాభాలు వస్తాయి. కాకపోతే ఇక్కడ మరొక విషయం ఏంటంటే కొట్టం మనం ఎప్పుడైతే సిద్ధం చేసుకుంటున్నామో ఆ కొట్టము ఏ విధంగా ఉంది, గాలి ఎలుతురు బాగా సోకేలాగుందా, ముఖ్యంగా మిట్ట మీద ఉందా, మనకి బురద ఆగకుండా వాన నీళ్ళు ఆగకుండా ఉందా, ఇవన్నీ కూడా గమనించుకొని చక్కగా మన పశువులు పట్టే విధంగా మనము ఈ పశు పోషణకి సిద్ధం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వ్యాపార సరళిలో ఎప్పుడైతే పాడి పశువుల పోషణ చేయాలనుకుంటున్నామో వీటన్నిటికీ సిద్ధమయ్యి కాస్త ప్రణాళికతోటి మనం గనక కాలు ముందుకేస్తే మనకి మంచి లాభాలు రావటంలో ఎలాంటి సందేహము లేదు. కాకపోతే మనము వేరే వాళ్ళ చేత పనిచేయిద్దాము పూర్తిగా వాళ్లే చేస్తారు అనేటువంటి మాట కాకుండా అవసరం వస్తే నేను కూడా పూర్తిగా పనిచేస్తాను దానికి తగ్గట్టుగా నేను సిద్ధమవుతాను అని అనుకొని మరి ఆ అడుగు ముందుకేస్తే ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి.

ఇంతవరకు లాభదాయకమైన పశుపోషణ జాగ్రత్తలు ఈ అంశంపై ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించినటువంటి వ్యవసాయ సమాచారం విన్నారు. వాతావరణం. శ్రీకాకుళం, పార్వతీపురం మండలం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు జిల్లాల రైతులకు వాతావరణ సూచన. రాగల 24 గంటల్లో ప్రాంతంలో 1-2 చోట్ల వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ప్రముఖంగా ఉంది. భారీ వర్ష సూచన ఏదీ లేదు. ఈ ఉదయం నుంచి వచ్చే 48 గంటల్లో వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండబోవు. రైతులకు వాతావరణ సూచన విన్నారు. ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టేవారికి వాతావరణ సూచన. ఆంధ్ర తీరం నుంచి ఈ ఉదయం నుంచి వచ్చే 4 రోజులు అనగా 6వ తేదీ వరకు ఎలాంటి హెచ్చరికలు లేవు. ఆంధ్ర తీరం వెలుపల బంగాళాఖాతంలో చేపలు పట్టేవారికి వాతావరణ సూచన. ఈరోజు నుంచి 6వ తేదీ వరకు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ తీరంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. వీటి ఉధృతి 60 కిలోమీటర్ల వరకు చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటున్నందున చేపల వేట చేయరాదని హెచ్చరిక. విశాఖపట్నంలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం వాళ్ళు అందజేసిన వాతావరణ వివరాలు విన్నారు. ఇంతటితో ఈనాటి పొలం పనుల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. ప్రాంతీయ వార్తల ప్రసారమై విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. మాదక ద్రవ్యరహిత వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. తెలంగాణను ప్రపంచస్థాయి పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. దివ్యాంగుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని గనులు భూగర్భవనాల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. జాతీయ అవయవదాన అవగాహన దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. వార్తల వివరాలు. మాదక ద్రవ్యరహిత వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ కార్యక్రమంలో విజయవాడలోని లోక్భవన్ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ఆయన నిన్న పాల్గొన్నారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై యువతలో అవగాహన పెంపొందాల్సిన అవసరం ఉందని అన్నారు.
1: For a Nasha Mukt Bharat, that is drug-free India, the primary objective of this campaign is to unite the nation's youth to empower them as drug-free, healthy and responsible citizens. As you are all aware, drug abuse can lead to health issues, decline in academic performance and social isolation. Youth involved in drug abuse may face legal issues and their families suffer the consequences both emotionally and financially.
0: మత్తు రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ, దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం 100 వారాల అవగాహన కార్యక్రమాన్ని జాతీయ ఉద్యమంగా నిర్వహించారు.

0: చాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ వద్దు బ్రో పేరుతో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే ఈగల ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సమాజ భాగస్వామ్యంతో డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. తెలంగాణను ప్రపంచస్థాయి పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. అమెరికా పర్యటనలో భాగంగా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రతినిధుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలను విదేశీ ప్రతినిధులు ప్రవాస భారతీయులకు వివరించారు. 2047 నాటికి తెలంగాణను $3 trillion ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికను అమలు చేస్తున్నట్టు తెలిపారు. అలాగే భారత్ ఫ్యూచర్ సిటీ ఏర్పాటు ద్వారా పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అమెరికాలోని తెలుగు పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. దివ్యాంగుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు 3 చక్రాల సైకిళ్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నడవలేని స్థితిలో ఉన్నవారికి సహకారం అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1800 ట్రైసైకిళ్లు అందిస్తున్నట్టు తెలిపారు. దివ్యాంగులకు పింఛన్ను 6,000 రూపాయలకు పెంచడంతో పాటు వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలియజేస్తూ,
1: రాష్ట్ర వ్యాప్తంగా కూడా దివ్యాంగులకి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతూ ఉన్నాయి. త్రిచక్ర వాహనాలను కూడా వారికి అందించడం జరుగుతూ ఉంది. 45,00,000 రూపాయలతో వాహనాలను వారికి అందించడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం దివ్యాంగులకి పెన్షన్ మరి 6,000 రూపాయలు చేయడం జరిగింది. అలాగే పూర్తిగా మంచానికి పరిమితం అయితే 15,000 రూపాయలు అందిస్తున్నాం. అది కాకుండా బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం మహిళలకే కాకుండా దివ్యాంగులకు కూడా గతంలో 50% మాత్రమే టికెట్లో రాయితీ ఉండేది. ఇవాళ దివ్యాంగ సోదరులందరూ కూడా 100% రాయితీ ఇస్తూ ఇవాళ వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళేదానికి అవకాశం కల్పిస్తున్నారు.
0: నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్లో పులుల సంరక్షణ నిర్వహణ చర్యలను సమగ్రంగా అధ్యయనం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5 సభ్యులతో అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ కమిటీని నియమించారు. ఇటీవల నల్లమల అడవుల్లో ఆడపులి అనుమానాస్పద మృతి ఘటనపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి పులులు వాటి ఆవాసాల సంరక్షణపై సమగ్ర నివేదిక సమర్పించాలని కమిటీకి సూచించారు. పులుల జనాభాకు ఎదురవుతున్న ముప్పులు, సంరక్షణ చర్యలు, సిబ్బంది సామర్థ్యాల పెంపు, మౌలిక సదుపాయాల బలోపేతం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై సిఫార్సులు చేయాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. జాతీయ అవయవదాన అవగాహన దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. అవయవదానం ద్వారా ఎంతో మందికి తిరిగి జీవితాన్ని అందించవచ్చనే అంశం పట్ల అవగాహన కలిగించేందుకు ప్రతి ఏటా మన దేశంలో 3rd August అవయవదాన అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. సహజంగా మరణించినా, రోడ్డు ప్రమాదంలో మరణించినా, బ్రెయిన్ డెడ్ అయినా, వారి అవయవాలను అవసరమైన వారికి అమర్చడం ద్వారా వారికి నూతన జీవితాన్ని ప్రసాదించవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ సంచికలో అవయవదాన విశిష్టత గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రాణాపాయంలో ఉన్నవారిని కాపాడే మహత్తర కార్యక్రమమైన అవయవదానం చేసేందుకు మరింతమంది ముందుకు రావాలని ప్రధానమంత్రి పిలుపునిస్తూ,
2: ఆధునిక మెడికల్ సైన్స్ కే ఇస్ దౌర్ మే ఆర్గన్ డొనేషన్ కిసి కో జీవన్ దేనే కా ఏక్ బహుత్ బడా మాధ్యమ బన్ చుకా హై. కహతే హై జబ్ ఏక్ వ్యక్తి మృత్యు కే బాద్ అప్నా శరీర దాన్ కర్తా హై తో ఉస్సే 8 సే 9 లోగో కో ఏక్ నయా జీవన్ మిల్నే కీ సంభావనా బన్తీ హై. సంతోష్ కీ బాత్ హై క్యా దేశ్ మే ఆర్గన్ డొనేషన్ కే ప్రతి జాగరూకతా భీ బఢ్ రహీ హై. साल 2013 में हमारे देश में ऑर्गन डोनेशन के 5,000 से भी कम केसेस थे.
0: వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ఎలక్ట్రిక్ వాహన రంగం కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో ఒక ప్రైవేటు వాహన పరిశ్రమ రూపొందించిన తొలి ఎలక్ట్రిక్ బస్సుతో పాటు ఇథనాల్ ఆధారిత విద్యుత్ జనరేటర్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, విద్యుత్ వాహనాలు, వ్యాక్సిన్ తయారీ, గ్రీన్ ఎనర్జీ తయారీ వంటి అనేక రంగాల్లో భారత్ ప్రపంచ దేశాలతో పోటీ పడుతోందని తెలిపారు. అరుదైన ఖనిజాల విషయంలో స్వయం సమృద్ధి సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రస్తుతం దేశంలో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని తగ్గించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో భూగర్భ కోల్ గ్యాసిఫికేషన్, తెలంగాణలో ఉపరితల కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను చేపట్టనున్నట్టు

మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లలో బ్రహ్మకుమారిల ఆధ్వర్యంలో నిర్వహించిన నషామక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అవగాహన కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవితా నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మంత్రి మాదక ద్రవ్యాల నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ దేశాన్ని మాదక ద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దే జాతీయ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల బారిన పడకుండా యువతను కాపాడడం అందరి ఉమ్మడి బాధ్యత అని అన్నారు. యువతలో అవగాహన పెంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, క్రీడా కార్యక్రమాలు, వాకథాన్లు నిర్వహిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా అద్దంకిలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ 148 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద కుటుంబాలకు ఆరోగ్య సంరక్షణ అందించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి సహాయపడుతుందని చెప్పారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అనంతరం ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించిన మంత్రి సమస్యలను సత్వరమే పరిశీలించి పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల నియోజకవర్గంలో 4,38,00,000 రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న పులిమద్ది రహదారి అభివృద్ది పనులకు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ నిన్న భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ ఎండీఆర్ పథకం కింద ఈ నిధులను మంజూరు చేసినట్టు చెప్పారు. నాణ్యత ప్రమాణాలతో రహదారిని నిర్మించి ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. నంద్యాల నియోజకవర్గంలోని అన్ని రహదారులను దశల వారీగా అభివృద్ధి చేస్తామని మంత్రి తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాదక ద్రవ్యరహిత వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. దివ్యాంగుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. జాతీయ అవయవదాన అవగాహన దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: संस्थानां प्रतिनिधयः युवकमण्डलानाम् अशासकीयसङ्घटनानां च तथा आध्यात्मिकसंस्थानां सदस्याश्च भागं गृहीतवन्तः। केन्द्रीय युवकार्य क्रीडामन्त्री डॉक्टर मनसुख मांडविया अवदत् यत् मादकद्रव्यमुक्त भारतस्य स्वप्नं केवलं जनसहभागितया यूनां नेतृत्वेन च पूर्णा भवितुमर्हति। विकसित भारत संकल्पाभियानस्यान्तर्गतं नशा मुक्त युवाभियानस्य राष्ट्रीय शुभारम्भानन्तरं असौ फरीदाबाद स्थिते अमृत चिकित्सालये आयोजिते एकस्मिन् कार्यक्रमे एतदवदत्। डॉक्टर मांडविया एतत् शतसप्ताहकात्मकम् अभियानं यूनः राष्ट्रनिर्माणे प्रवर्तयितुं राष्ट्रव्यापी जनान्दोलनम् इति वर्णितवान्। बिहार गुजरात मध्यप्रदेशानां च त्रयाणां विधानसभाक्षेत्राणाम् उपनिर्वाचनानां कृते अद्य मतगणनायै सर्वाः व्यवस्थाः कृताः सन्ति। बिहारस्य बांकीपुरे, गुजरातस्य मंजलपुरे, मध्यप्रदेशस्य दतिया आसने च मतदानं गतमासस्य 30 दिनांके जातम्। अद्य प्रातः 8 वादने मतानां गणना आरभ्यते। प्रथमं पोस्टलिति मतपत्राणां गणना भविष्यति। तदनन्तरं प्रातः 8:30 वादने मतदानयन्त्रेषु अभिलेखितानां मतानां गणना भविष्यति। निर्वाचनायोगेन 30 राज्येषु सुगम गणनां सुनिश्चेतुं दृढ़ सुरक्षाव्यवस्था कृतास्ति। मध्यप्रदेशे दतिया विधानसभाक्षेत्रस्य गणना प्रशासकीय पॉलिटेक्निक महाविद्यालये भविष्यति, यत्र 20 गणनापट्टिकाः स्थापिताः सन्ति। राष्ट्रपतिपदासीना द्रौपदी मुर्मू अद्य ओडिशा राज्यस्य 3-दिवसीयायां यात्रायां भविष्यति। यात्रावधौ राष्ट्रपतिः गंजम जनपदस्य कटक भुवनेश्वर ब्रह्मपुर तप्तापानी स्थलेषु शैक्षणिक सांस्कृतिक आधिकारिक कार्यक्रमेषु भागं ग्रहीष्यति। अद्य राष्ट्रपतिः कटकनगरे जगद्गुरु कृपालु विश्वविद्यालयस्य उद्घाटनं करिष्यति। 11 दिनात्मकानां स्पर्धानां समापनानन्तरं ह्यः ग्लास्गो नगरे भव्यसमारोहेण राष्ट्रमण्डल क्रीडा सम्पन्ना। भारतमेकोनचत्वारिंशत्पदकैः सह पदकतालिकायां 4th स्थानम् अधिगतवत्। एतेषु 13 स्वर्णपदकानि, 17 रजतपदकानि, 9 कांस्यपदकानि च सम्मिलितानि सन्ति इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:15 ప్రసారమయ్యే ఉదయ సమీరాలలో శాస్త్రీయ సంగీత విద్వాంసులు, వాయిద్య రంగులో నిష్ణాతులు శ్రీపాద పినాకిని గారి జయంతి సందర్భంగా నేటి మాట, శ్రీ కోరాడ అప్పలరాజు గారి స్వీయ కవితలు, పుష్పాంజలి సినీ భక్తి గీతాలు, సమాచారవాణి తదితర అంశాలు ఉంటాయి. 8:30 విజయనగరం జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. విజయవాడ కేంద్రం నుండి రచన శ్రీ కెఎన్ రామకృష్ణ. 8:35 కర్ణాటక సంగీతం, ఇందులో శ్రీ కూర్మాపు సంపితరావు బృందం వారి నాదస్వరం ప్రసారమవుతుంది. 8:59 పాటల పల్లకి ఫోన్ లైవ్ సినిమా పాటలు. 10:00 ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. 10:30 పాటల పల్లకి ఫోన్ లైవ్ సినిమా పాటలు. 11:00 మధురిమ్మ పాత సినిమా పాటలు ప్రసారమవుతాయి. 12:10 మధుమంజరి. 12:40 కార్మికుల కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. 1:10 సినిమా పాటలు. 1:33 మహిళవాణి శ్రీల కార్యక్రమం, ఇందులో మీకోసం కొంత సమయం ఎలా గడుపుతారు అంశంపై ఫోన్ ఇన్ లైవ్ నిర్వహణ శ్రీమతి డి శ్రీదేవి. 2:30 వాతావరణం అనంతరం జానపద రంజని, ఇందులో రామాయణంలో అరణ్యకాండ

0: శ్రీ ఎం శ్రీనివాసుల బృందం వారి కోలాటం ప్రసారమవుతుంది. అనంతరం జానపద గీతాలు, శ్రీమతి బర్రె ముత్యాలమ్మ బృందం వారు పాడిన జానపద గీతాలు ప్రసారమవుతాయి. ఇక సాయంత్రం ప్రసారంలో 5 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు, 5:55 ఉద్యోగ వార్తలు, నిర్వహణ జి పద్మ, 6 గంటలకు వాతావరణం, అనంతరం సమాచార వాణి, 6:30 సాయం సమీరం, ఇందులో ఫిట్నెస్ మంత్ర, వికాసం శీర్షికన ఆయుష్మాన్ భారత్ గురించి విశేషాలు, ప్రేరణ, వ్యక్తిత్వం ఈ అంశాలుంటాయి. 7 గంటలకు ప్రసార విశేషాలు, 7:15 విజయవాడ కేంద్రం నుండి వ్యవసాయ పాఠశాల ప్రసారమవుతుంది. ఇందులో బయోబార్ తయారీ విధానం మరియు వివిధ పంటలలో వినియోగం ఈ అంశంపై లామ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి శైలజ గారి ప్రసంగం ఉంటుంది. అనంతరం జానపద గీతాలు, 7:45 విజయవాడ కేంద్రం నుండి వికసిత భారత్ ప్రసారమవుతుంది. 8:00 స్వరమాలిక సినిమా పాటలు, 8:15 టుడే ఇన్ పార్లమెంట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 8:30 ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణలో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 8:40 సినిమా పాట, 9:15 ఢిల్లీ కేంద్రం నుండి స్పాట్ లైట్ ప్రసారమవుతుంది, 9:30 బియాండ్ ద మ్యాప్ డిస్కవరింగ్ ద ప్లెజర్ ఆఫ్ కాన్షియస్నెస్ ట్రావెల్ ఈ అంశంపై శ్రీమతి చావలి నాగలక్ష్మి గారి ఆంగ్ల ప్రసంగం, 10:00 పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు ఉన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 7:05 వస్తుంది. జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 3 రోజుల పాటు ఒడిశాలో పర్యటిస్తారు. బ్రిక్స్ కూటమి దేశాల జాతీయ గణాంక సంస్థల అధిపతుల సమావేశం భారత అధ్యక్షతన ఈరోజు నుండి 2 రోజుల పాటు లక్నోలో జరుగుతుంది. చురుకైన ప్రజా భాగస్వామ్యం, యువత నాయకత్వం ద్వారానే డ్రగ్స్ రహిత భారతదేశం అనే కల సాకారమవుతుందని కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ నిన్న రాత్రి అధికారికంగా ముగిశాయి. దీంతో 2030 అహ్మదాబాద్ కామన్వెల్త్ గేమ్స్ కౌంట్డౌన్ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 3 రోజుల పాటు ఒడిశాలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రాష్ట్రపతి కటక్, భువనేశ్వర్, బ్రహ్మపూర్, గంజాం జిల్లాలోని తప్తపాని ప్రాంతాల్లో జరిగే పలు విద్య, సాంస్కృతిక, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాష్ట్రపతి ఈరోజు కటక్లో జగద్గురు కృపాలు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభిస్తారు. రేపు దక్షిణ ఒడిశాలో జరిగే పలు కార్యక్రమాలకు హాజరయ్యే ముందు తప్తపాని సమీపంలోని మా కంధునీ దేవి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. రాష్ట్రపతి పర్యటన నిమిత్తం విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. భువనేశ్వర్, కటక్లలో సుమారు 40 ప్లాటూన్ల పోలీసు బలగాలను మోహరించారు. రాష్ట్రపతి కార్యక్రమాలు సజావుగా సాగేలా ట్రాఫిక్ నియంత్రణ, నిఘా, ఇతర భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. బ్రిక్స్ కూటమి దేశాల జాతీయ గణాంక సంస్థల అధిపతుల సమావేశం భారత అధ్యక్షతన ఈరోజు నుండి 2 రోజుల పాటు లక్నోలో జరుగుతుంది. స్థితిస్థాపకత, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తం ఆధారంగా ఈ సమావేశం జరుగుతుంది. ఇది డేటా నాణ్యత, ఆవిష్కరణలు, గణాంక వ్యవస్థల పట్ల ఉన్న నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ప్రధాన బ్రిక్స్ గణాంక ఉత్పత్తులను బలోపేతం చేయడం, జాతీయ గణాంక వ్యవస్థల్లో ఆవిష్కరణలు

0: సంస్కరణలు, డేటా వ్యాప్తి, అందుబాటులు పెంచడం, స్థూల ఆర్థిక రంగాల వారి గణాంకాలను బలోపేతం చేయడం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఈరోజు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బీహార్లోని బాంకీపూర్, గుజరాత్లోని మంజల్పూర్, మధ్యప్రదేశ్లోని దతియా నియోజకవర్గాలకు గత నెల 30వ తేదీన పోలింగ్ జరిగింది. ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఉదయం 8:30 గంటల నుండి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లలో నమోదైన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ 3 రాష్ట్రాల్లో లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు ఎన్నికల సంఘం గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది. ఆల్ ఇండియా కోటా కింద ఎంబీబీఎస్, ఇతర అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మొదటి విడత కౌన్సిలింగ్ రేపటి నుండి ప్రారంభమవుతుంది. అలాగే 2026-27 బ్యాచ్ విద్యా సంవత్సరం సెప్టెంబర్ 8 నుండి ప్రారంభమవుతుంది. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం డీమ్డ్ కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు మొదటి విడత కౌన్సిలింగ్ రేపటి నుండి ఈ నెల 17 వరకు జరుగుతుంది. కాలేజీల్లో చేరడానికి చివరి తేదీ 2022. 2వ విడత కౌన్సిలింగ్ 2024 నుండి సెప్టెంబర్ 2 వరకు, 3వ విడత కౌన్సిలింగ్ సెప్టెంబర్ 10 నుండి సెప్టెంబర్ 18 వరకు జరుగుతుంది. ఇక మిగిలిన సీట్ల భర్తీ సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు షెడ్యూల్ చేయబడింది. ఆ తర్వాత కాలేజీల్లో చేరడానికి చివరి తేదీ 10 అక్టోబర్. రాష్ట్ర కోటా సీట్ల విషయానికొస్తే మొదటి విడత కౌన్సిలింగ్ ఈ నెల 13 నుండి 22వ తేదీ వరకు జరుగుతుంది. 2వ విడత కౌన్సిలింగ్ 30 నుండి సెప్టెంబర్ 8 వరకు, 3వ విడత కౌన్సిలింగ్ సెప్టెంబర్ 16 నుండి సెప్టెంబర్ 26 వరకు నిర్వహిస్తారు. రాష్ట్ర కోటా కింద మిగిలిపోయిన సీట్ల భర్తీ 3 అక్టోబర్ నుండి 5 అక్టోబర్ వరకు జరుగుతుంది. కౌన్సిలింగ్లో పాల్గొనే అన్ని విద్యా సంస్థలు, రాష్ట్ర కౌన్సిలింగ్ అధికారులు, నిర్దేశిత సంస్థలు ఈ షెడ్యూల్ను ఖచ్చితంగా పాటించాలని ఎంసీసీ ఆదేశించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. చురుకైన ప్రజా భాగస్వామ్యం, యువత నాయకత్వం ద్వారానే డ్రగ్స్ రహిత భారతదేశం అనే కల సాకారమవుతుందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ కోసం నషాముక్త యువ జాతీయ ప్రారంభోత్సవానంతరం మంత్రి మాట్లాడుతూ, ఈ 100 వారాల ప్రచారంలో దేశ నిర్మాణంలో యువతను సమీకరించే లక్ష్యంతో చేపట్టిన దేశవ్యాప్త ప్రజా ఉద్యమమని అన్నారు. వికసిత్ భారత్ విజన్ను సాధించడంలో ఆరోగ్యవంతమైన, అవగాహన కలిగిన, సాధికారత పొందిన యువత ప్రధాన భూమిక పోషిస్తుందని పేర్కొన్నారు. మై భారత్ వేదిక 2,24,00,000 కంటే ఎక్కువ మంది యువతను దేశ నిర్మాణ కార్యక్రమాలతో అనుసంధానించిందని మంత్రి తెలిపారు. వికసిత్ భారత్ దిశగా ముందుకు సాగుతున్న ప్రస్తుత తరుణంలో దేశ యువత శారీరకంగా దృఢంగా, మానసికంగా బలంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన నషాముక్త యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ ప్రారంభ కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొని ప్రసంగించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల వ్యసనం వ్యక్తులను వారి లక్ష్యాల నుంచి దారి మళ్లించి కలలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుందని ప్రధాని పేర్కొన్నారు.
1: నషా కేవల్ శరీర్ కో నుక్సాన్ నహీ పహుంచాతా, నషా ఏక్ మా కీ ముస్కాన్ ఛీన్ లేతా హై, నషా ఏక్ పితా కే సపనో కో చూర్ చూర్ కర్ దేతా హై. ఔర్ జబ్ పరివార్ మే సమాజ్ మే ఐసా హోతా హై ఔర్ కహీ నా కహీ రాష్ట్ర కీ శక్తి భీ కమజోర్ పడ్ జాతీ హై. ఔర్ ఇస్లీ హమే హర్ ఏక్ యువా కో నషే కే చుంగల్ మే ఫంస్నే సే బచానా హై.
0: నిన్న రాత్రి గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ ముగియడంతో 2030 అహ్మదాబాద్ కామన్వెల్త్ గేమ్స్ కౌంట్డౌన్ అధికారికంగా ప్రారంభమైంది. ముగింపు వేడుకల సందర్భంగా జరిగిన బాధ్యతల అప్పగింత ప్రదర్శనలో భారతదేశం తన ప్రాచీన తత్వశాస్త్రం, సమకాలీన కళాత్మకత, సాంస్కృతిక వైభవాన్ని మేళవించి ప్రపంచానికి

0: అహ్మదాబాద్ ఘనంగా ఆహ్వానం పలికింది. కింగ్ చార్లెస్ III తరఫున హాజరైన ఎడెన్బర్గ్ డ్యూక్ ప్రిన్స్ ఎడ్వర్డ్ గ్లాస్గో క్రీడలు ముగిసినట్టు అధికారికంగా ప్రకటించారు. 4 ఏళ్ల తర్వాత జరగబోయే 24వ కామన్వెల్త్ గేమ్స్ సంబరాల కోసం అహ్మదాబాద్ను సందర్శించాలని అన్ని దేశాల అథ్లెట్లకు పిలుపునిచ్చారు. వేదికపై కామన్వెల్త్ గేమ్స్ జెండా ప్రదర్శనతో అధికారిక హ్యాండోవర్ ప్రక్రియ ప్రారంభమైంది. 11 రోజుల పాటు జరిగిన పోటీల తర్వాత 2026 గ్లాస్గో క్రీడల్లో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో కలిపి మొత్తం 39 పతకాలు గెలుచుకుని పతకాల పట్టికలో 4వ స్థానంలో నిలిచిన భారత అథ్లెట్లు సంతృప్తితో స్వదేశానికి పయనమయ్యారు. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రేపటి వరకు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, ఒడిశా, ఛత్తీస్గఢ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్ర, కేరళ, మాహే, లక్షద్వీప్, ఉత్తర కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, అండమాన్ నికోబార్ దీవుల్లో రేపటి వరకు ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. జమ్మూకాశ్మీర్ కథువా జిల్లాలోని ఉజ్ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ప్రస్తుత స్థితిగతులు, దశలవారీ అమలు ప్రణాళికను కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమీక్షించారు. ఈ ప్రాజెక్టు అమలు బాధ్యతలను నిర్వర్తిస్తున్న జలశక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ వాప్వోస్ అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 3 రోజుల పాటు ఒడిశాలో పర్యటిస్తారు. బ్రిక్స్ కూటమి దేశాల జాతీయ గణాంక సంస్థల అధిపతుల సమావేశం భారత అధ్యక్షతన ఈరోజు నుండి 2 రోజుల పాటు లక్నోలో జరుగుతుంది. చురుకైన ప్రజాభాగస్వామ్యం, యువత నాయకత్వం ద్వారానే డ్రగ్స్ రహిత భారతదేశం అనే కల సాకారమవుతుందని కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ నిన్న రాత్రి ముగిశాయి. దీంతో 2030 అహ్మదాబాద్ కామన్వెల్త్ గేమ్స్ కౌంట్డౌన్ అధికారికంగా ప్రారంభమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు. ఈనాటి ఉదయ సమీరాలలో శాస్త్రీయ సంగీత విద్వాంసుడు, వైద్య రంగులో నిష్ణాతుడు శ్రీపాద పినాకిని పాణి జయంతి సందర్భంగా నేటి మాట శ్రీ కోరడ అప్పులరాజు గారి స్వీయ కవితలు, పుష్పాంజలి సినీ భక్తి గీతాలు, సమాచారవాణి తదితర అంశాలు ఉంటాయి. అవి వినే ముందుగా
2: జయ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸೆಗೂ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಂಚಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైనది తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: ఉదయ సమ్మేళనలో ఇప్పుడు నేటి మాట విశేషాలు. శాస్త్రీయ సంగీత విద్వాంసుడు, వైద్య రంగంలో నిష్ణాతుడు శ్రీపాద పినాకపాణి జయంతి సందర్భంగా నేటి మాట. రోగాలను రాగాలను సరిచేసిన శైవ్యశాచి శ్రీపాద పినాకపాణి

ఈరోజు ఆయన జయంతి. సవ్యసాచి శ్రీపాద పినాకపాణి శ్రీకాకుళం జిల్లా ప్రియాగ్రహారంలో 1913 ఆగస్టు 3వ తేదీన కామేశ్వరరావు జోగమ్మ దంపతులకు జన్మించారు. రాజమండ్రికి చెందిన లక్ష్మణరావు గారి వద్ద తొలి సంగీత పాఠాలు నేర్చుకున్నారు. దారం వెంకటస్వామి నాయుడు గారి దగ్గర శిష్యత్వం చేశారు. 1939వ సంవత్సరంలో విశాఖపట్నం ఆంధ్ర వైద్య కళాశాల నుండి MBBS పట్టా తీసుకున్నారు. 1945వ సంవత్సరంలో జనరల్ మెడిసిన్లో MD పూర్తి చేసి, అది పూర్తి చేసిన తర్వాత డాక్టర్ శ్రీపాద పినాకపాణి రాజమండ్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా ప్రభుత్వ సేవలో చేరారు. 1951 నుండి 1954 వరకు విశాఖపట్నంలోని వైద్య కళాశాలలో సివిల్ సర్జన్గా పనిచేశారు. తరువాత కర్నూలు వైద్యశాలకు బదిలీ అయ్యారు. అక్కడే కళాశాల ప్రిన్సిపల్గా సూపరింటెండెంట్గా పనిచేసి 1968లో పదవీ విరమణ చేశారు. కర్నూలులో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. సంగీతం వింటూనే నొటేషన్స్ రాయగల నైపుణ్యం వీరుకుంది. పదవీ విరమణ అనంతరం త్యాగరాజ లాంటి వాగ్గేయకారుల రచనలు, గీతాలు, స్వరజతులు, స్వర పల్లవులు, పదవర్ణాలు, కృతులు, పల్లవులు, జావలీలు మొదలైన సంగీత రచనలు ఏరు కూర్చి పుస్తక రచనకు శ్రీకారం చుట్టారు. సంగీత సౌరభం పేరుతో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించిన 4 సంపుటాలలో వీరి స్వరపరిచిన అన్నమాచార్య కృతులు 108, త్యాగరాజు వాగ్గేయకారుల కృతులు 607, ముత్తుస్వామి దీక్షితారు కృతులు 173, పదాలు 44, జావలీలు 40, తానవర్ణాలు, తిల్లానాలు, మొత్తం 1000కి పైగా సంగీత గులికలు ఉన్నాయి. పానీయం, ప్రవృత్తి, స్వరరామమే, అభ్యాసం, నా సంగీత యాత్ర వంటి పుస్తకాలు రచించారు. ఇక ఆయన గురువులకే గురువు అంటారు. డాక్టర్ శ్రీపాద పినాకపాణి శాస్త్రీయ సంగీతం తెలుగునాట అంతటా అంతంత మాత్రంగా ఉన్న రోజుల్లో నాటక పద్యాలలోనూ హరికథల్లోనూ తప్ప శాస్త్రీయ సంగీతం వినబడేటువంటి పరిస్థితి లేదు. ఆ రోజుల్లో తమిళనాటులాగే శాస్త్రీయ సంగీతం తెలుగు నేలపై పరిమళింపజేశారు శ్రీపాద వారు. సంగీత కళాశిఖామణి, సప్తగిరి సంగీత విద్వాన్మణి, గాన కళాసాగర, కళాప్రపూర్ణ ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ పురస్కారం, సంగీత నాటక అకాడమీతో పాటు కేంద్ర నాటక అకాడమీ అవార్డును ఇవన్నీ పొందారు. వారి యొక్క ముఖ్యమైన ఆ రచనలను ఆర్కివ్స్లో పొందుపరిచారు. సంగీత కళానిధి అవార్డు, సంగీత నాటకం అవార్డు ఆంధ్ర విశ్వ కళా పరిషత్ నుండి 1978లో కళా ప్రపూర్ణ కూడా అందుకున్నారు. 1984లో దేశ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్తో భారత ప్రభుత్వం గౌరవించింది. 2011లో సంగీత నాటక అకాడమీ టాగూర్ ఫెలో గౌరవాన్ని అందుకున్నారు. 2012 ఆగస్టు 3న తన 99వ జన్మదిన సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం జ్ఞాన విద్యా వారధితో గౌరవించింది. వైద్య సంగీత రంగాలలో అపారమైన సేవ చేసిన శ్రీపాద పినాకపాణి గారు 2013 మార్చి 1వ తేదీన తుదిశ్వాస విడిచారు. ఇది ఈనాటి నేటి మాట.

0: అన్నమయ్య చిత్రం నుండి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నారు. సాహిత్యం అన్నమయ్య, సంగీతం ఎంఎం కీరవాణి. ఉదయ సమీరాలలో ఇప్పుడు శ్రీ కోరడ అప్పలరాజు గారి స్వీయ కవితలు వింటారు.
1: కవిత శీర్షిక భవిత బంగారుమయం. ఆ నందనవనంలో ఒకప్పుడు మధుర ఫలాలు, సువాసన వెదజల్లే సుమాలు, కోకొల్లలు. ఋతువు గతి తప్పిందో, ఏ విషపు పురుగు ఎగబాకిందో, పంటంతా చీడపీడలతో చెడిపోతుంది. ఇప్పుడు ఎదిగి ఒదిగిన తరువులు ఆదరుగా నిలుస్తాయనుకుంటే గంజాయి గరళాన్ని గుప్పున పీల్చుతూ మత్తులో చిత్తవుతున్న దృశ్యం. స్నేహహస్తాలిప్పుడు స్నేహహస్తాలై మాదక ద్రవ్యాలతో మమేకమవుతూ బంగారు భవిష్యత్తును బుగ్గుపాలు చేసుకుంటున్నాయి. కన్నవారి కలలు కల్లలై అయ్యవారి బోధన బూడిదలో పోసిన పన్నీరై కావేరీ జలాన్ని కళ్ళలో నుంచి ఉబికిస్తున్నాయి, ఉన్మాదుల్లా మార్చేస్తున్నాయి. చిత్తములో చేరాల్సిన పుస్తక జ్ఞానానికి బదులు నిషాని నషాలానికి అంటించుకుంటుంటే రేపటి భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. రాహు కమ్మిన సూర్యుల్ని, కేతు మింగిన చంద్రుల్ని కాపాడుకోవలసిన తరుణం వచ్చిందిప్పుడు. అప్పుడే కదా భవిత బంగారుమయమై భారతావని వెలుగులీనుతుంది. ఎవరన్నారు కవిత శీర్షిక ఎవరన్నారు మనుషుల్లో మంచితనం మసకబారిందని? ఒక్క పిలుపుతో కోట్లాది రూపాయలు కదిలి వచ్చాయి కదా. ఎవరన్నారు మనిషి మాయమైపోతున్నాడని? కష్టం రాకుండా కాపలా కాస్తూ కరస్పర్శతో కన్నీటి చారికల్ని తుడిచేస్తూ మేమున్నామనే భరోసా మంత్రాన్ని జపిస్తున్నారు కదా. ఎవరన్నారు మనుషుల్లో మానవత్వం వచ్చి

అయినా లేదని లక్షలాది గొంతులు ఒక్కటై సేవ్ పునర్విక అని నినదించగా పల్లెపట్నం పిల్లా పెద్ద భేదం మరిచి వాళ్ల బాధను తుడిచి ఆపన్నహస్తం అందించారు కదా. ఎవరన్నారు మనిషి మనసు మలినమైపోయిందని? సౌజన్యానికి మారుపేరుగా నిలిచి సహకారాన్ని సన్నిధిగా చేసుకుని మమకారాన్ని మాతృకగా మార్చుకొని మమతలు పంచే మూర్తిమత్వంతో మంచితనానికి పెన్నిదిగా చేసుకుంటున్నారు కదా. ఎవరన్నారు మనిషి మనసు సంకుచితమైందని? తన హితాన్ని మరిచి పరహితాన్ని తలచి కరువు తీర్చే తరువుల వలె పరులు సేవకై పరితపించే హృదయాలెన్నో ఉన్నాయి కదా. ఎవరన్నారు మనిషి మలినమైపోయాడని? మంచిని పంచే మనిషి ఎప్పుడూ మంది మదిలో మల్లెలా పరిమిళిస్తూనే ఉంటాడు కదా. పరమాత్మ స్వరూపం శీర్షిక. ఆ చేతుల్లో ఏదో గమ్మత్తుంది. హలం పట్టి పొలం ఎదపై సున్నితంగా స్పృశిస్తుంటే విత్తు అతని చిత్తం ఎరిగి సరికొత్త రూపాన్ని సంతరించుకుంటుంది. నెర్రెలీని నేల తనయుడికి ఆకాశమనే అమ్మ తన చనుబాలును కుడిపి ఆకలి తీర్చుతుంటే ఆ దృశ్యం అపురూపంగా చూస్తూ అతగాడు ఆనంద పరవశుడవుతాడు. పొద్దుకు హద్దులు చెరిపి దేహదేవాలయంపై గర్మజలం చిందిస్తుంటాడు. అవనికి అన్నం పెట్టే భాగ్యం కలిగిందని కళ్ళల్లో కోటి కాంతులు నింపుకుంటాడు. మనం చేతికి మట్టి అంటకూడదని భావిస్తే అతగాడు మట్టితోనే మమేకమవుతూ మానవాళి ఆకలి తీర్చే యజ్ఞంలో తలమునకలవుతాడు. తన హితాన్ని మరిచి ప్రతి క్షణం పరహితానికై పరితపించే పరమాత్మ స్వరూపుడతడు. శీర్షిక తెగని వాదులాట. వాళ్ళకి ఆరేళ్ళప్పుడు ఆమె నాదంటే నాదని వాదులాడుకున్నారు. ఇప్పుడు ఆమెకు 60 ఏళ్ళు. ఆమె నీదంటే నీదని మరలా వాదులాడుకుంటున్నారు. శీర్షిక నాకు కొంచెం కవిత్వం కావాలి. అవును, నాకు కొంచెం కవిత్వం కావాలి. అది కాస్త చక్కగా చిక్కగా ఉండాలి. దాన్ని తాగుతుంటే పంచామృతం గురువులినంత మధురంగా ఉండాలి. అది విన్నప్పుడల్లా వీణులకి విందులా అనిపించాలి. అలాంటి చక్కని చిక్కని కవిత్వం నాకు కావాలి. ఆ అక్షరాలు అభ్యుదయాన్ని రంగరంచాలి. ఆ పదాలు ప్రగతికి దారిదీపమవ్వాలి. ఆ వాక్యాలు మలినమైపోతున్న మానవ సంబంధాలను కలిపే వారధి కావాలి. ఆ కావ్యాలు కల్లాకపటం తొలగించి ఎల్లరం ఒకటే అని చాటాలి. అలాంటి చక్కని చిక్కని కవిత్వం నాకు కావాలి. ఆ కైతలు నిశీదిలో పడి ఉన్నవాడిని వెలుగుపూల వనంలోకి నడిపించాలి. ఆ కవనం శీతల పవనమై తనువుకి మనసుకు హాయినందించాలి. ఆ రచన ముసిరిన శిశిరాన్ని తరిమి వసంతపు శోభను తేవాలి. ఆ కృతి నిస్తేజమైపోతున్న జీవితాల్లో చైతన్య శంకారావం పూరాలి. అటువంటి చక్కని చిక్కని కవిత్వం నాకు కావాలి. కావ్యం చదువుతుంటే అక్షరాలు వెంట నా కళ్ళు అమ్మ వెంట చంటిపిల్లాడు పరిగెత్తినట్లుగా పరిగెత్తాలి. పొత్తం విప్పుతుంటే చిత్తం మండే నిప్పు కనుకలా ప్రజ్వరిల్లాలి. లక్ష్యం లేని జీవితాల్ని లక్షణంగా మార్చగలగాలి. తాడిత పీడిత జనాన్ని ఒకే తాటిపైకి తీసుకువచ్చే కవిత్వం నాకు కావాలి. అవును, అలాంటి చక్కని చిక్కని కవిత్వం నాకు కావాలి. శీర్షిక అమరత్వం. అవును, నేనెప్పటికీ చిరంజీవినే. నేను అమృతం తాగకున్నా అవనిలో ఇంకా బ్రతికే ఉన్నాను. నా అక్షద్వయం ఇరువురికి లోకాన్ని చూపే దర్పణమైతే నా హృదయం మరొక కుటుంబానికి గుండె చప్పుడయింది. కాలేయం ఇంకొకరి కన్నీటిని తుడిచే కారుణ్యమూర్తిగా మారింది. చర్మం మర్మం లేని మహోన్నత మూర్తిలా వేరొకరికి వెండి కవచమై తన ఉనికికి నిండుతనాన్ని తెచ్చుకుంది. ఊపిరితిత్తులు మరో సంజీవనిలా ఇంకొక ప్రాణికి ఊపిరిపోశాయి. రహదారి రక్కసి నన్ను కాటేసినా, యమధర్మరాజు నాపై పాశం విసిరినా నా కాయం ఇంకా బ్రతికే ఉంది. పదుగురికి బ్రతుకునిస్తూనే ఉంది, నన్నింకా బ్రతికిస్తూనే ఉంది. ఇప్పుడు కదా నా జన్మకు సార్థకత చేకూరింది. అవయవదానంతో నాకిప్పుడు అమరత్వం సిద్ధించింది. శీర్షిక అప్పుడప్పుడు అలా. అప్పుడప్పుడు అలా అనిపిస్తుంది. పొడమని చీల్చుకు వచ్చే విత్తులా పైకి లేవాలని, పుటం పెట్టిన బంగారంలా మెరవాలని, గోడకు కొట్టిన బంతిలా ఎగరాలని, సమ్మెటపోటు పడ్డ ఇనుములా నిప్పులు చెమ్మాలని అనిపిస్తుంది. అవును, అప్పుడప్పుడు అలా అనిపిస్తుంది. అదేంటో తెలీదు. ఆశయం ఆకాశాన్ని తాకుతుంటే ఆచరణ మాత్రం గుదిబండలా కూలబడిపోతుంది. సత్కార్యాలు చేసినప్పుడే సన్మానాలు పొందుతావని మనసు

సన్నాయి పాట ఒకటి పాడుతుంది. అలాంటప్పుడే అనిపిస్తుంది ఏదో చెయ్యాలని, మరేదో సాధించాలని. అవును, అప్పుడప్పుడు అలా అనిపిస్తుంది. భూగోళపు బంతిని గురిచూసి గోల్ కొట్టాలని, ఆకాశాన్ని అప్పుడప్పుడు ఆలింగనం చేసుకోవాలని. ఇంతలోనే రాత్రి కన్న కలలకి వేకువజామున వీడ్కోలు చెప్పడం జరిగిపోతుంది. కానీ కాసేపటికే ఆచరణకు కాస్త ఆజ్యం పోయాలనిపిస్తుంది. ఆశయ సాధనకై సాగిపోవాలనిపిస్తుంది. అవును, అప్పుడప్పుడు అలా అనిపిస్తుంది. ఎన్ని పేపర్లు చినిగిపోయాయో, ఎన్ని ప్రణాళికలు తమ ఆచూకీని కోల్పోయాయో, ఎన్ని లక్ష్యాలు నిర్లక్ష్యం చేయబడ్డాయో. కొందరు సాధించిన విజయాలు కళ్ళ ముందు కనిపిస్తుంటే అప్పటి వరకు నిద్రానమై లోపలున్న లావ అప్పుడే పురివిప్పిన నెమలిలా మనోఫలకంపై నాట్యమాడుతుంది. అదిగో అలాంటప్పుడే ఏదో చేసేయాలి, దానంతు చూసేయాలనిపిస్తుంది. అవును, అప్పుడప్పుడు అలా అనిపిస్తుంది. త్వరలోనే నా విజయపు పొలికేక మీకు వినిపిస్తుంది. శీర్షిక పంచభూతాల ప్రవచనం. నీది నాదనే సరికొత్త మంత్రాన్ని జపించిన చాలు. అందరినీ సమానంగా చూస్తున్న ఆ నింగిని ఓసారి చూడు. చీటికీ మాటికి చిర్రుబరులాడింది చాలు. సహనంతో సమస్తాన్ని మోస్తున్న ఆ ధరణి దేవతను చూడు. కష్టం నీతో కరచాలనం చేసిందని పాషాణంలా అలా పడి ఉన్నది చాలు. ఆయువు ఇస్తున్న ఆ వాయువు నిరంతరం చలిస్తూ నీలో నైరాశ్యాన్ని పోగొడుతున్నది చూడు. అంధకారం నిన్ను శిశిరమై ముసిరిందని చింతిస్తూ ఉన్నది చాలు. రేపటి బ్రతుకులో నవ వసంతమై వెలుగులు పంచే ఆ అగ్నితత్వాన్ని చూడు. అరిషడ్వర్గాలను ఆలింగనం చేసుకుంటూ అనుక్షణం గడుపుతున్నది చాలు. మలినమైన మనసుకి స్వచ్ఛతను అందించమని ఉదకము నీకు ఉపదేశిస్తున్నది చూడు. శీర్షిక ఒరేయ్ నాన్న. ఒరేయ్ నాన్న, ఓసారి మీ అమ్మను చూసి వెళ్ళరా. నీకోసం నట్టింట్లో కూర్చొని చంద్రుని కోసం చూసే కలువుల గుమ్మానికి రెండు కళ్ళు తగిలించి గుండెల్లో భారంతో ఎదురు చూస్తుందిరా. ఒరేయ్ నాన్న, ఓసారి నా భుజాలెక్కి కూర్చోరా. ఏనుగు మీద రాకుమారుడు ఊరేగినట్లు నిన్ను ఊరువాడా తిప్పి తీసుకొస్తాను. ఒరేయ్ నాన్న, నీ గుర్తుందా కన్నా, నీకు ఆటలంటే ఇష్టమని, నీ మనసు కష్టపెట్టకూడదని ఆరుబయట ఆటలాడి ఎప్పుడో గోధూలి వేలకు వచ్చిన నిన్ను ఏమీ అనేవాళ్ళం కాదు. నువ్వొచ్చే వరకు మా మనసులు అత్తిపత్తి పువ్వుల్లా ముడుసుకుపోయేవి. నిన్ను చూశాకే కదరా మా మనసులు మల్లెల్లా పరిమళించేవి. ఒరేయ్ నాన్న, ఈ మధ్య నువ్వు నీలా ఉండడమే మానేశావు. ఆరుబయట ఆటలకు ఆనవాలు చెరిపేసి చరవాణి వలలో చిక్కుకుపోయావు. ఆ సెల్ మా పాలిట హెల్లవుతుంది అనుకోలేదురా. ఒరేయ్ నాన్న, నువ్వు మా వంశాంకురాని ఊరు కదరా, అందుకే కాబోలు. నీకు ఇంటిల్లిపాది ఫెదా, కానీ నీ జ్ఞాపకాలే మమ్మల్ని వెంటాడుతున్నాయి సదా. ఒరేయ్ నాన్న, ముగ్గుపుట్ట వంటి తలతో నీ నాయనమ్మ కళ్ళల్లో ఒత్తులేసుకుని కూర్చుందిరా. మీ తాతయ్య నిన్ను కదలవనంలో తిప్పి చెప్పిన సుద్దులు బుద్ధులు అలా చెరిపేసి వెళ్ళిపోయావేమిరా. ఒరేయ్ నాన్న, పద్మవ్యూహంలోకి వెళ్లడమే కానీ బయటపడడం తెలియని అభిమన్యుడిలా ఆన్లైన్ ఆటలనే వ్యూహంలో చిక్కి అప్పులు ఊబులో కూరుకుపోయి ఆయువుని అనంతవాయువులో కలిపేసుకొని నందనవనం లాంటి ఇంటిని నిషీధిని చేశావు కదరా. ఒరేయ్ నాన్న, నిన్ను లోకానికి పరిచయం చేసిన అమ్మని, లోకాన్ని నీకు పరిచయం చేసిన ఈ నాన్నని ఇలా వదిలి అలా ఎలా వెళ్ళాలనిపించిందిరా. ఒరేయ్ నాన్న, నీ కాలిలో ముళ్ళుగుచ్చుకుంటే మా కళ్ళు కడవలయ్యేవి. మరి ఆ లేత చివురు వంటి మెడకి ఉరి ఎలా బిగించుకున్నావురా? ఆన్లైన్ ఆటలనే అసురత్వానికి నిండు జీవితాన్ని ఎలా అర్పించావురా? ఒరేయ్ నాన్న, ఓసారి రారా. నీ తలపుల్లో తడిసి ముద్దవుతున్నా మేము. నీకోసం మన ఇంటి తలుపులు తెరిచే ఉంచాంరా. ఆ మాయదారి ఆటలు మనిషిని మాయించేస్తాయని మహికి తెలియజేయాలి కదరా. ఒరేయ్ నాన్న, ఓసారి రారా. నేటి యువత ఆన్లైన్ గేమ్స్కి దూరంగా ఉండాలని ప్రార్థిస్తూ. శీర్షిక వాడిని అలా వదిలేయకండి, వాడిని అలా వదిలేయకండి. అనుక్షణం అందులోనే మునిగి తేలుతూ ఎందులోనూ నైపుణ్యం లేకుండా పోతున్నాడు. వాడిని అలా వదిలేయకండి. అరచేతుల్లో బందీ అయి చేతి వ్రేళ్లను పాదరసంలో కదుపుతూ కాళ్లకు నడక నేర్పడమే మర్చిపోతున్నాడు. వాడిని అలా వదిలేయకండి. కళ్ళతోనే యుద్ధం చేస్తూ కనురెప్పలున్న సంగతే మర్చిపోయి బాల్యంలోనే కంటికి అంధత్వాన్ని అంటించుకుంటున్నాడు. వాడిని అలా వదిలేయకండి. తన మోజులో పడి

బుద్ధికి బూజు పట్టిస్తూ బుక్కు తీయడమే మర్చిపోతున్నాడు. వాణ్ణి అలా వదిలేయకండి. కాలాన్ని కర్పూరంలా కరిగిస్తూ కన్నవాళ్ల కలల్ని కలలు చేస్తూ ఆటల ఊబిలో చిక్కుకొని ఉన్మాదిలా మారిపోతున్నాడు. వాడితో చెప్పండి, చరవానికే సమస్త సమయాన్ని అర్పిస్తే బ్రతుక్కి చరమగీతం పాడుకున్నట్లేనని కాస్త అర్థమయ్యేలా చెప్పండి. దయచేసి వాడిని అలా వదిలేయకండి. శీర్షిక మేలు చేవ్రాలు. ఆశలకు వంతెన వేసి ఊహలకు ఊపిరి ఊది అవలక్షణాలను ఆహరీయంగా చేసుకొని లక్షలు ఎన్నో దాచాను. పేగుబంధం పచ్చనోట్లను ప్రేమిస్తూ స్వంత రక్తంలో పరాయితనం చూపించినప్పుడు ఆ కపట ప్రేమ అశాశ్వతమని అవగతం చేసుకున్నాను. నోరు కట్టుకొని లేమిని నాశనం చేసుకుని ఆకాశహార్మ్యాలు నిర్మించాను. కొన్నాళ్ళు కవి పేకమేడలై కూలిపోయినప్పుడు భవంతులు శాశ్వతం కాదనే నగ్న సత్యం నెమ్మదిగా బోధపడింది. పరహితాన్ని

0: నోరు కొట్టుకుని లేమిని నాశనం చేసుకుని ఆకాశహార్మ్యాలు నిర్మించాను. కొన్నాళ్ళు కవి పేకమేడలై కూలిపోయినప్పుడు భవంతులు శాశ్వతం కాదనే నగ్న సత్యం నెమ్మదిగా బోధపడింది. పరహితాన్ని మరిచి నా హితాన్ని తలచి సంకుచిత స్వభావంతో చెలిమి చేస్తూ కలిమే బలిమని నమ్మాను. కలిమీలేములు బొమ్మా బొరుసులు వంటివని, ఎప్పుడు ఏది పడుతుందో చెప్పలేమని అనుభవం అందమైన పాఠాన్ని బోధించింది. మనం నినాదం జపిస్తూ మంచి కొరకై తపిస్తూ అలసిన బ్రతుకుల్లో వడలిన తనువుల్లో సడలిన ధైర్యాన్ని నింపినప్పుడు కళ్ళల్లో ఆనందం హరివిల్లులా ఆవిష్కృతమైంది. చేసిన సేవే శాశ్వతమని మనసు హితవచనం ఒకటి పలికింది. రాసిన అక్షరం రగిలే జ్వాలై సమాజ హితానికి చైతన్య శంకారావం పూరించింది. అప్పుడు తెలిసింది చివరికి మిగిలేవి చేసిన మేలు రాసిన చేవ్రాలు అని.
1: ఇంతవరకు శ్రీ కోరడ అప్పలరాజు గారి స్వీకవతలు విన్నారు.

చిల్లర కొట్టు చిట్టమ్మ చిత్రం నుండి పిసుశీల గానం విన్నారు. సాహిత్యం సి నారాయణరెడ్డి, సంగీతం రమేష్ నాయుడు. పుష్పాంజలి సినీ భక్తి గీతాలు వింటారు.

శ్రీ మంజునాథ చిత్రం నుండి రమేష్ చంద్ర నందిత పాడిన పాట విన్నారు. సాహిత్యం భక్త ఋషి, సాహిత్యం సంగీతం హంసలేఖ.

0: ఎదురులేని మనిషి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రాధిక పాడిన పాట విన్నారు. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. పుష్పాంజలి సినీ భక్తి గీతాలు విన్నారు.
1: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథా ధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, aircvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
0: ఇంతటితో ఈనాటి ఉదయ సమేరాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 8 గంటలకు కావస్తుంది. సమాచార ప్రభాత్ ఢిల్లీ.
2: యార్ సచ్ బతాఊ, అభీ తో గర్మియా శురూ హుయీ హై ఔర్ సాత్ సాత్ హజార్ రూపాయే కా బిజ్లీ బిల్ భీ ఆనే లగా. వైఫ్ కబ్ సే బోల్ రహీ హై సోలర్ ప్యానల్ లగవానే కే లియే, బోల్తీ హై సర్కార్ సబ్సిడీ భీ దే రహీ హై. మైనే జిన్ కో పూచా, సబ్ కా బిజ్లీ బిల్ జీరో ఆ రహా హై, ఇస్ బార్ తో లగవా హీ దేతా హూ. జబ్ బిజ్లీ ముఫ్త్ మిల్తీ హై తో లే క్యూ నహీ రహే భాయీ, ఆప్ భీ లగవా హీ దో. PM సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన జుడ్నే కే లియే రిజిస్టర్ కరే pmsuryaghar.gov.in.
3: क्या आप परेशानियों से घिरे हैं? मन भारी है और कोई रास्ता नजर नहीं आ रहा? याद रखें, समाधान आपके पास है. टेलीमानस के निशुल्क नंबर 1446 पर कॉल करें. कहीं से भी कभी भी 24 घंटे यह सुविधा उपलब्ध है. यहाँ आपकी बात सुनी जाती है, समझी जाती है और आपको सही दिशा दी जाती है. आप अकेले नहीं है, मदद बस एक कॉल दूर है.
4: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं मुनीश शर्मा. मुख्य समाचार. प्रधानमंत्री नरेंद्र मोदी ने विकसित भारत संकल्प के लिए 100 सप्ताह का नशा मुक्त युवा अभियान आरंभ किया. कहा, विकसित भारत के लिए युवाओं का शारीरिक रूप से स्वस्थ, मानसिक रूप से मजबूत और आत्मविश्वास से भरपूर होना आवश्यक. बिहार, गुजरात और मध्य प्रदेश में विधानसभा की 3 सीटों पर उपचुनाव के लिए मतगणना जारी. ब्रिक्स देशों के राष्ट्रीय सांख्यिकी कार्यालयों के प्रमुखों की बैठक आज से लखनऊ में शुरू. अमेरिका के राष्ट्रपति डोनाल्ड ट्रंप ने कहा, ईरान के साथ नए दौर की वार्ता आज. पाकिस्तान के खैबर पख्तूनख्वा में शांति रैली के दौरान आत्मघाती हमले में 14 लोग मारे गए और ग्लासगो राष्ट्रमंडल खेलों के समापन समारोह में अहमदाबाद को औपचारिक रूप से 2030 के राष्ट्रमंडल खेलों के अधिकार सौंपे गए. और अब समाचार विस्तार से. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि भारत विकसित राष्ट्र बनने की ओर अग्रसर है और इसके लिए युवाओं का शारीरिक रूप से स्वस्थ, मानसिक रूप से मजबूत और आत्मविश्वास से भरपूर होना आवश्यक है. श्री मोदी ने कल नई दिल्ली में वर्चुअल माध्यम से विकसित भारत संकल्प के लिए नशा मुक्त युवा अभियान आरंभ किया. 100 सप्ताह के इस जन भागीदारी अभियान के दौरान देशभर में हर रविवार को साप्ताहिक गतिविधियां आयोजित की जाएंगी. प्रधानमंत्री ने कहा कि नशे की लत लोगों को लक्ष्य से भटका देती है.
5: नशा केवल शरीर को नुकसान नहीं पहुंचाता, नशा माँ की मुस्कान छीन लेता है, नशा पिता के सपनों को चूर चूर कर देता है. और जब परिवार में, समाज में ऐसा होता है और कहीं ना कहीं राष्ट्र की शक्ति

జిల్లాలోని భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. జిల్లాలో జలహారతి పనులకు ప్రధాని మోదీ ప్రశంసలు. షైనింగ్ స్టార్స్ అవార్డులను విద్యార్థులకు అందజేసిన రాష్ట హోంమంత్రి అనిత తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. అభివృద్దిలో ఆంధ్రప్రదేశ్ కొత్త రికార్డులు నమోదు చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట పర్యటనలో భాగంగా ఆయన ఆగస్టు 1వ తేదీన విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానమంత్రికి తిమ్సా నృత్య ప్రదర్శనతో స్వాగతం పలికారు. అంతకుముందు విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమం రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రధానమంత్రి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్దికి ఈ విమానాశ్రయం రన్వే వంటిదన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారమన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల కలలకు రెక్కలొచ్చాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వెనుకబడిన జిల్లాగా ముద్రపడిన విజయనగరాన్ని రాష్ట్రానికి వెన్నెముక జిల్లాగా మారుద్దామని రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. జిల్లాలో అందుబాటులో ఉన్న సహజ వనరులను సద్వినియోగం చేసుకోవడంతో పాటు పారిశ్రామిక అభివృద్ది వైపు అడుగులు వేస్తూ ఈ ఘనతను సాధించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారాన్ని అందించాలని కోరారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన కలెక్టరేట్లో జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా అభివృద్దికి ఉన్న అవకాశాలు, అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, వ్యవసాయం, నీటిపారుదల, వైద్యారోగ్యం, విద్య తదితర శాఖల ప్రగతిపై సమావేశంలో చర్చించారు. ఉత్తరాంధ్రను ఉత్తమ ఆంధ్రగా చేయటమే ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గంట్యాడ మండలం మురపాక గ్రామంలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని 6 జిల్లాలకు 2 రోజుల ముందుగానే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. అనంతరం గ్రామంలో 58.60 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రహదారులు, కాలువలను మంత్రి ప్రారంభించారు. ప్రభుత్వ 2 ఏళ్ల కాలంలో చేపట్టిన అభివృద్దిని ప్రజలకు వివరించారు. జిల్లాకు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. అత్యంత ప్రజాదరణ పొందిన మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో విజయనగరం జిల్లాలో చేపట్టిన జలధార జలహారతి కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ప్రశంసించారు. వీటిని ఆదర్శంగా తీసుకుని జలవనరుల పునరుద్దరణకు కృషి చేయాలని ప్రధాని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. సాంప్రదాయ జలాశయాల పునరుద్దరణలో జిల్లా యంత్రాంగం ప్రజలు సాధించిన ప్రగతిని ప్రధాని దేశానికి చాటి చెప్పారు.

0: రావడం పట్ల జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో అత్యాధునిక బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారిత భూ రికార్డుల నిర్వహణ వ్యవస్థను ప్రభుత్వం అభివృద్ది చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి తెలిపారు. ఈ నూతన వ్యవస్థకు కొత్తవలస మండలాన్ని పైలట్ ప్రాజెక్టు అమలు కోసం ఎంపిక చేసినట్లు ఆయన వెల్లడించారు. బ్లాక్ చైన్ ఆధారిత ఈ వ్యవస్థ అమల్లోకి రావడం ద్వారా భూ రికార్డుల భద్రత, పారదర్శకత, ప్రామాణికత, విశ్వసనీయత మరింత బలోపేతం అవుతాయని పేర్కొన్నారు. రికార్డుల్లో అనధికార మార్పులు, డేటా చోరీ వంటి అక్రమాలకు సమర్థవంతంగా అడ్డుకట్ట పట్టడంతో పాటు భూ రికార్డులకు సంబంధించిన వివాదాలు గణనీయంగా తగ్గుముఖం పడతాయని తెలిపారు. విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించే దిశగా అడుగులు వేయాలని విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. విజయనగరంలో విద్యాశాఖ ఏర్పాటు చేసిన షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. విద్యార్థులు ఇతరులతో పోల్చుకుని నిరుత్సాహపడవద్దన్నారు. తమపై తాము నమ్మకం ఉంచుకుని తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను చేరుకోవాలన్నారు. అనంతరం షైనింగ్ స్టార్లుగా ఎంపికైన 184 మంది పదవ తరగతి విద్యార్థులకు, 39 మంది ఇంటర్ విద్యార్థులకు మెడల్ మెరిట్ సర్టిఫికెట్తో పాటు 20,000 చొప్పున నగదు బహుమతి మంత్రి అందజేశారు. ఇప్పటి వరకు విజయనగరం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన కి రామకృష్ణ, విజయనగరం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కర్ణాటక సంగీతం. ఈనాటి కర్ణాటక సంగీతులు శ్రీ కూర్మాపు సంపతిరావు బృందం వారి నాదస్వరం వింటారు. ముందుగా శ్రీ గణాపతిని సేవింపు రావే, సౌరాష్ట్ర రాగం ఆదితాలు, శ్రీ త్యాగరాజు కీర్తన.

0: ఇంతవరకు శ్రీ కూర్మాపు సంపతిరావు బృందం వారి నాదస్వరం విన్నారు. ఇంతటితో ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
3: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాటల పల్లకి శ్రోతలు ఫోన్ ద్వారా కోరేటువంటి పాటలు వినే ఈ కార్యక్రమానికి 2727244 లేదా 2727288 ఈ నెంబర్కు ఫోన్ చేసి మీరు విని వెంటనే ఆ పాటను వినవచ్చు. ఈనాటి తొలి శ్రోతను పలకరిద్దాం. హలో హలో, పాటలు పలకండి. హలో
1: హలో,
0: పాటలు పలకండి.
1: నమస్కారం
0: సార్.
1: నమస్కారం
0: అండి. చెప్పండి సార్, ఏ సినిమాలో పాట? తప్పకుండా మీరు కొన్ని సినిమా నుండి ఒక పాట వినండి.
1: ఏ పాట అయినా
0: ఓకే, తప్పకుండా మీరు కొన్ని పాట
1: సినిమా.

0: హలో, పాఠాలు పలకేయండి. హలో హలో హలో హలో శ్రోత, హలో శ్రోత, ఫోన్ చేశారు మాట్లాడట్లేదు. ఒక పాట విందాం. శ్రోతలు ఫోన్ చేయాల్సిన మన నెంబర్ 2727244 2727288 ఈ నెంబర్కి ఫోన్ చేసి వినవచ్చు. హలో
1: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: నమస్కారం అండి.
1: హలో
0: హలో చెప్పండి.
1: హలో
0: హలో చెప్పండి. పాటలపల్లి,
1: గుడ్ మార్నింగ్ సార్. మాకు ఈరోజు వాణిశ్రీ గారు పుట్టినరోజు సార్. వారికి శుభాకాంక్షలు తెలుపుతూ జీవన జ్యోతి సినిమాలో ముద్దులా మా బాబు పాట ప్రసారం చేయండి సార్.
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీ పేరు?
1: మేము వనస్థలిపురం హైదరాబాద్ అండి. నా పేరు బాలాజీ.
0: బాలాజీ గారు, మీరు కొన్ని అటువంటి పాట వస్తుంది వినండి.
1: ఎక్కువ నేను ఈ కార్యక్రమాలు వినిపిస్తానండి.
0: చాలా సంతోషం.
1: ఆకాశవాణి కార్యక్రమాలు
0: చాలా సంతోషం అండి. ఫోన్ చేస్తుంటారా మా కార్యక్రమాలకి? మా కార్యక్రమాలు వింటూ ఫోన్ చేస్తుంటారా పాటల ప్రోగ్రామ్ కి?
1: చేస్తుంటాను సార్, చాలా సార్లు చేస్తుంటాను. నాకు ఇష్టమైన కార్యక్రమం అంటే పాటల పల్లకి. ఎందుకంటే మాకు మంచి పాటలు ఇందులోనే వినిపిస్తారండి.
0: సంతోషం అండి. మీరు కొన్ని పాట వినండి.

శ్రోతల పాటలు పలికి వింటున్నారు. ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం 2727244 లేదా 2727288 నంబర్కి ఫోన్ చేసి వెంటనే వినవచ్చు. ఇప్పుడు జో విధంగా చెప్తున్నాడు ఒక పాట వింటారు.

హలో, పాటలు పలికండి. హలో, ఎవరు వస్తున్నారు? ఫోన్ చేశారు, కట్ అయింది, పర్వాలేదు. అయితే మరొక చక్కటి గీతం విందాం. ఇంద్రధనుస్ చిత్రం నుండి.

0: ఎల్లప్ప వెంకట్రావు అనకాపల్లి గౌరపాల్ నుంచి మాట్లాడుతున్నానండి. మాకు శ్రీకృష్ణ తులాభరం సినిమా నుంచి ఘంటసాల గారు పాడారండి ఓహో మోహన రూపాకేలి కళ పాట వినిపించండి.
1: తప్పకుండా వెంకట్రావు గారు, మీరు
0: నమస్కారం అండి.
1: నమస్కారం అండి.

0: హలో, పాటలు పలకేయండి. హలో
1: హలో.
0: హలో, పాటలు పలకేయండి.
1: నమస్తే సార్.
0: నమస్కారం అండి.
1: అదే, నేను బొబ్బిలి నుంచి మాట్లాడుతున్నాను.
0: మీ పేరు?
1: పేరు అప్పారావు సార్.
0: అప్పారావు గారు, ఏ సినిమాలో పాట విందాం అనుకుంటున్నారు?
1: నాకు సిపాయి చెన్నైలో నా జన్మ భూమి ఎంతో అందమైన దేశం కావాలి సార్.
0: తప్పకుండా మీరు కోరిన పాట వస్తుందండి.
1: ఓకే, థ్యాంక్ యూ సార్.

0: హలో, పాటలు పలికేయండి. హలో,
1: నమస్తే అండి.
0: నమస్కారం అండి.
1: నల్లమేని వెంకటరెడ్డి, తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం మాచవరం నుంచి మాట్లాడుతున్నానండి.
0: రెడ్డి గారు, ఏ సినిమాలో పాటలు?
1: పాటల పల్లకి కార్యక్రమంలో నాకు బంగారు బాబు చిత్రం నుంచి అండి, ఏడేడుగుల సంబంధం ఏనాడో వేసిన బాగుంచండి.
0: ఆ పాట తప్పకుండా అండి, మీరు కోరిన పాట వినండి.
1: ధన్యవాదములు అండి, చాలా సంతోషం అండి. ఉంటానండి, నమస్తే అండి.
0: నమస్కారం.

శ్రోతలు పాటలు పలికి వింటున్నారు. 2727244 లేదా 2727288 నెంబర్కు ఫోన్ చేసి విని వెంటనే ఈ పాటల పలికిలో మీకు నచ్చిన పాటను వినవచ్చు. ఈ ప్రసారంలో 11 గంటల నుండి 12 గంటల వరకు ప్రసారమయ్యే చలనచిత్ర గీతాల మధురిమ వ్యాఖ్యానంతో కూడిన కార్యక్రమం. అంశం హంస కథ ఆ పాట. నిర్వహణ శ్రీ రాంపట్ల నృసింహ శర్మ. సమర్పణ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: హలో పాటల పలకి.
1: హలో నమస్కారం సార్.
0: నమస్కారం అండి.
1: నా పేరు శంకర్ సార్, అనంతపురం జిల్లా పామిడి.
0: పామిడి నుంచి మాట్లాడుతున్నారు శంకర్ గారు.
1: సార్, మరణమృదంగం చిత్రం నుంచి గొడవే గొడవమ్మ అనే పాట ఇళయరాజా మ్యూజిక్ సాంగ్ వినిపించండి సార్.
0: తప్పకుండా మీరు పాట వినండి.
1: ధన్యవాదాలు సార్.

0: హలో, పాటలు పలికేయండి.
1: హలో, నమస్తే సార్. నా పేరు సత్యనారాయణ మూర్తి అండి. చీమలపల్లి నుంచి మాట్లాడుతున్నాను. ఆలు మొగలు చిత్రంలోని చిగురేసే మొగ్గేసే అన్న పాట ఏంటి సార్?
0: తప్పకుండా మీరు కోరిన పాట వినండి.
1: థ్యాంక్ యూ సార్.
0: నమస్కారం అండి.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గది సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
4: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: హలో, పాటలు పలికండి.
8: హలో, నమస్కారం అండి.
7: నమస్కారం అండి.
8: నా పేరు తెలివితల పద్మావతి, విజయనగరం మాట్లాడుతున్నానండి.
7: చెప్పండి మేడం, ఏ పాట?
8: దశావతార సినిమాలో అది ముకుందా ముకుందా పాట కావాలి సార్.
7: తప్పకుండా మీరు కొన్న పాట వినండి.
8: ఇస్తే ఉంటామండి.
7: నమస్తే అండి.

ఈ ప్రసారంలో 11 గంటల నుండి 12 గంటల వరకు మధురిమ వ్యాఖ్యానంతో కూడిన పాటలు. అంశం హంస కథ ఆ పాట. నిర్వహణ శ్రీరాంపట్ల నృసింహ శర్మ. సమర్పణ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: హలో, పాటలు పల్లకి అండి.
1: హలో, నమస్తే సార్. గుడ్
0: నమస్కారం.
1: మార్నింగ్ సార్.
0: వెరీ గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు సాయి చంద్ర సార్, తిరుపతి నుంచి సార్.
0: సాయి చంద్ర గారు, ఏ సినిమాలో పాట విందామనుకుంటున్నారు?
1: రౌడీ అల్లుడు సార్ మూవీ.
0: రౌడీ అల్లుడు నుంచా? తప్పకుండా. మీరు కోరిన ఏ పాట వింటారు ఆ చిత్రం నుండి?
1: ప్రేమ గీమత సార్, అది సాంగ్ సార్, ఇది బాలు చిత్ర పాడింది సార్.
0: మీరు కోరిన పాట వేస్తాను.
1: థ్యాంక్ యూ సార్.
0: నమస్కారం.

0: పాటల పల్లకి ఫోనీ లేవ్ సినిమా పాటలు విన్నారు. మరిన్ని ఫోనీ లేవ్ సినిమా పాటలు 10:30 పాటల పల్లకి శీర్షికను వినవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 10:00 అవుతుంది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు విజయవాడ కేంద్రం నుండి.
1: తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక ముఖాముఖి వింటారు అతిథి ఆంధ్ర వైద్య కళాశాల కమ్యూనిటీ హెల్త్ విభాగాధిపతి డాక్టర్ పి రాధాకుమారి, పరిచయకర్త ఎన్ మణి. శ్రోతలకు నమస్కారం. ప్రతి సంవత్సరం 1 నుండి 7 వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తల్లితనాన్ని ప్రోత్సహించడం, శిశు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, తల్లి ఆరోగ్య సంరక్షణకు సూచనలు ఇవ్వడం, తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన పెంచడం కోసం ఈ వారోత్సవాల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో తల్లిపాలు, మాతా శిశు ఆరోగ్యంపై చర్చించేందుకు మనతో ఉన్నారు డాక్టర్ పి రాధాకుమారి. ఆంధ్ర వైద్య కళాశాలలో కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతిగా విధులు నిర్వర్తిస్తున్న రాధాకుమారి గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు.
2: నమస్తే అండి.
1: డాక్టర్ రాధాకుమారి గారు, ఈ వారం రోజులు అంటే 1 నుండి 7 వరకు తల్లిపాల వారోత్సవాలు అని చెప్పి అవగాహన పెంచడం కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో తల్లిపాల ప్రాముఖ్యత ఏమిటి, అలాగే శిశువు ఆరోగ్యంపై ఇవి ఏ విధంగా ప్రభావం చూపిస్తాయి అనేది వివరిస్తారా?
2: తల్లిపాలు అనేది సహజ సిద్ధంగా ప్రకృతి పరంగా మనకి లభించినటువంటి ఒక వరం. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. మదర్ కి పరంగా ఉంటాయి, అలాగే బిడ్డ పరంగా కూడా ప్రయోజనాలు చాలా ఉంటాయి. మొదట మనం బిడ్డ పరంగా ప్రయోజనాలు తీసుకుంటే కనుక దీనిలో అంత కంప్లీట్ న్యూట్రియంట్స్ అన్ని ఉంటాయి. లైక్ ప్రోటీన్స్ కానివ్వండి, కార్బోహైడ్రేట్స్ కానివ్వండి, అంటే మాంసకృత్తులు, గ్లూకోజ్ ఇలాంటివన్నీ, వాటితో పాటు విటమిన్స్, మినరల్స్ లైక్ కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఇవన్నీ సమపాళ్లలో శిశువుకి లభిస్తాయి పుట్టిన బిడ్డకి. అప్పుడే పుట్టిన బిడ్డకి మనము ఈ తల్లిపాలు ఇవ్వడం వలన సంపూర్ణ ఆహారం లభించడమే కాకుండా మొదటి 2-3 రోజుల్లో వచ్చే కొలెస్ట్రామ్ మూలంగా దానిలో ఏంటంటే యాంటీబాడీస్ చాలా రకాలైన ఇన్ఫెక్షన్స్ నుంచి, ఉదాహరణకు న్యూమోనియాస్ కానివ్వండి, ఫ్రీక్వెంట్ కోల్డ్స్, కాఫ్స్, డయేరియాస్, అంటే మనం చూస్తున్నాము 5 సంవత్సరాల లోపు పిల్లలకి ఎక్కువ చనిపోవడానికి కారణం అన్నది న్యూమోనియాస్, డయేరియాస్, వీటి వలన చనిపోతున్నారు. అలాగే మాల్ న్యూట్రిషన్ అని చెప్పి న్యూట్రిషన్కి సంబంధించింది. బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడం వలన దీనిలో ఉన్న యాంటీబాడీస్ వలన తగ్గించగలుగుతామన్నమాట. న్యూమోనియాస్ రావడం కానివ్వండి, డైరియల్ డిసీజెస్ రావడం కానివ్వండి, ఇవన్నీ తగ్గించగలుగుతాము. దానిలో ఉన్న యాంటీబాడీస్ మెరుగైన జీర్ణ వ్యవస్థ డెవలప్ అవడానికి కూడా బిడ్డలో ఉపయోగపడుతుంది. అదే కాకుండా కొన్ని మినరల్ డెఫిషియన్సీస్ లైక్ కాల్షియం కానివ్వండి, మెగ్నీషియం కానివ్వండి, దానిలో తల్లిపాలలో ఎక్కువ ఉంటుంది. అది బిడ్డకి ఆ డెఫిషియన్సీస్ రాకుండా ఉపయోగపడుతుంది. అలాగే మనము చిన్నపిల్లల్లో ఐరన్ డెఫిషియన్సీ అన్నది, ఎనీమియా అన్నది ఎక్కువ చూస్తూ ఉంటాము. మీరు తల్లిపాలను తీసుకుంటే కనుక తల్లిపాలలో ఉండే ఐరన్ ఎక్కువ అబ్జార్బ్ అవుతుంది మిగతా పాలతో కంపేర్ చేస్తే, అందుకని బిడ్డలో ఎనీమియా తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. సకింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ సకింగ్ ప్రాసెస్ వలన ఏంటంటే బిడ్డలో చిగుళ్ళు కానివ్వండి, పళ్ళు కానివ్వండి ప్రాపర్గా డెవలప్ అవడానికి కూడా చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆ బిడ్డలో ఓబిసిటీ, ఓబకాయం అంటారు కదా, అలాంటిది కూడా రాదు. ఇవన్నీ బిడ్డకి సంబంధించిన లాభాలు. అలాగే కాకుండా బిడ్డకి తల్లికి మధ్యలో బాండింగ్ పెరగడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది. అది పుట్టిన వెంటనే బిడ్డని మదర్కి పక్క పక్కన పడుకోబెట్టడం వలన ఏమవుతుందంటే బిడ్డకి హైపోథర్మియా అంటే టెంపరేచర్ స్టెబిలిటీ అది ఉపయోగపడుతుంది అన్నమాట. ఇవన్నీ బిడ్డకి ఉపయోగాలు అయితే తల్లికి కూడా ఉపయోగాలు ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం. మదర్లో ఉబకాయం తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అదే కాకుండా కొన్ని రకాలైన క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి, అండాశయ క్యాన్సర్ కానివ్వండి, అవి రాకుండా ఉండడానికి కూడా తోడ్పాటుపడుతుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే మనము డెలివరీ అయిన తర్వాత కొంచెం బ్లడ్ ఎక్కువ పోతుందని చెప్పి పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటాం దాన్ని. అది యూజువల్గా ఒక్కొక్కసారి దేని వలన రావచ్చు అంటే సబ్ ఇన్వల్యూషన్ ఆఫ్ యూట్రస్, అంటే గర్భసంచి తన యథాస్థితికి తొందరగా రాలేకపోవడం వలన బ్లీడింగ్ అవ్వచ్చు ఎక్కువ. బ్రెస్ట్ ఫీడింగ్ బేబీకి స్టార్ట్ చేయడం వలన ఇంకొక

0: ఉపయోగం ఏంటంటే గర్భసంచి యథాస్థితికి తొందరగా రావడానికి కూడా ఉపయోగపడి దాని మూలంగా బ్లీడింగ్ కూడా తగ్గుతుంది అన్నమాట పోస్ట్ పార్టమ్ పీరియడ్ లో ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ. ఇవన్నీ తల్లికి ఉపయోగాలు. అదే కాకుండా ఏంటంటే ఇంకొకటి, ఫస్ట్ 2-3 నెలల్లో పీరియడ్స్ స్టార్ట్ అయ్యే వరకు నాచురల్ కాంటసెప్టివ్ గా కూడా ఈ బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడం అన్నది ఉపయోగపడుతుంది. ఇలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మనం ఏంటంటే ఇది ఒక అసలు ప్రకృతి సిద్ధమైన ఆహారం, సహజ సిద్ధమైన ఆహారం, గాడ్ మనకి ఇచ్చింది అని చెప్పి మనం గుర్తుంచుకుని, ఏ తల్లైనా గుర్తుంచుకొని తన బిడ్డని తల్లి పాలతోనే ఫీడ్ చేస్తే చాలా ఉపయోగాలు.
1: ఇప్పుడు ప్రసవం అయిన వెంటనే ఇమీడియట్ గా తల్లిపాలు ఇవ్వాలి పిల్లలకి అనేది కొంతమంది అంటారు. అదే కొంతమంది మేము విన్నది ఏంటంటే అలా ఇవ్వకూడదు, అది మంచిది కాదు అంటారు. ఆ ఇమీడియట్ గా బ్రెస్ట్ ఫీడ్ చేయడం అనేది అవసరం?
0: చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఇమీడియట్ గా అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, టైం కూడా ఏం అవసరం లేదు. బిడ్డ డెలివరీ అయిపోగానే అది అంబిలికల్ కార్డ్ అంటాము, అది కట్ చేసిన వెంటనే బేబీని బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేయవచ్చు. దాని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. బేబీలో టెంపరేచర్ ఇన్స్టెబిలిటీని తగ్గించవచ్చు, మదర్ కి బేబీకి స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ మూలంగా బాండింగ్ పెరుగుతుంది, ఆల్రెడీ చెప్పున్నాను, బ్లీడింగ్ అన్నది తగ్గుతుంది, గర్భసంచి యథాస్థితికి రావడానికి చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి. అది అంతేకాకుండా ఫస్ట్ 2-3 రోజులు వచ్చే మిల్క్ ని మనము కొలెస్ట్రామ్ అంటాము. బ్రెస్ట్ మిల్క్ కాకుండా ఆర్టిఫిషియల్ ఫీడింగ్ తో ఏదన్నా స్టార్ట్ చేస్తాం, చాలా మంది ప్రీ లాక్టియల్ ఫీడ్స్ అని, గ్లూకోజ్ వాటర్ అని, లేకపోతే తేన్ అని, షుగర్ వాటర్ అని అలా ఇస్తా ఉంటారు. అదేం చేస్తాము, మనం స్పూన్ తో ఇస్తాము. అది బేబీకి ఈజీ అయిపోతుంది, సకింగ్ నేర్చుకోవడానికి ఇబ్బంది పడుతుంది అనమాట, అది ఇష్టపడదు. అలా కాకుండా మనం బ్రెస్ట్ మిల్క్ స్టార్ట్ చేసాము అనుకోండి, ఆ ప్రాసెస్ కూడా ఈజీ అయిపోతుంది. మదర్ కూడా నా బిడ్డ నాతోనే ఉంది అని చెప్పి ధైర్యంగా ఉంటుంది. మదర్ కూడా డెలివరీ పెయిన్ కూడా మర్చిపోతుంది అనమాట, బిడ్డ తన దగ్గర ఉండడం వలన, తను ఫీడ్ చేయడం స్టార్ట్ చేయడం వలన. ఇలా అంతేకాకుండా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యునిసెఫ్, పెద్ద ఆరోగ్య సంస్థలు ఉంటాయి. రీసెర్చ్ చేసి తెలుసుకున్నది ఏంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేయడం వలన వారం లోపు డెత్స్ శిశువుల్లో, అలాగే 1 మంత్ లోపు డెత్స్ 50% నుంచి 75% వరకు తగ్గించవచ్చు అని కూడా చాలా రీసెర్చ్ చెప్తుంది. ఇవన్నీ అడ్వాంటేజెస్. మామూలుగా నార్మల్ డెలివరీ అయితే 30 నిమిషాలు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటాం, అట్లీస్ట్ వితిన్ 30 నిమిషాలు మనం స్టార్ట్ చేస్తే బాగుంటుంది, అది అడ్వైజబుల్. అదే కొంచెం సిజేరియన్ సెక్షన్ అనుకోండి, మదర్ కి అనస్థీషియా నుంచి రికవర్ అవ్వాలి, అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి 1 అవర్ లోపు తర్వాత తెలుసుకుందాం మనం సిజేరియన్ మదర్స్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా ఏంటి అన్నది.
1: అరగంట లోపల ఇస్తే చాలా మంచిది అన్నారు. అలాగే దీనికి ఒక లాంగ్ పీరియడ్ ఎంత వరకు ఇవ్వాలి అనేది చాలా మంది ఏమంటారంటే 6 నెలల వరకు ఇచ్చి ఆపేస్తే సరిపోతుందని, కొంతమంది 2 సంవత్సరాల వరకు కూడా ఫీడింగ్ ఇస్తూ ఉంటారు. సో దీని గురించి ఒక క్లారిటీ ఇస్తారా?
0: మనం 6 నెలల వరకు ఇవ్వాలి అంటే అది ఏంటంటే ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటారు. అంటే మదర్ పాలు మాత్రమే ఇవ్వాలి, తల్లి పాలు మాత్రమే 6 నెలల వరకు ఇవ్వాలి. 6 నెలల తర్వాత కాంప్లిమెంటరీ ఫీడ్స్, తల్లి పాలతో పాటు వేరే ఆహార పదార్థాలు నెమ్మది నెమ్మదిగా ఇంట్రొడ్యూస్ చేయాలి. ఇంట్రొడ్యూస్ చేస్తే 2 సంవత్సరాల వరకు కంటిన్యూ చేయాలి బ్రెస్ట్ ఫీడింగ్ అన్నది. అది చాలా ఇంపార్టెంట్. అంటే ఓన్లీ బ్రెస్ట్ మిల్క్ లో ఉన్న న్యూట్రియంట్స్ కానివ్వండి, అవన్నీ 6 నెలల వరకు మాత్రమే సరిపోతాయి. తర్వాత మనం కాంప్లిమెంటరీగా ఇవ్వాల్సి వస్తుంది బిడ్డకి. అందుకని చెప్పి బ్రెస్ట్ మిల్క్ స్టాప్ చేయకూడదు, చేయకుండా దానితో పాటు వేరే ఆహార పదార్థాలు ఇంట్రొడ్యూస్ చేసుకుని మదర్ కంటిన్యూ చేయాలి. రోజుకి 8 సార్లు 10 సార్లు లేకపోతే బిడ్డ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తూ ఉంటుంది తల్లి. ఇప్పుడు ఏంటంటే మధ్యలో మనం వేరే ఘన పదార్థాలు అవి ఇస్తూ ఉంటాం కాబట్టి, ఫ్రూట్స్ కానివ్వండి, లేకపోతే మాష్ చేసిన రైస్, పప్పు ధాన్యాలు ఇలాంటివి ఇస్తూ ఉంటాం కాబట్టి కొంచెం ఫీడింగ్ షెడ్యూల్ కొంచెం తగ్గించుకోవచ్చు. అంతేగాని కంప్లీట్గా స్టాప్ చేయకూడదు, 2 ఇయర్స్ వరకు తల్లి పాలని కంటిన్యూ చేయాలి.
1: సో ఇందాక 2 సార్లు చెప్పారు మీరు కొలెస్ట్రామ్ గురించి అన్నారు కదండి, అంటే ఈ కొలెస్ట్రామ్ అంటే ఏంటి, తల్లి పాలలో ఉండేది, దీని గురించి కొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా?
0: కొలెస్ట్రామ్ అనేది ఏంటంటేనండి ఒక ప్రకృతి టీకా లాంటిది బేబీకి, ఎందుకంటే దీనిలో యాంటీబాడీస్ కానివ్వండి, లైసోజైమ్ అనే ఎంజైము, లాక్టోఫెరిన్ అనే ఎంజైము, ఇవన్నీ వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే బిడ్డకి అనారోగ్యం కలగకుండా, తరచుగా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా చాలా ఉపయోగపడుతుంది. ఇనీషియల్ గా ఫస్ట్ 2-3 రోజుల్లో వచ్చే మిల్క్ ని మనం కొలెస్ట్రామ్ అంటాం. ఇది కొంచెం థిక్ గా ఉంటుంది, కొంచెం లైట్ ఎల్లో కలర్ లో ఉంటుంది, అది అలా చిక్కగా ఉంటుంది కాబట్టి అది అరగదు తొందరగా అని చెప్పి డిస్కార్డ్ చేసేస్తా ఉంటారు. కానీ అది చాలా తప్పండి, ఎందుకంటే నేను చెప్పున్నాను ఆల్రెడీ ఇది ప్రకృతి టీకా, అది ఒక వరం అనమాట, ప్రకృతి మనకి ఇచ్చినటువంటి వరం. మనం వ్యాక్సిన్స్ వేరే తీసుకుంటున్నాం, అలా కాకుండా దీనిలో మదర్ ఎన్ని ఇన్ఫెక్షన్స్ బారిన పడి ఉంటే దానికి సంబంధించిన యాంటీబాడీస్ అన్ని కొలెస్ట్రామ్ లో ఉంటాయి. అవన్నీ బిడ్డకి ఆటోమేటిక్

0: అంటే పాసివ్ ఇమ్యూనిటీ లాగా మదర్ నుంచి త్రూ బ్రెస్ట్ మిల్క్ బేబీకి వెళ్తుంది అనమాట. అందుకని తరచూ బిడ్డ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. అందుకని కొలెస్ట్రాల్ ఇవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇలా ఇంతే కాకుండా మొదట 2-3 రోజుల్లో మనము బిడ్డ పాస్ చేసేదాన్ని మెకోనియం అంటాము,
1: ఫీకల్ మ్యాటర్
0: మెకోనియం అంటాం. ఆ మెకోనియం కూడా తొందరగా బయటికి వచ్చేయడానికి కూడా ఉపయోగపడుతుంది ఈ కొలెస్ట్రాల్ అన్నది. అండ్ ఈ కొలెస్ట్రాల్లో వన్ మోర్ థింగ్ ఏంటంటే ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ ప్రోటీన్స్ ఏంటంటే బేబీకి బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ గ్రోత్ ఆఫ్ ద బేబీకి కానీ చాలా అవసరం, చాలా ఉపయోగపడతాయి. మీరు 90% ఆఫ్ ద బ్రెయిన్ డెవలప్మెంట్ ఫస్ట్ 1 ఇయర్లోనే అయిపోతుంది. అందుకనే మనం 6 మంత్స్ ఎక్స్క్లూజివ్గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి. ఈవెన్ వాటర్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. విశాఖపట్నంలో ఉన్న హ్యూమిడ్ కండిషన్స్లో మనం ఎక్కువ నీరు తీసుకోవాలి అది ఇది అని చెప్తాం, కానీ బేబీకి మాత్రము ఆ బ్రెస్ట్ మిల్క్లో ఉన్న వాటర్ సరిపోతుంది. అంటే యూజువల్గా ఏంటంటే ఈచ్ డే మదర్ 450 నుంచి 650 ml మిల్క్ వరకు ప్రొడ్యూస్ అవుతుంది మదర్లో. దానిలో ఉన్న నీరు బేబీకి సరిపోతుంది, డిహైడ్రేషన్ అలాంటివి ఏమి రాకుండా.
1: చాలా మంది పెద్దవాళ్లలో లాక్టోజ్ ఎలర్జీ రియాక్షన్ అనేది ఉంటుంది కదండి, పాలు పడవు అవి తీసుకుంటే రియాక్షన్స్ వస్తాయని, అటువంటి ఏమైనా పిల్లలకు ఉంటాయా? తల్లి పాల వల్ల అటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఇష్యూస్ ఉన్నాయండి?
0: అంటే దీంట్లో గెలాక్టోజ్ అని చెప్పి ఒకటి ఉంటుందండి తల్లి పాలల్లో. గెలాక్టోజ్ ఇంటాలరెన్స్ అని చెప్పి పిల్లల్లో రావడానికి అవకాశం ఉంటుంది కొంతమంది పిల్లల్లో. అలాంటప్పుడు మనము అవాయిడ్ చేయమని చెప్తాం. అంటే ఒక ఎంజైమ్, గెలాక్టోజ్ డిహైడ్రోజినేస్ అని చెప్పి ఒక ఎంజైమ్ డెఫిషియన్సీ వలన యాక్చువల్గా గెలాక్టోజ్ గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవ్వాలి. అది కన్వర్ట్ అవ్వకపోవడం మూలంగా బేబీలో సమస్యలు, ఆరోగ్య సమస్యలు రావచ్చు. అందుకని అలాంటప్పుడు బ్రెస్ట్ మిల్క్ ఇవ్వద్దు అని చెప్పి చెప్తామండి.
1: ఇప్పుడు ఇంతవరకు మీరు తల్లిపాల వల్ల పిల్లలకి ఎంత మంచి ఆరోగ్యం చేకూరుతుంది అనేది చెప్పారు. అలాగే తల్లిపాలు ఇవ్వడం వల్ల, బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల తల్లికి ఎటువంటి ఆరోగ్యం ఉంటుంది, లాభాలు ఉంటాయన్నారు. అలాగే తల్లిపాలు ఇస్తున్న సమయంలో ఆ తల్లి ఏమన్నా సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయండి? ఉంటే వాటి గురించి ఒకసారి చెప్తారా?
0: తల్లి కొన్ని ఫీడింగ్ ప్రాబ్లమ్స్ లాగా రావచ్చు. అలాంటివి ఏంటంటే మదరు నాకు పాలు తక్కువగా వస్తున్నాయి, పాలు రావట్లేదు అని, అదొక సమస్య. అది ఎలాగో అధిగమించాలంటే తల్లి కరెక్ట్ అయిన ఆహారం, సమతుల్య ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం వలన తన డైట్లో మాంసకృతులు కానివ్వండి, ప్రోటీన్స్ కానివ్వండి, అవన్నీ ఎక్కువగా ఉండేట్ చూసుకోవడం. అంటే అవన్నీ ఎక్కువగా ఉండాలంటే బేబీని ఫీడ్ చేసేటప్పుడు ఆ పీరియడ్లో మదర్కి మామూలుగా కంటే కూడా ఎక్స్ట్రా క్యాలరీస్ అవసరం ఉంటుంది. 550 కిలో క్యాలరీస్ ఎక్స్ట్రా ఎనర్జీ కావాలి, దాంతోపాటు ప్రోటీన్ కూడా ఎక్కువ కావాల్సి ఉంటుంది. మామూలుగా కంటే ఇంకొక 25 గ్రామ్స్ ఎక్స్ట్రా ప్రోటీన్ కూడా కావాల్సి ఉంటుంది. అందుకని ఏంటంటే మదరు తను తినేదానికంటే ఇంకా ఎక్కువ, ఎక్కువ అంటే ఏంటంటే ఒక ఫీడ్ ఎక్కువ తీసుకోవడం మదరు. రోజుకు 3 సార్లు తింటే 4 సార్లు తింటాం. దాంతోపాటు మార్నింగ్ 1 గ్లాస్ మిల్క్, నైట్ 1 గ్లాస్ మిల్క్, తర్వాత మానసికంగా కూడా ఉల్లాసంగా ఉండడం అది ఇంపార్టెంట్. అంటే తను ఏది చేసినా తన బేబీ కోసం చేస్తున్నాను అనే ఇది ఉంటే గనక ఆ మానసిక సమస్యలు అనేవి రావండి. అదే కాకుండా ఆహారంలో ఏంటంటే రోజు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, పప్పు ధాన్యాలు ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుని తింటే బాగుంటుంది. తర్వాత ఇంకొన్ని సమస్యలు ఏంటంటే క్రాక్డ్ నిప్పల్స్. అది క్రాక్డ్ నిప్పల్స్ ఎప్పుడంటే బేబీని సరైన పొజిషన్ లో కానీ అటాచ్మెంట్ సరిగ్గా లేకపోయినా అలాంటప్పుడు అలాంటివి రావడానికి అవకాశం ఉంటుంది. బేబీని ఫీడ్ చేసిన తర్వాత ఆ బ్రెస్ట్ మిల్క్ నే మాయిశ్చరైజర్ కింద వాడేయచ్చు అనమాట, తగ్గిపోతుంది. తర్వాత వాష్ చేసే ఫీడింగ్ స్టార్ట్ చేయొచ్చు. అదే కాకుండా ఇంకొక సమస్య బ్రెస్ట్ ఎంగార్జ్మెంట్ అంటాము, ఎక్కువగా పాలు సెక్రెట్ అవటం వలన బేబీ సరిగ్గా తీసుకోకపోవడం వలన పాలు ఉండిపోయి గడ్డల్లాగా అయిపోతుంది. దానికి ఏంటంటే ఫ్రీక్వెంట్ గా బేబీని ఫీడ్ చేయడం, తర్వాత మరి ఎక్కువగా పాలు ఉన్నాయి, ఎంగార్జ్మెంట్ ఎక్కువగా ఉందంటే సెల్ఫ్ ఎక్స్ట్రాక్షన్ చేసుకోవచ్చు, బ్రెస్ట్ మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేసేయచ్చు. చేసి దాన్ని రూమ్ టెంపరేచర్ లో పెట్టుకుని 4 అవర్స్ వరకు యూస్ చేసుకోవచ్చు, అలాగే ఫ్రిడ్జ్ లో పెడితే 24 అవర్స్ వరకు యూస్ చేసుకోవచ్చు. అది కాకుండా వార్మ్ వాటర్ కంప్రెసెస్ అంటే కాపడం అంటాం కదా, కొంచెం గోరువెచ్చనీటితో కాపడం పెట్టడం కానీ లేకపోతే కోల్డ్ ఐస్ తో కాపడం పెట్టడం కానీ అలా చేయడం వల్ల కూడా ఎంగార్జ్మెంట్ అన్నది తగ్గిపోతుంది. ఇంకా సివియర్ గా ఏం రావచ్చు అంటే మాస్టైటిస్, అంటే ఇన్ఫెక్షన్ లాంటిది నిప్పల్స్ దగ్గర అక్కడ ఇన్ఫెక్షన్ లాంటిది రావచ్చు. అలాంటప్పుడు ఒక్కొక్కసారి డాక్టర్ని సంప్రదించి యాంటీబయాటిక్స్ అవి వాడాల్సి ఉంటుంది. అప్పుడు బేబీని ఇంకొక బ్రెస్ట్ ద్వారా ఫీడ్ చేయడము, అలాగే ఇది తగ్గే వరకు మిల్క్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం ఎంగార్జ్మెంట్ రెడ్యూస్ చేసుకోవడానికి, ఇవి కొంచెం సాధారణమైన ప్రాబ్లమ్స్ అండి. కొంత అవగాహనతో కుటుంబ సభ్యుల సపోర్ట్తో ఈ ప్రాబ్లమ్స్ అన్ని అధిగమించవచ్చు.
1: ఓకే డాక్టర్ రాధాకుమారి గారు, ఇప్పుడు ఏంటంటే తల్లి ఏదైతే ఆహారం తీసుకుంటుందో

0: ఎఫెక్ట్ పిల్లల మీద ఉంటుంది అంటారు. అంటే పాపకి జలుబు చేసింది అనుకోండి, తల్లి ఏదో వేరే ఆహారం తింది అంటారు, లేదా పాపకి మోషన్స్ ఎక్కువైనాయి అనుకోండి, అమ్మ ఏదో తినేసింది కాబట్టి అంటారు. ఇది ఎంతవరకు నిజమండి?
1: తల్లి తిన్న ఆహారము తినడం వలన, ఆ పాలు తాగడం వల్ల ఏమి ఎఫెక్ట్ అవ్వదండి. అంటే ఇవన్నీ మన అపోహలు అంతే. బిడ్డకి పాలు ఇచ్చేటప్పుడు అంటే కొన్ని ఫుడ్స్ ఏమో చలవ చేస్తాయి అని చెప్పి కొన్ని పెట్టరు, కొన్ని ఫుడ్స్ తింటే వేడి చేస్తుంది అని చెప్పి కొన్ని పెట్టరు. అదంతా ఒట్టి అపోహేనండి. ఏదైనా తినొచ్చు, అంటే అన్ని న్యూట్రియంట్సే. కాకపోతే ఏంటంటే కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. లైక్ ఇందాక మీరు అడిగినట్లు బ్రెస్ట్ మిల్క్ సమస్యలు అన్నారు. బ్రెస్ట్ మిల్క్ తగ్గిపోవడానికి ఒక కారణం ఏంటంటే మదర్ యూస్ చేసే ఫుడ్స్. మదర్ ఎక్కువగా కాఫీలు తాగుతుంది అనుకోండి, లేకపోతే ఎక్కువ టీ, అంటే ఈ కెఫీన్ కంటెంట్ వీటన్నిటి వల్ల, లేకపోతే స్మోకింగ్ అలాంటివి ఏమన్నా ఉన్నాయి, లేకపోతే ఆల్కహాల్ తీసుకుంటుంది, సైకియాట్రిక్ డ్రగ్స్ అలాంటి వాటికే. కానీ అంటే ఇవన్నీ అపోహలు.
0: ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏదైనా సెడేటివ్ డ్రగ్స్ లాంటివి ఉన్నాయనుకోండి, లైక్ స్కిజోఫ్రెనియా ఉంది, వాళ్ళు రెగ్యులర్ గా మెడిసిన్ వాడాల్సి వస్తుంది, లేదా థైరాయిడ్ ఉంది వాళ్ళు వాడాలి, లేదా ఇన్సులిన్ ఇంటేక్ తీసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు, అమ్మకి అలాంటివి తీసుకోవాల్సిన అవసరం ఉంటే ఆ సమయంలో శిశువుకి పాలు ఇవ్వడం శ్రేయస్కరమే.
1: డాక్టర్ సలహాతో ఇవ్వచ్చండి. థైరాయిడ్ కి డ్రగ్స్ అలాంటి, అంటే హైపోథైరాయిడిజం అలాంటి దానికి యూస్ చేస్తుంటే ప్రాబ్లం లేదు. అయోడిన్ ప్రిపరేషన్స్ ఏమన్నా, అంటే అలా ఏమన్నా యాంటీసైకోటిక్ డ్రగ్స్ కానివ్వండి, యాంటీ క్యాన్సర్ డ్రగ్స్, కీమోథెరపీ అంటాం, అవి ఏంటంటే బ్రెస్ట్ మిల్క్ లో కూడా సెక్రెట్ అవుతాయి. ఆ సెక్రెట్ అవుతున్నప్పుడు ఏంటంటే అది బిడ్డకి వెళ్లే అవకాశం ఉంటుంది. అందుకని అలాంటప్పుడు కొన్ని డ్రగ్స్, అన్ని ఉండవు వాటిలో కూడా, అంటే మదర్ యూస్ చేసే డ్రగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తామంటే డాక్టర్ సలహాతో ఇవ్వాలి. అలాగే మదర్ కొన్ని ఇన్ఫెక్షన్స్, హెచ్ఐవి ఇన్ఫెక్షన్ తో ఉంది అనుకోండి, అలాంటప్పుడు ఏంటంటే మామూలుగా బ్రెస్ట్ మిల్క్ ద్వారా కూడా ఛాన్స్ ఉంది. మేము ఆప్షన్స్ ఇస్తాం అన్నమాట, అంటే ఇదర్ కంప్లీట్లీ బ్రెస్ట్ మిల్క్ లేకపోతే ఫార్ములా ఫీడింగ్ ఏంటి అన్నది. అంటే దీని వలన అడ్వాంటేజెస్ ఇవి, దీని వలన డిసడ్వాంటేజెస్ ఇవి అని చెప్పి, అండ్ ద మదర్ విల్ డిసైడ్ వెదర్ టు గో ఫర్ దాట్ అన్నది.
0: పాలు ఏదో ఒక సమస్య వల్ల తాగని పిల్లల్లో లాంగ్ రన్ లో వచ్చే కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయండి?
1: మీరు కంపేర్ చేసుకుంటే కనుక తల్లి పాలు తాగే బిడ్డని అలా కాకుండా వేరే ఆర్టిఫిషియల్ మిల్క్స్, కౌ మిల్క్ కానివ్వండి, బఫెలో మిల్క్ కానివ్వండి, లేకపోతే ఫార్ములా ఫీడ్స్ కానివ్వండి, కంపేర్ చేస్తే ఐక్యూ లెవెల్స్ కూడా బ్రెస్ట్ మిల్క్ తల్లి పాలు తాగిన పిల్లల్లో ఎక్కువ ఉంటాయండి. వీళ్ళతో కంపేర్ చేస్తే ఆల్రెడీ చెప్పాను ఇన్ఫెక్షన్స్ అన్నవి, ఆ తరచూ జబ్బులు బారిన పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఎకనామికల్ బర్డెన్, పుట్టినప్పటి నుంచి మనం గేదె పాలు కానీ కౌ మిల్క్ కానీ ఇవ్వలేము, ఫార్ములా ఫీడింగ్ కి వెళ్ళాలి. అంటే కౌ మిల్క్ కాంపోజిషన్ హ్యూమన్ మిల్క్ కాంపోజిషన్ కి కొంచెం దగ్గరలో ఉంటుంది, కానీ ప్రోటీన్ కంటెంట్ అది ఎక్కువ ఉంటుంది, దానివల్ల కొంచెం డైల్యూట్ చేయమని చెప్తాము. ఆ డైల్యూషన్ అది కరెక్ట్ గా చేయలేదనుకోండి, అరగలేదు, అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి, మాల్ అబ్జార్ప్షన్ అంటాం బేబీలో. అదే ఫార్ములా ఫీడ్స్ తీసుకున్నాం అనుకోండి, ఎకనామికల్ గా చాలా బర్డెన్, ఎందుకంటే ఫార్ములా ఫీడ్స్ చాలా కాస్ట్ ఉంటాయండి. వాళ్ళు దాని మూలాన ఏం చేస్తారంటే, ఫార్ములా ఫీడ్ చెప్పాము అనుకోండి, దాని కాస్ట్ మూలంగా ఏంటంటే ఓవర్ డైల్యూషన్ చేస్తారు. ఆ ఓవర్ డైల్యూషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే క్వాంటిటీ ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ ద మిల్క్ ఉండదు, దాని వల్ల ఏమవుతుంది, బేబీ అనారోగ్యానికి గురవుతుంది, న్యూట్రిషన్ స్టేటస్ తగ్గిపోతుంది. ఆ న్యూట్రిషన్ స్టేటస్ తగ్గిపోవడం వల్ల ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, ఇమ్యూనిటీ తగ్గడం మూలంగా రిపీటెడ్ గా ఇన్ఫెక్షన్స్ రావడానికి, అగైన్ ఇన్ఫెక్షన్ వల్ల న్యూట్రిషనల్ స్టేటస్, బేబీ బరువు తగ్గిపోతుంది. అంటే ఒకటి లీడ్స్ టు ఇంకొక కండిషన్ అన్నమాట. అందుకని వీలైనంత వరకు, అంటే మనకి మోర్ దాన్ 95% తల్లులు ఇవ్వచ్చండి, ఎక్కడన్నా అంటే కొన్ని కాంట్రాఇండికేషన్స్, మదర్ కి ఏమన్నా ట్యూబర్క్లోసిస్, యాక్టివ్ ట్యూబర్క్లోసిస్ ఏమన్నా ఉన్నా, లేకపోతే ఏమన్నా సివియర్ సైకియాట్రిక్ కండిషన్ తో బాధపడుతున్నా, అలాంటి సమయాల్లో వద్దు అని చెప్తాం, కానీ మిగతా అన్ని సమయాల్లో ఇవ్వచ్చండి.
0: ఓకే, తల్లిపాలు తక్కువగా ఉన్న తల్లికి మీరు ఎటువంటి ఫుడ్ ని మీరు, అంటే మీ ఎక్స్పీరియన్స్ తో మీరు సజెస్ట్ చేస్తారండి?
1: బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బ్యాలెన్స్డ్ డైట్ అంటే సరిపడా కొవ్వు పదార్థాలు కానివ్వండి, పప్పు ధాన్యాలు కానివ్వండి, విటమిన్స్ మినరల్స్ ఉన్నవన్నీ తీసుకోవాలి, రోజు ఫ్రూట్స్ తీసుకోవాలి, అంటే సీజనల్ ఫ్రూట్స్. రౌండ్ ద ఇయర్ బనానా దొరుకుతుంది, అలాగే పపాయ దొరుకుతుంది. బట్ పపాయ యాంటీనేటల్లో వద్దు అంటారు, కానీ పోస్ట్ నేటల్లో ప్రాబ్లం ఏం లేదండి. యాంటీనేటల్ కూడా మనకేమి సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే ఏం లేదు. అంటే తక్కువ రేటుతో ఈజీగా దొరికే ఫ్రూట్స్ అలాంటివన్నీ రోజు తినడం కానివ్వండి. బ్యాలెన్స్డ్ డైట్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఫుడ్ లో గోధుమకి సంబంధించిన రోటీస్ అలాగా వాటితో తయారు చేసి, దానివల్ల మిల్క్ ఈల్డ్ కూడా పెరుగుతుంది. అదే కాకుండా బేబీని ఫ్రీక్వెంట్ గా ఫీడ్ చేయడం, ఫ్రీక్వెంట్ గా ఫీడ్ చేయడం వల్ల మదర్ లో ఆక్సిటోసిన్ అని చెప్పి ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్ వల్ల బ్రెస్ట్ మిల్క్ ఈల్డ్ పెరుగుతుంది. దానికి ఏం చెప్తామంటే ఫ్రీక్వెంట్ గా ఫీడ్ చేస్తే మిల్క్ సెక్రిషన్ బాగుంటుంది. అందుకని ఫ్రీక్వెంట్ గా

0: డిమాండ్ ఫీడింగ్, ఆ తర్వాత రెండు బ్రెస్ట్లు ఫీడ్ చేయడం అన్నది. అంటే మనకేంటంటే ఫోర్ మిల్క్ హైండ్ మిల్క్ అని ఉంటుంది బ్రెస్ట్ మిల్క్లో. ముందు వచ్చేదాన్ని ఫోర్ మిల్క్ అంటాము, తర్వాత లాస్ట్లో ఉండేదాన్ని హైండ్ మిల్క్ అంటాం. ఫోర్ మిల్క్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఆ హైండ్ మిల్క్లో ప్రోటీన్ ఫ్యాట్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. అందుకని ఏంటంటే ఒక బ్రెస్ట్ కంప్లీట్గా ఫీడ్ చేసిన తర్వాతే నెక్స్ట్ దానికి వెళ్ళమని చెప్పి.
1: సో ఇందాకన్నా సిజేరియన్ అప్పుడు తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మళ్ళీ చెప్దాము అని, సో వాటి గురించి ఒకసారి క్లియర్గా చెప్తారు.
0: ప్రాబ్లం అని కాదు కానండి, కొన్ని అంటే ఆ సిజేరియన్ సెక్షన్ వలన కొన్ని ప్రాబ్లమ్స్ మదర్ ఎదుర్కొని రావాల్సి రావచ్చు, కానీ అది అడ్డంకి అయితే కాదండి. జాగ్రత్తలు పాటిస్తే సులువుగా ఫీడింగ్ చేసేయచ్చు, తల్లిపాలు ఇచ్చేయచ్చు బిడ్డకి. వాళ్ళకి ఎలా ఉంటుందంటే నాకు సిజేరియన్ సెక్షన్ అయింది కదా నాకు పాలు రావేమో ఇలా అనుకుంటూ ఉంటారు, కానీ అది చాలా అపోహ మాత్రమేనండి. మా నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ సెక్షన్ అయినా పాలు వస్తాయండి, ఓన్లీ మనము తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది. ఇంతకుముందు చెప్పాను వెజైనల్ డెలివరీ అయితే కనుక నార్మల్ డెలివరీ హాఫ్ అన్ అవర్ లోపు స్టార్ట్ చేయండి అని చెప్పి, ఇప్పుడు 1-2 అవర్స్ మధ్యలో స్టార్ట్ చేసేయచ్చు అండి. అది కూడా ఎందుకంటామంటే మదర్కి అనస్థీషియా ఇస్తాం కాబట్టి, రికవర్ అవ్వాలి కాబట్టి, ఇతరుల సహాయంతో అంటే హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ సహాయంతో కానివ్వండి, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ సహాయంతో కానివ్వండి, ఫుట్బాల్ హోల్డ్ అంటాం అన్నమాట, బేబీని పక్కనికి పట్టుకొని మనము ఆ పొజిషన్లో ఫీడ్ చేయొచ్చు. ఆ ఫుట్బాల్ హోల్డ్లో ఏంటంటే తల్లి పొట్ట మీద ఒత్తిడి పడకుండా పట్టుకుని ఫీడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి సైడ్ లయింగ్ పొజిషన్ అంటాం, దానిలో ఏంటంటే మదర్ని పక్కకి తిప్పి బేబీని కూడా పక్కకి పడుకోబెట్టి ఫీడ్ చేయొచ్చండి. దానివల్ల మదర్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది, ఎమోషనల్ బాండింగ్ అన్నది ఎక్కువ అవుతుందండి. సిజేరియన్ సెక్షన్ అన్నది ఇట్స్ నార్మల్ అనే తీసుకోవాలి మదర్, అంతేకాని ఇట్ ఈస్ సమ్ నార్మల్ అని కానీ అలా ఏమి తీసుకోకూడదు. ధైర్యం చెప్తే కరెక్ట్గా నేను చెప్పిన పొజిషన్స్లో కనుక ఫీడ్ చేస్తే సిజేరియన్ సెక్షన్ తర్వాత కూడా ఫీడ్ చేయడం కష్టం కాదండి. మదర్ ఏం గుర్తుంచుకోవాలంటే ఆ తల్లిపాలు తాగిన బిడ్డ జీవితాంతం ఆరోగ్యమే ఆస్తి అన్నది గుర్తుంచుకుంటే ఇది అసలు ప్రాబ్లమే కాదండి.
1: తల్లి పాలు ఇచ్చే సమయంలో తల్లి ఎదుర్కొనే మానసిక సమస్యలు ఏమైనా ఉంటాయండి?
0: తల్లిపాలు ఇవ్వడం అన్నది శిశువుకి జీవనాధారం, తల్లికి ఇది ఒక భావోద్వేగ ప్రయాణం అన్నమాట. నెగటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయండి. ముందు ఎప్పుడైనా పాజిటివ్స్ గురించి మాట్లాడదాము. బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తుంటే ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుందని, దానివలన మదర్కి సంతోషం ఉంటుంది, కామ్నెస్ శాంతి ఉంటుంది, అండ్ బాండింగ్ బంధం కూడా బలపడుతుంది అన్నమాట. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అన్నది ఒకటి కూడా తగ్గుతుంది ఈ బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేయడం వలన. ఏమన్నా చిన్న చిన్న హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నా లేకపోతే స్ట్రెస్ ఏమన్నా ఉన్నా మదర్లో అది కూడా తగ్గుతుంది బ్రెస్ట్ ఫీడింగ్ మూలంగా. అండ్ ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అది కూడా పెరుగుతుంది అన్నమాట బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల. దీస్ ఆర్ ఆల్ పాజిటివ్స్. నెగటివ్స్ ఏంటంటే ఈ మొదటి 6 నెలలు నేను బిడ్డతోనే ఉండాలి, నేను ఇంకేమి చేయటానికి లేదు, దాని వలన స్ట్రెస్ రావచ్చు, పని ఒత్తిడి ఉండొచ్చు, సరిగ్గా నిద్ర ఉండకపోవచ్చు. బేబీ ఫీడింగ్ వలన ఎప్పుడు కావాలంటే డిమాండ్ ఫీడింగ్ అని చెప్తున్నాము, రాత్రులు కూడా మెలకునిండి ఇవ్వాల్సిన అవసరం రావచ్చు, దాని వలన కొన్ని కొన్ని చిరాకులు అలాంటివి ఉంటాయి. ఇదంతా ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్గా ఉంటే గనక మదర్ అధిగమించవచ్చండి, ఇట్స్ ప్రాబ్లం అనేదే కాదు. ఈ మదర్స్ గ్రూప్స్ అని ఉంటాయి, దానిలో చేరడం, ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవాలన్నా ఏం చేయాలని, అప్పుడు ఏంటంటే మదర్స్ ఒకళ్ళ అనుభవాలు ఒకళ్ళకి షేర్ చేసుకున్నారనుకోండి అప్పుడు ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అంటే తనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇంకా మదర్కి చెప్తే, ఆవిడకి ఉందనుకోండి, ఓ ఇది నార్మలే దానికే కాదు, అలాంటివన్నీ చేయడం వలన ప్రాబ్లం ఏమి ఉండదు.
1: ఎక్స్ట్రా మిల్క్ ఓవర్ ఫ్లో ఉందనుకోండి ఒక తల్లిలో, ఇందాక మీరు అన్నట్టుగా తీసి ఒక 4 అవర్స్ వరకు దాచొచ్చు అన్నారు, ఆ ఎక్స్ట్రాక్టింగ్ మెథడ్స్ కానీ లేకపోతే ఏదైనా ఇన్స్ట్రుమెంట్స్ కానీ లేదా దాచడానికి ఏమైనా ప్రత్యేకమైన ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయండి?
0: బ్రెస్ట్ పంపు ద్వారా మామూలుగా మాన్యువల్ ఎక్స్ట్రాక్షన్ చేయొచ్చు అండి, అలా కాకుండా బ్రెస్ట్ పంప్స్ అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్లో, వాటితో ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఇది ఎప్పుడు అవసరం అవుతుందంటే యూజువల్గా బ్రెస్ట్ ఎంగార్జ్మెంట్ చాలా తక్కువ మందిలో వస్తుందండి, ఆ సమయంలో వాడతాము. అదే కాకుండా మదర్ వర్కింగ్ అనుకోండి, అలాంటప్పుడు గవర్నమెంట్ సర్వీస్లో ఉంటే 6 నెలలు ఇస్తున్నారు, బట్ కొన్ని ప్రైవేట్ ఫర్మ్స్ కానివ్వండి, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కొన్ని చోట్ల అంటే ఇవ్వకపోవచ్చు కదా, అలాంటప్పుడు బిడ్డ మిస్ అవ్వచ్చు తల్లిపాలని, అలాంటప్పుడు ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసి 4 గంటల వరకు రూమ్ టెంపరేచర్లో నిల్వ ఉంటుందండి. మదర్ అబ్సెన్స్లో కూడా బిడ్డకి ఫీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్స్ అని కూడా వచ్చాయండి, అంటే మనకేమన్నా తల్లికి ఎక్స్ట్రా మిల్క్ ఉంటే కనుక 1-2% మదర్స్ ఇవ్వలేకపోవచ్చు తల్లిపాలు, అలాంటప్పుడు ఈ

0: మిల్క్ వాడచ్చు. ఇప్పుడు కేజీహెచ్లో కూడా ఈ మధ్యలోనే స్టార్ట్ అయిందండి బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్ అని చెప్పి, పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్లో. ఎన్ఐసీయూ బేబీస్కి కానివ్వండి, లేకపోతే క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ అలాంటప్పుడు బేబీ సక్ చేయలేకపోవచ్చు, అలాంటి బేబీస్కి ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసిన మిల్క్ని పట్టించవచ్చండి. అంటే ఆర్టిఫిషియల్ మిల్క్ పట్టించే కంటే ఇది బెటర్ ఆల్టర్నేటివ్ అనమాట.
1: ఓకే, సో ఇప్పుడు కంపెనీలో చేసే ఎవరైతే ఉద్యోగినీలు ఉంటారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కదండి, వాళ్ళకి కంపెనీ పరంగా ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుంది అని మీ అభిప్రాయం అండి?
0: వాళ్ళకి ఆల్రెడీ చెప్పుకున్నాము, మెటర్నిటీ లీవ్ అన్నది ఒకటి ప్రొవైడ్ చేయడము, అలాగే లాక్టేషన్ బ్రేక్స్ అంటే 2 అవర్స్కి ఒకసారి మదర్కి అవకాశం కల్పించడం, దగ్గరలో ఇల్లు అయితే వెళ్ళి ఫీడ్ చేసి రావడం అలాంటిది, లేకపోతే క్రీచర్స్ ఫెసిలిటీ, అంతేకాకుండా ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్. ఈ మదర్స్ని సపోర్ట్ చేయడానికి పెటర్నిటీ లీవ్ కూడా అట్లీస్ట్ ఒక 1 మంత్ అలా ఇస్తే బాగుంటుంది, అంటే సపోర్ట్ చేయడానికి.
1: బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్న తల్లికి అలాగే ఆ ఇంట్లో సభ్యులకి, కుటుంబ సభ్యులకి ఒక ఎక్స్పీరియన్స్డ్ వైద్యురాలుగా మీరిచ్చే సలహాలు సూచనలు ఏంటండి?
0: మదర్ని యాంటీనేటల్ పీరియడ్ నుంచే మనం కౌన్సిలింగ్ చేయడం మొదలెట్టాలండి. అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఎర్లీ ఇనిషియేషన్ కానివ్వండి, మొదటి 6 నెలలు ఎందుకు బిడ్డకి తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఆ ప్రాబ్లమ్స్ వస్తే వాటిని ఎలా అధిగమించాలి, ఇవన్నీ కౌన్సిలింగ్ ద్వారా చెప్పవచ్చు. ఇదంతా చేస్తున్నాము ఇప్పుడు. అలాగే కుటుంబ సభ్యులకు కూడా ఆవిడ మీద ఒత్తిడి తగ్గించేట్టు వాళ్ళకి సపోర్ట్గా ఉంటాం, ఎస్పెషల్లీ హస్బెండ్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, ఎవరైనా ఆవిడకి సపోర్ట్గా ఉండి మంచి ఆహారాన్ని సప్లై చేయడం కానివ్వండి, ఫీడింగ్ సమయంలో కాకుండా వేరే సమయంలో బిడ్డని వాళ్ళు చూసుకోవడం కానివ్వండి, అలాంటివన్నీ చేస్తే అంతా బాగుంటుంది.
1: తల్లిపాల ప్రాముఖ్యత గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి ఒక కమ్యూనిటీ వైద్య విభాగాధిపతిగా మీరు అలాగే గ్రూప్ డాక్టర్స్ గ్రూప్ వాళ్ళు చేస్తున్న అవగాహన కార్యక్రమాలు ఏంటండి?
0: మాకు ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్ అని చెప్పి స్టూడెంట్స్కి ఉంటుందండి. ఈచ్ స్టూడెంట్ 5 ఫ్యామిలీస్ అడాప్ట్ చేసుకుంటారు. వాళ్ళు కమ్యూనిటీలోకి వెళ్తారు. వెళ్ళినప్పుడు నాట్ ఓన్లీ బ్రెస్ట్ ఫీడింగ్, కామన్ హెల్త్ ప్రాబ్లమ్స్ అలాంటివన్నీ వాటన్నిటి గురించి వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే మాకు పోస్ట్ నిటల్ వార్డ్స్లో ఇప్పుడు మనం 1 ఆగస్ట్ నుంచి 7 వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అని చేస్తున్నాము. అలాంటప్పుడు వాళ్ళకి వెళ్ళి కౌన్సిలింగ్ ఇవ్వడము, ఎలా ఏంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిని ఎలా అధిగమించాలి, ఏంటి ఇంపార్టెన్స్ ఏంటి బ్రెస్ట్ మిల్క్ది, కమ్యూనిటీలో కూడా రోల్ ప్లేస్ లాంటివి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఉంటాయి. ఇప్పుడు కూడా ప్లాన్ చేసామండి, మా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఒక రోల్ ప్లే చేయడానికి అని చెప్పి ప్లాన్ చేస్తున్నారు.
1: 1 ఆగస్ట్ లో జరుపుకునే తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని వెచ్చించి మాకు మా శ్రోతలకి తల్లిపాల ప్రాముఖ్యత గురించి అలాగే తల్లి శిశువు ఆరోగ్యాల గురించి ఇంత చక్కటి విషయాలు తెలియజేసినందుకు ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే మేడం.
0: నమస్తే.
1: ఇంతవరకు తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక ముఖాముఖి విన్నారు అతిథి ఆంధ్ర వైద్య కళాశాల కమ్యూనిటీ హెల్త్ విభాగాధిపతి డాక్టర్ పి రాధాకుమారి, పరిచయకర్త ఎన్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి శ్రోతలు ఫోన్ ద్వారా కోరినటువంటి పాటలు వినే ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయాల్సిన మా నెంబర్ 2727244, మరొక నెంబర్ 2727288. మరి ఈనాటి కార్యక్రమంలో శ్రోత ఎవరో పలకరిద్దాం. హలో హలో
3: హలో
2: నమస్కారం అండి.
3: హలో నమస్తే సార్.
2: నమస్కారం అండి. ఎక్కడ నుంచి
3: మాట్లాడుతున్నారు? నా పేరు కళ్యాణి, విజయ మురళీనగర్ నుంచి, బాలబన్ స్కూల్ ఏరియా నుంచి మాట్లాడుతున్నాను సార్. బాలబన్ స్కూల్ దగ్గరే మా ఇల్లు సార్. ఇవాళ వాణిశ్రీ గారు పుట్టినరోజు కదండి, ఈ సందర్భంగా వాయిస్ రా వినబట్టలేదండి, ఈ సందర్భంగా దేశద్దరికిలో మబ్బులు 2 బేటీ అయితే మరి పే వస్తుంది అపార్ట్మెంట్ సార్.
2: తప్పకుండా.
3: థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
2: నమస్కారం అండి.

0: హలో, పాటలు పలికే అండి.
1: నమస్తే సార్.
0: నమస్కారం అండి.
1: బత్తిని రవికుమార్, శ్రీకాకుళం జిల్లా భద్రపుకొత్తూరు గ్రామం నుంచి మాట్లాడుతున్నాం సార్.
0: చెప్పండి రవికుమార్ గారు.
1: కుంకుమ తిలకం చిత్రం నుంచి యేసుదాస్ మరియు సుశీల్ పాడిన పాట కావాలి సార్.
0: ఏ పాట వింటారు?
1: ఆలనగా పాలనగా అలసిన వేళల అమ్మలుగా
0: పాటారా?

శ్రోతలు పాటల పల్లకి ఫోన్ ఇన్ లేవ్ కార్యక్రమాన్ని వింటున్నారు. ఈ ప్రసరులు 11 గంటల నుండి 12 గంటల వరకు చలనచిత్ర గీతాల మధురిమ వ్యాఖ్యానంతో కూడిన కార్యక్రమం హంసం, హంస కథ ఆ పాట. నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహ శర్మ, సమర్పణ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: హలో పాటల పల్లకి. హలో
1: హలో
2: హలో
0: పాటల పల్లకి,
2: నమస్తే. గుడ్ మార్నింగ్ అండి. ఆకాశవాణి.
0: నమస్కారం అండి.
2: సరే, సుస్వాగతం చిత్రంలో పాట ప్రసారం చేయండి. హ్యాపీ హ్యాపీ బర్త్డే.
0: మీ పేరు చెప్పారు కాదు.
2: మా ఫ్రెండ్ గోపీకృష్ణ గారు పుట్టినరోజు.
0: గోపీకృష్ణ గారు. మీ పేరు అడిగారు.
2: నా పేరు కే. శంకర్ అండి, జగదాంబ సెంటర్ నుంచి.
0: తప్పకుండా మీరు కోరు పాట వస్తుంది.
2: ఆయన పుట్టిన

0: हेलो पाटल पलकी। हेलो
1: హలో సార్, శుభోదయం సార్.
0: శుభోదయం అండి.
1: విజయనగరం జిల్లా గొర్ల మండలం ఆనందపురం మేసాలప్పండి సార్. దసరా బుల్లల్లో పచ్చగడ్డి కోసే పడుతుంది. బాణిశ్రీ సార్ పుట్టినరోజు సందర్భంగా
2: పచ్చగడ్డి కోసే పడుచు పిల్ల కొంగు దారిందే కడుసు పిల్ల పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల నీ పైట

కటకటాల రుద్రయ్య చిత్రం నుండి పాట విన్నారు. ఇక చివరిగా పాండురంగడి చిత్రం నుండి పాట వింటున్నారు.

ఇంతటితో ఈనాటి పాటల పల్లకి కార్యక్రమం సమాప్తం. శ్రోతల నుంచి సెలవు తీసుకుంటున్నది మీ నాగేశ్వరరావు నాగనబోయినాము.

ఆ ఆలాపను వినగానే హంసలాగసాగే పడవ ఆమె పాట. పద పదవే వయ్యారి గాలిపటమా అంటూ గాలిలో చక్కర్లు కొట్టే చమత్కారి పాట పాడే ఆమె. ముక్కు మీద కోపం ఉన్నా ముఖానికి అందమే అంటే ఇప్పుడు ఆ పాటల అందలాన్ని అందమే ఎందుకు అందలేము అంటే, జూలై 30వ తేదీని ఆ పాట పడవ ఎక్కడ నుంచి ఇక్కడికొచ్చిందో ఎక్కడి నుంచి అక్కడికే వెళ్ళిపోయింది. అలనాటి గాయని కొడకండ్ల జమునారాణి గారు. ఇదే ఏడాది జూలై 30న తన నివాసం నుంచి ఈ భూమికి ప్రపంచపటంలో అందని ప్రవాసానికి వెళ్ళిపోయారు. కె జమునారాణి వినగానే జానపద బాణి, వయ్యారాలులికే వాణి. భీష్మ చిత్రంలో పడవ పాట. సాధారణంగా పడవ పాటలు వైరాగ్యం, వేదాంతం, ఆధ్యాత్మికం, జీవన తాత్వికతను బోధించేవిగా ఉంటూ ఉంటాయి. కానీ ఈ పాటలో కదిలే పడవ నా వలపులో పడవ అని అడుగుతున్నట్టు లేదు, ఉంది, పాటగా మాత్రమే ఉంది.

1938 మే 17 జన్మించారు కె జమునారాణి. అమ్మ పేరు ద్రౌపది, నాన్నగారు కె వరదరాజులు నాయుడు. షవాల్స్లో పనిచేసేవారు. ఆమె పుట్టుక పెరకువ అంతా మెడ్రాస్లోనే. సంగీతం తల్లిగారి దగ్గరే నేర్చుకున్నారు. సంతానం చిత్రంలో ఎస్పి కోదండపాణి గారితో కలిసి పాడిన విధానం

జమునారాణి గారి స్వరం వెండి తెరకు. ముఖ్యంగా ముందుగా 1944లో తహసీల్దార్లో ఆహా ఏమందునే చినవదిన అనే

పాటతో ఆరంభమై 7 ఏళ్ల వయసు ఆమెకు. వైవీరావు గారు తీసిన చిత్రం అది. బేబీ కమల కుమారి పేరు వేసినప్పటికీ సంగీతం పద్మనాభ శాస్త్రి గారు నిర్వహించారు. అలాగ తొలి అవకాశం త్యాగయ్య చిత్రం 1946 చిత్తూరు వి నాగయ్య గారు చిన్నపిల్లలకు పాడే గొంతుకుల గురించి వెతుకుతూ ఉంటే భరణి రామకృష్ణ గారు నాగయ్య గారికి చెప్పడంతో త్యాగయ్యకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేవారు ఆయన. దాంతో ప్రతిరోజు గాత్రం విని అందులో పరిచయం చేస్తే ఏపీ కోమల గారితో కలిసి మధురానగరిలో అనే జావళి వాడారు. సిఎస్ఆర్ భానుమతి గారితో రత్నమాలలో 1947 పోయిరా మా తల్లి అనే అంపకాల పాట. ఆ తరువాత 1947 సిఎస్ఆర్ నిర్వహించిన శివగంగలో పాటలు, 1948 కెఎస్ ప్రకాశరావు గారు ఆనాటి సుప్రసిద్ధ దర్శకులు వారు ద్రోహి చిత్రం తీసినప్పుడు ఆలకించండి బాబు ఆదరించండి అనగానే ఆదరించారు సంగీత ప్రజానీకం. ముందుగా తమిళంలోనే ఎక్కువ అవకాశాలు, ఇదేనా నీ న్యాయము ఈ వలపక్షము తగునా అన్న పాట కూడా ఆ చిత్రంలో జమునారాణి గారే పాడారు. విషాద గీతం ధ్వనించాలి అన్నారు ఆ గొంతులో. అది చలాకీగా, హుషారుగా, ఉత్సాహంగా, గెంతులేసే లేడిపిల్లలాగా, ఎగసే తరంగంలాగా, ఎగిరే తురంగంలాగా ఉండే గొంతు. అందులో విషాదం ధ్వనించడమా అని అందరూ అనుకున్న వేళ

మరీ పిల్లగొంతులా ఉందే అని మైకు ముందుకు రాకముందు కేఎస్ ప్రకాశరావు గారు అభిప్రాయపడిన స్వరంలో ఆమె ప్రాయం ధ్వనించక అభిప్రాయం మార్చుకొని చాలా లోతైన సాంద్రీభూతమైన స్వరం అని ప్రకాశరావు గారు ప్రకాశమానం చేసిన పాట ఇదే.

సాహిత్యం అయితే ఎందుకీ బ్రతుకు అని ఉన్నా, అక్కడి నుంచి జమునారాణి గారి స్వరం కోసం ఏ స్టూడియోలో ఉందో వెతుకు అని సంగీత దర్శకులు సహాయకుల్ని పంపి మరీ తెప్పించుకున్న స్వరం తెలుగు చిత్రసీమకు వరం. అక్కడి నుంచి 5 భాషల్లో అనేకానేక గీతాలకు ఆమె గొంతు ఒక మధుపుంతలాగా. ఇలాంటి పాటలు ఈ పాటలు జమునారాణి పాడాలి అనుకోవడం, ఆ పాటలు పాడిన జమునారాణి ఏ పాటైనా పాడుతుందనే భావానికి సంగీత దర్శకులు రావడం. ఇంకా చెప్పాలంటే మనందరికీ కూడా 1953 అన్న సంవత్సరం బాగా గుర్తుంటుంది. కారణం ఇదిగో ఈ ఆలాపన, ఉడత సరోజిని గారితో కలిసి జమునారాణి గారి వాణి.

0: దేవదాసు దుడుకుదనం ఎలా ఉన్నా, పార్వతి చలాకీదనం, ఆ పిలక జడలు, ఆ గెంతడం, అవన్నీ కూడా గొంతులో చూపించాలంటే మాటలా, పాటలు కదండి. అంతమాత్రం చేత జమునారాణి గారి ఖ్యాతి అక్కడితో ఆగిపోలేదు. దానికి ప్రతీక ఇదిగో ఈ గీతి. చిన్నగా ముక్కుతో పాడుతున్నట్టున్న మక్కువ నేర్పి తెలుగు ప్రజకు, రసిక హృదయాలకు పులకింతలు, గిలిగింతలు, నిద్రలో కూడా మావ మావ అనేలాగా పలవరింతలు, పలకరింతలు, కొండొకచో గుండె చప్పుళ్ళ గిలకరింతలు, వాటిని చిచ్చో జోజో అనకుండా చిచ్చు రేపి అందమైన ఉచ్చులాగా తయారు చేసి ఆ జడకుచ్చులు విసిరేలాగా వాహ్, వాసంతి బియ్యే అని తెర మీద పడుతూ ఉంటుంది. అదిగో ఆ వాసంతి గారి మీద, నాగభూషణం గారి మీద ఆరంభంలో పల్లవిలో వాళ్ళు కనబడతారు. తర్వాత వేరే వాళ్ళున్న మళ్ళీ వాళ్లే వస్తారు. వారు వీరు వేరు అయినా దానికి పాట వేరు లోపలికి చొచ్చుకుపోయి ఘంటసాల వెంకటేశ్వరరావు గారితోటి ఆ బాణి వాణి వెరసి జమునారాణి కలగలిపితే ఆ మంచి మనసుల్లోంచి వచ్చిన సాహిత్యం సంగీతం అనే దినుసులు రెండు కలగలిపితే కేవీ మహాదేవన్ గారికి మామ అని పేరు తీసుకొచ్చిన చిత్రం మంచి మనసులు. ఈపాటికే పాట హమ్ అవుతూ ఉంటుంది.
1: తప్పు తప్పు.

ఏముంది నేను వెళ్ళాడలా అంటే అని జుత్తు ఎగరేస్తూ నాగభూషణం గారి మేనరిజమ్స్ ఘంటసార గారి కంఠంలో ధ్వనించినట్టే వాసంతి బిఏ ఆమె ముఖ కవళికల్ని తన గళం కదలికలతోటి ధ్వనింపజేయడం జమునారాణి గారి ప్రత్యేకం.

ఆ ఆశ పెడుదురు అన్నప్పుడు వచ్చిన గమకాలు. మరి లేకపోతే ఊరికే ఇస్తారా? 1998 తమిళనాడు ప్రభుత్వం కలైమామణి పురస్కారం, 2002 అరిగ్నేర్ అన్నాదురై అవార్డు, 2020 పురచ్చి తలైవేడు డాక్టర్ జయలలిత ప్రత్యేక కలైమామణి పురస్కారం కూడా వారినే వరించింది. అందుకే తెలుగు జాతి ఎప్పుడూ ఇగో ఈ మామా మామా పాటను కూడా స్మరించింది, స్మరిస్తుంది, స్మరిస్తూ ఉంటుంది. శభాష్ రాము. మొదటిది సంగీత రసజ్ఞులంతా జమునారాణి గారికి ఇచ్చిన కితాబు. శభాష్ రాము సినిమాలో పిఠాపురం నాగేశ్వరరావు గారితో కలిసి చక్కని యుగళగీతం.

ఒకటే మరి, అంతటితో సరే అని వదల్లేదు. సాధారణంగా హుషారుగా ఉండే అభినయం, మీరజాలగలడా నా యానతి అనే సత్యభామ అతిశయం, ఇలాంటి కించిదహంకృతి కనిపించే నటనాకృతి ఆ పాత్రలకు, వాటిని పోషించడానికి పెట్టి పుట్టిన పట్టపు రాచ కోవకి జమునే రాణి. అలాంటి నటీమణి జమునే రాణి అయితే ఆ ముక్కు మీద కోపం ముఖానికే అందం అనడానికి తగిన స్వరం జమునా రాణి.

సంగీత దర్శకులు చెప్పనివి, బావుంటాయని తనకు తోచినవి ఆ స్వరకర్తలకు ఒక్కసారి చెప్పగానే కానిండి అనేవారట. అది ఆ గాయనీ గాయకుల మీద వారికి ఉండే నమ్మకం, జమునారాణి గారి స్వరంలో ఉండే అచ్చిన్న నొక్కులు. అవి ప్రదర్శించడానికి వీలుగా ఆలాపనలో, సంగతుల్లో, గమకాల్లో ఆమె స్వతంత్రించి తీసుకునే హక్కులు, ఇవన్నీ తెర మీద అభినయించేవారికి నప్పేవి, ప్రేక్షక శ్రోతలకు ఒప్పేవి. ఇలా పాడితే తప్పేమి అని అనుకునే స్వరకర్తల హయాంలో, సహాయంలో ఎన్నెన్ని రసగుళికల్లాటి ఆనంద, హాస్య, విషాద, హుషారైన గీతాల పారిజాతాలు ఆ స్వరలతకు పూచి జల జల జల జలమని అలాగ రాలుతూ మరందాలు చిందిస్తూ ఉంటే, రావే రావే బాల అని చలనచిత్ర దేవి ఆమెని ప్రతి రికార్డింగ్కి ఆహ్వానించేది. ఆనాడు మెడ్రాస్ ఆల్ ఇండియా రేడియో కూడా ఆమెకు అవకాశాలు ఇచ్చి తనను ప్రోత్సహించింది ఆకాశవాణి అన్నారు జమునారాణి.

మంచి మనసులు అనగానే మావా మావా పాట ఎలా గుర్తొస్తుందో. 1962 వచ్చిన బాబు మూవీస్ వారి చిత్రం ఇది. అందులో జమునారాణి గారికి ఇంకొక అవకాశం, వాసంతి గారికి నేపథ్య గానం. తమిళంలో మంచి మనసులు కుముదం చిత్రంగా వచ్చినప్పుడు మావా మావ పాట టీఎం సౌందరరాజన్తో కలిసి పాడారు. ముందు తమిళ చిత్రం విడుదలైంది, ఆ తర్వాత తెలుగు. అందులో ఒక పాట, ఆ పాటలు గానం అలా సాగుతూ మధ్యలో చిన్నగా వచనం. అది పొడి పొడిగా అనేస్తే ఎలా, నాటకీయంగా అనడానికి అవకాశం ఉన్నా అలా అనకూడదు, పాటకీయంగానే అనాలి. అదిగో వాటి మేళవింపుతో ఇంపుగా నిజంగా స్వరకల్పన చేసిన కేవీ మహాదేవన్ గారిని మృదువుగా ముద్దుగా సరసంగా ఎంత టక్కరివాడు అనుకున్నారు. పాడిన జమునారాణి గారు అబ్బో. పొడుపు కథ గీతం కూడా.

కరిగి పోయెను. ఎవరు? కాలా?

పాటకు సంబంధించి అలాంటి కళలెన్నో నిజం చేసిన సంగీత దర్శకుల హస్తవాసి, ఆమె పాటల సమస్త రాశి. ఒరిమి గునుమా ఓ రాజశేఖర అని దీపావళి చిత్రంలో కరీం ఖాన్ టుమ్రీ ఆధారంగా ఘంటసాల వారు దానికి సంగీత దర్శకులు. ఆయన చేసిన బాణి ఆ పాట ఇస్తే ఇంత శాస్త్రీయత ధ్వనించే పాట నాకెందుకు ఇచ్చారంటే అని అడిగితే నీ కంఠంపై ఉన్న నమ్మకం అమ్మా అన్నారట. అంత విలువ. ప్రసిద్ధ వీణ విద్వాంసులు చిట్టిబాబు గారు పాశ్చాత్య ధోరణిలో ప్రణయసీమ అన్న పాట బాణిగట్టి పివి శ్రీనివాస్ గారితో కలిసి వీరిని పాడమన్నారు. అమృతం. సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్ గారు తప్పుగా పాడితే తిట్టేవారట. పాట పాడి ఒప్పించేసరికి మెప్పులే మెప్పులు అన్నారు జమునారాణి గారు ఒకనొక పరిచయ కార్యక్రమంలో. ప్రోత్సాహకరమైన సూచనలు. ముఖ్యంగా సుసర్ల దక్షిణామూర్తి గారు

తప్పుగా పాడితే తిట్టేవారట. పాట పాడి ఒప్పించేసరికి మెప్పులే మెప్పులు అన్నారు జమునారాణి గారు ఒకనొక పరిచయ కార్యక్రమంలో. ప్రోత్సాహకరమైన సూచనలు, ముఖ్యంగా సుసర్ల దక్షిణామూర్తి గారు చాలా క్లిష్టమైన పాటలు పాడించారట. క్లిష్ట లీలల సంగతి అలా ఉంచితే కృష్ణ లీలలలో 1959 వచ్చింది సుసర్ల వారి సుస్వరాల గీతం.

మురళి ఆలాపన అలా సాగుతూ ఉంటే తమిళ చిత్రాల సరళి గురించి కూడా కాస్త తెలుసుకుందాం. పెన్కుళత్తిన్ పెరుమై జి రామనాథన్ గారు తమిళ సంగీత దర్శకులు, నిష్ణాతులు. ఆయన ఆ చిత్రంలో పాడించారు. అలాగే బంగారు తిమ్మరాజులో నాగమల్లి కోనలోన చూపుల్లో కైపుంది మామ లాంటి ఎఫెక్ట్స్ అన్నీ తాను స్వయంగా ప్రణాళిక వేసుకుంటే కోదండపాణి గారు అవునని అద్భుతం అన్నారట. మాస్టర్ వేణు, వేద, సాలు రాజేశ్వరరావు గారు వీరందరూ, అలాగే రేడియోలో ఆవిడ పాడిన దాంట్లో యమునా తీరము సంధ్యా సమయము అనే పాట సుప్రసిద్ధి. సంధ్యా సమయం కావడానికి చాలా సమయం ఉన్న యమునా తీరంలో ఆ గీతం ఎంత రసమయమో సుసర్ల వారి స్వరాలలో కొలది నోములు అన్నది సాహిత్యం అయినా చాలా గోములు పోయారు యమునారాణి గారు తన స్వరంలో కృష్ణలీలల చిత్రంలో. ఇదిగో ఇలా.

పాటలో కొలదినోములు నోచిన అని ఉన్నా, మళ్ళీ మొదటికి వచ్చామనుకోండి, కొలదినోములు నోచిన కొలది నోములు, అదే జమునారాయణ గారి పాట ఈ జాతికి దక్కడం. జమునారాణి గారు అనగానగా జమునారాణికే హుషారు, మరి ఇంటి పేరు కే కదండి, కే జమునారాణి. హాస్య గీతాలకి లాస్య గీతాలకి భాష్యం ఆ స్వరం. రాముడు భీముల్లో మాధవపతి సత్యం గారితో కలిసి పాడిన ఈ పాట ఎవరు మర్చిపోతారు?

సరదా పాటలే కాదు, సామాజిక సంస్కరణలకు పరదాలెత్తిన గీతాలు, ధీరమైన పాటలు, గంభీరమైన గీతాలు కూడా జమునారాణి గారి గాత్రంలో పలికాయి. అహోరాత్రాల రికార్డింగ్ అవకాశాలు, అలాగే కేవలం ఒక్క తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడం, సింహళ భాషల్లో కూడా జమునారాణి గారి స్వరాన్ని గీతాల కోసం ఆహ్వానించి అవకాశాలు ఇచ్చి తద్వారా ధన్యులమయ్యామని వారనుకున్నారు. ఆహాహా, నన్ను ప్రోత్సహించారని ఆమెలోని వినయం జమునా తీరాన్ని తాకి గానాల రాణి అని ప్రశంసలు కురిపించిన విమర్శకులు కాదు, పాటల దేవి పారాణిని మాత్రమే అని వినయంగా ఒప్పుకోబట్టే ఈనాటికి ఏనాటికి రసజ్ఞ స్మృతి పథం నుంచి ఆమె గీతాలు తప్పుకోవడం లేదు. కలెక్టర్ జానకి చిత్రంలో పి. సుశీల గారితో కలిసి

అనడానికంటూ ఇంకా ఏమాటలు లేనప్పుడు ఆవిడ పాటల గురించి, ఆ పాటలో సౌందర్యాన్ని, ఆ గాత్రంలో సౌకుమార్యాన్ని, ఆ గొంతులో చిలిపిధనాన్ని లిపిధనాన్ని కలిపి మేళవింపుగా మలుపుగా మెరుపుగా సేకరించి స్వీకరించిన రసజ్ఞలోకం ఇంతకన్నా ఇంకేం పాడుకుంటుంది? ఇంకేం పాడినా దేన్ని పాడి అని అంటుంది. అందుకే ఈ పాట పాడి వినిపించారు ఓ సందర్భంలో. ఏమ్మా ఈ పాటే అంటే నాకు చాలా ఇష్టం అండి అన్నారట ఆ ప్రశ్న అడిగిన వారితో.

అంత జీవనగాన మకరందం కాబట్టి 1955లో తమిళ చిత్రం గులేబకాబెళ్ళో ఆశయం ఎన్ నేశం అని మత్తులో తూలే రాజసులోచన గారి పాత్రకు ఆమె గాత్రం. అందులో ఎక్కిళ్ళొచ్చే పాట ప్రతి మాట మాటకు ఎక్కిళ్ళని అభినయిస్తూ ఆలాపన చేయడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అన్ని ప్రయోగాలు ఆమె గొంతు మీద జరిగాయి. ప్రయోగాలు ఎన్ని జరిగినా ప్రయోజనం, ఆనందం, ఆహ్లాదం, రససార్థక్యం. కాబట్టి సంగీతజ్ఞుల ఆరాధ్యంగా, స్వరాలకు దైవంగా వెరసి తమిళులకు ఎక్కువ కులదైవంగా భాసిల్లి ఘంటసాల పురస్కారం, వంశీ ఆర్ట్స్ వారి మహానటి సావిత్రి సత్కారం, ఎక్కువగా తమిళ ప్రభుత్వ పురస్కారాలు పొందిన జమునారాణి గారి గొంతు, ఆ శృతి అది వేరు. దానికి తగినట్టే ఆ పాట పతంగం, తరంగం, తురంగం, అంతరంగం ఎగసి ఎనసి ఎగిరేలాగా స్వరాల్ని సమకూర్చిన సంగీత దర్శకులు, పద పదవే వయ్యారి పాట గాలి పటమ అనేట్టుగా ఘంటసాల వారితో కలిసి

ఈ గాలిపటం ఎంచక్క ఎగురుతూ కలెక్టర్ జానకిలో పాట తర్వాత ఒక 20 ఏళ్లపాటు ఈ పటం ఎక్కడా అని ఎవరూ అడక్కపోయారట. అయినా ఎగరడం అలవాటైంది ఆ పటం. ఎవరికి సాధ్యం దాన్ని ఆపటం? ఇళయరాజా గారు, నాన్సిరిచ్చా దీపావళి అన్న పాట పాడాలి నాయిగన్ చిత్రంలో, మణిరత్నం గారి దర్శకత్వం, మనందరికీ తెలుసు, ఆహ్వానించారు. చెక్కు చెదరని గొంతుతో తమిళంలో ఆ పాట మారుమూగింది, అదే తెలుగులో కూడా సాగింది.

ఆ పలుకుల గీతాంజలి. జూలై నెల 30వ తేదీ బెంగళూరులో 88వ ఏట ప్రేక్షక శ్రోతలందరూ ఘటించే శ్రద్ధాంజలి అవుతుందని ఎవరు అనుకోని వేళ తెలుగు తమిళ కన్నడ భాషల్లో 6,000 పాటలకు పైగా పాడిన దిగ్గజ గాయని జమునారాణి గారి పాటల పడవ అలా అలా సాగిపోయింది అనంత తీరాలకు.

0: హంస కథ ఆ పాట వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాల కార్యక్రమం మధురిమ విన్నారు. మరిన్ని గీతాలు ఇదే ప్రసారంలో 12:10 మధుమంజరి శీర్షికన వినొచ్చు. సమయం 12 కావస్తోంది. జాతీయ వార్తలు వింటారు ఢిల్లీ నుండి రిలే కొద్ది క్షణాల్లో.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కి సాథ్ మే కనకలత. राष्ट्रपति द्रौपदी मुर्मू का आज 3 दिवसीय ओडिशा यात्रा का कार्यक्रम है. इस दौरान वे कटक, भुवनेश्वर, ब्रह्मपुर और गंजम जिले के तप्तपानी में कई शैक्षिक, सांस्कृतिक और

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం
1: మధుమంచరి
0: వి రామకృష్ణ పి సుశీల జంట కంఠాలలో భక్త కన్నప్ప చిత్రగీతం.

0: అవే కళ్ళు చిత్రం నుండి ఘంటసాల పీసుసీల గానం విన్నారు. మధుమంజరి విన్నారు. మరిన్ని పాటలు 1:10 వింటారు. సమయం 12:30 తెలుగులో వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుండి
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ అంశంపై విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగినట్టు చెబుతున్న పోలీసు చర్యతో సహా పలు అంశాలపై ప్రతిపక్ష సభ్యుల గందరగోళం మధ్య రాజ్యసభ మధ్యాహ్నం 2:00

0: వరకు వాయిదా పడింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు ఒడిశా చేరుకుంటారు. కటక్లో జగద్గురు కృపాలు విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రపతి ప్రారంభిస్తారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో భారత క్రీడాకారుల బృందం అత్యుత్తమ ప్రదర్శన కనబరచడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నీట్ అంశంపై విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగినట్టు చెబుతున్న పోలీసు చర్యతో సహా పలు అంశాలపై ప్రతిపక్ష సభ్యుల గందరగోళం మధ్య రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు ఎగువ సభ సమావేశం కాగానే గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులను చైర్మన్ సిపి రాధాకృష్ణన్ అభినందించారు. ఈ కామన్వెల్త్ గేమ్స్లో భారత్ 39 పతకాలు సాధించి 4వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ఈ అద్భుతమైన విజయం దేశానికి ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టిందని, ఇది భారతీయ క్రీడాకారుల ప్రతిభకు నిదర్శనమని కొనియాడారు.
1: India secured an impressive 4th position in the Commonwealth Games medal tally, winning 39 medals overall. Scripted history by registering their best ever performance at the Commonwealth Para Games. The remarkable achievement has brought immense pride and honor to the nation and bear testimony to the growing excellence of Indian sportspersons.
0: ఆ తర్వాత రాధాకృష్ణన్ సభలో 0 అవర్ను ప్రారంభించారు. ఆ సమయంలో ప్రతిపక్ష సభ్యులు తమ డిమాండ్లపై నినాదాలు చేయడం ప్రారంభించారు. గందరగోళం మధ్యనే పలువురు సభ్యులు అత్యవసర ప్రాధాన్యత కలిగిన అంశాలను లేవనెత్తారు. గందరగోళం కొనసాగడంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. మరోవైపు నీట్ నిరసనల వేళ విద్యార్థులపై జరిగినట్టు చెబుతున్న పోలీసు చర్యపై ప్రతిపక్షాల నిరసనల నేపథ్యంలో లోక్సభ సైతం మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు లోక్సభ కార్యకలాపాలు ప్రారంభం కాగానే గ్లాస్గోలో జరిగిన 23వ కామన్వెల్త్ గేమ్స్లో అద్భుతమైన ప్రదర్శన చేసిన క్రీడాకారులను స్పీకర్ ఓం బిర్లా అభినందించారు. ఈ అద్భుతమైన ప్రదర్శన దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది యువతకు, క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని చెప్పారు.
2: कल संपन्न हुए समापन समारोह के उपरांत राष्ट्रमंडल खेलों का बैटन भारत को सौंप दिया गया है. 23वें राष्ट्रमंडल खेलों में उत्कृष्ट प्रदर्शन से देश के करोड़ों युवाओं और खिलाड़ियों को प्रेरणा मिलेगी. मैं सदन की ओर से देश का मान बढ़ाने वाले खिलाड़ियों, उनके कोच एवं टीम इंडिया को हार्दिक बधाई और शुभकामनाएं देता हूँ.
0: ఆ తర్వాత బిర్లా ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నించినప్పటికీ విద్యార్థుల నిరసనలపై పోలీసు చర్యల అంశాన్ని ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తారు. కొందరు ప్రతిపక్ష సభ్యులు సభా కార్యకలాపాలకు ఉద్దేశపూర్వకంగా ఆటంకం కలిగించడంపై ఓం బిర్లా ఆందోళన వ్యక్తం చేశారు. సభ్యులందరూ తమ స్థానాల్లోకి వెళ్లి సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. అయినప్పటికీ గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026ను లోక్సభ ఈరోజు పరిశీలనకు చేపడుతుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యా చట్టం 1956ను మరింత సవరించి దేశ సర్వోన్నత న్యాయస్థానంలోని న్యాయమూర్తుల సంఖ్యను ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి ప్రస్తుతం ఉన్న 33 నుండి 37కు పెంచేందుకు సంబంధించిన బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మరోవైపు ఎంఎస్ఎంఈ సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఈరోజు పరిశీలించనుంది. ఎంఎస్ఎంఈ 2006 చట్టాన్ని మరింత సవరించే లక్ష్యంతో ఈ బిల్లును పరిశీలనలోకి తీసుకుని ఆమోదించాలని ఆ శాఖ మంత్రి జితన్ రామ్ మాంఝీ సభను కోరే అవకాశం ఉంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు ఒడిశా చేరుకుంటారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె కటక్లో జగద్గురు కృపాలు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభిస్తారు. అలాగే భువనేశ్వర్, కటక్, గంజాం జిల్లాల్లో జరిగే పలు అధికారిక, విద్యా, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రేపు రాష్ట్రపతి గంజాం జిల్లాలోని తప్తపానీకి చేరుకుని అక్కడున్న

0: మా కంథునీదేవి ఆలయం శివాలయంలో పూజలు నిర్వహిస్తారు. అనంతరం గోలాబందలోని ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కాలేజీలో రాష్ట్రపతి రాత్రి బస చేస్తారు. ఉజ్బెకిస్తాన్ రిపబ్లిక్ విదేశాంగ మంత్రి సైదోవ్ బఖ్తియార్ ఒదిలోవిచ్ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. ప్రాచీన వర్తక మార్గాల కాలం నుంచి భారత్ ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య చారిత్రక, సాంస్కృతిక, నాగరికత సంబంధాలున్నాయని సామాజిక మాధ్యమ వేదికగా రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు. ఈ పర్యటన రెండు దేశాల మధ్య దౌత్య సహకారానికి సంబంధించిన కొత్త రంగాలను గుర్తించడానికి, వివిధ రంగాల్లో పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఒక మంచి అవకాశం కల్పిస్తుందని ఇరుపక్షాలు అంగీకరించినట్టు తెలిపారు. భారతదేశ అధ్యక్షతన బ్రిక్స్ కూటమి దేశాల జాతీయ గణాంక సంస్థల అధిపతుల సమావేశం ఈరోజు, రేపు లక్నోలో జరుగుతుంది. ఈ ఏడాది భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే సమగ్ర ఇతివృత్తం ఆధారంగా ఈ సమావేశం జరుగుతోంది. ప్రధాన బ్రిక్స్ గణాంక ఉత్పత్తులను బలోపేతం చేయడం, జాతీయ గణాంక వ్యవస్థల్లో ఆవిష్కరణలు, సంస్కరణలు తీసుకురావడం, అలాగే డేటా వ్యాప్తి, అందుబాటును పెంచడం వంటి అంశాలపై ఈ సమావేశం ప్రధానంగా దృష్టి సారించనుంది. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో భారత క్రీడాకారుల బృందం అత్యుత్తమ ప్రదర్శన కనబరచడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ప్రధాని భారత క్రీడాకారుల ప్రతిభ పట్ల గర్వంగా ఉందన్నారు. ఈ క్రీడల్లో భారతదేశం 13 స్వర్ణాలతో సహా మొత్తం 39 పతకాలు సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అద్భుతమైన విజయాలు సాధించిన పతక విజేతలందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో భారత క్రీడాకారుల బృందం 4వ స్థానంలో నిలవడంపై యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రశంసించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన 2030లో జరగబోయే శతాబ్ది కామన్వెల్త్ గేమ్స్కు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం సిద్ధమవుతున్న తరుణంలో కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన క్రీడలు నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మాండవీయ స్పష్టం చేశారు. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రేపటి వరకు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, ఒడిశా, ఛత్తీస్గఢ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తా ఆంధ్ర, కేరళ, మాహే, లక్షద్వీప్, ఉత్తర కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, అండమాన్ నికోబార్ దీవుల్లో రేపటి వరకు ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బీహార్లోని బాంకీపూర్, గుజరాత్లోని మంజల్పూర్, మధ్యప్రదేశ్లోని దతియా నియోజకవర్గాలకు గత నెల 30వ తేదీన పోలింగ్ జరిగింది. బాంకీపూర్ స్థానానికి సంబంధించి జరిగిన మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపులో జన్ సూరజ్ పార్టీ అభ్యర్థి ప్రశాంత్ కిషోర్ 800కు పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ అంశంపై విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగినట్టు చెబుతున్న పోలీసు చర్యతో సహా పలు అంశాలపై ప్రతిపక్ష సభ్యుల గందరగోళం మధ్య రాజ్యసభ 2:30 వరకు వాయిదా పడింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు ఒడిశా చేరుకుంటారు. కటక్లో జగద్గురు కృపాలు విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రపతి ప్రారంభిస్తారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో భారత క్రీడాకారుల బృందం అత్యుత్తమ ప్రదర్శన కనబరచడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కార్మికుల కార్యక్రమం

0: కార్మికుల కార్యక్రమంలో ముందుగా కర్మాగారాల్లో పనిచేసేటప్పుడు ప్రమాదాలు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి డాక్టర్ ఏఎస్ రావు గారితో పరిచయం వింటారు.
1: నమస్కారం డాక్టర్ ఏఎస్ రావు గారు.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ ఏఎస్ రావు గారు, మీరు విజయవాడలో ప్రముఖ ఎముకలు కీళ్ల వ్యాధుల శస్త్రచికిత్సా నిపుణులు, ఆర్థోపెడిక్ సర్జన్గా వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రధానంగా ఇటీవల కాలంలో రకరకాల ఈ ఎముకలు కీళ్లకు సంబంధించినటువంటి ఇబ్బందులతో వస్తూ ఉండేటువంటి వాళ్ళకి మీ వైద్య విధానంలో కూడా ఆధునికత అంటే అడ్వాన్స్డ్ మరి వైద్య విధానాలు కూడా మన విజయవాడలో కూడా చాలామంది అందిస్తూ ఉండటం ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం. అయితే ఈ రొటీన్ ఎముకలు కీళ్లకు సంబంధించిన కాకుండా కర్మాగారాల్లో లేదా ఫ్యాక్టరీల్లో పనిచేసేటువంటి

0: ఏఎస్ రావు గారు.
1: నమస్కారం అండి.
0: డాక్టర్ ఏఎస్ రావు గారు, మీరు విజయవాడలో ప్రముఖ ఎముకలు కీళ్ల వ్యాధుల శస్త్రచికిత్స నిపుణులు, ఆర్థోపెడిక్ సర్జన్గా వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రధానంగా ఇటీవల కాలంలో రకరకాల ఈ ఎముకలు కీళ్లకు సంబంధించినటువంటి ఇబ్బందులతో వస్తూ ఉండేటువంటి వాళ్ళకి మీ వైద్య విధానంలో కూడా ఆధునికత అంటే అడ్వాన్స్డ్ మరి వైద్య విధానాలు కూడా మన విజయవాడలో కూడా చాలామంది అందిస్తూ ఉండటం ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం. అయితే ఈ రొటీన్ ఎముకలు కీళ్లకు సంబంధించిన కాకుండా కర్మాగారాల్లో లేదా ఫ్యాక్టరీల్లో పనిచేసేటువంటి కార్మికులు అప్పుడప్పుడు ప్రమాదాలకు గురవుతూ ఉంటారు. ఆ ప్రమాదం రకరకాలుగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఎముకలు కీళ్ళు ఇరిగిపోవడం, తెగిపోవడం, అలాగే బెణకడం, ఇంకా రసాయన కర్మాగారాలని ఉంటాయి వాటిలో అయితే ఆ యాసిడ్ మీద పడిపోవడం కానీ అక్కడ నుంచి ఉద్భవించినటువంటి ఆ పొగ లాంటిది ఏదన్నా ఉంటే అవన్నీ ఊపిరితిత్తుల్లోకి పోయి అక్కడ ఇబ్బంది కలగడం, అలాగే ఇంకా కొన్ని కొన్ని కర్మాగారాల్లో కరెంట్ షాక్ కొట్టడం, ఇలా రకరకాలుగా ఉంటుంటాయండి. అయితే ప్రమాదాలు అనేటువంటివి ఎక్కువగా అనుకోకుండా జరుగుతుంటాయి. అయితే ముందస్తు జాగ్రత్తలు ఏమైనా తీసుకుంటే చాలా వరకు ఈ ప్రమాదాలను నివారించవచ్చు అనేది కూడా మనకు తెలిసిందే. ఎంత తీసుకున్నా మరి జరుగుతూ ఉంటాయి, దాన్నే మరి మనం యాక్సిడెంట్ ప్రమాదం అని అంటుంటాం. కాబట్టి అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ అనుకోకుండా ప్రమాదం జరిగినప్పుడు ఏం చేయాలి?
1: ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. ప్రస్తుతం మనం విజయవాడలో ఉంటున్నాము. విజయవాడ చుట్టుపక్కల నలుపక్కల ఇండస్ట్రీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. కరెక్ట్గా చూస్తుంటే నందిగామ, జగ్గైపేట అటు సైడ్ అయితే ఇంకా సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. సో అక్కడి నుంచి కూడా చాలామంది వస్తూ ఉంటారు. సో ఇదే కాకుండా స్మాల్ ఎంటర్ప్రైజ్ ఉంటాం, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ చిన్న చిన్న యూనిట్స్ ఉంటాయి, అక్కడ సరి అయిన అవగాహన లేకపోవడం వలన జరుగుతాయి యాక్సిడెంట్స్ కానీ ఇంజురీస్ కానీ. సో ఇవన్నీ మనకి అందరూ దగ్గరికి వచ్చేది విజయవాడకే వస్తారు. సో విజయవాడలో ఇలాంటివన్నీ చూడడం చాలా కామన్. వీటికి యాక్చువల్గా ఇండస్ట్రియల్ యాక్ట్ ప్రకారం మూడు విధాలుగా విభజించున్నాయి యాక్సిడెంట్స్ అనేది. ప్రతి ఫ్యాక్టరీ ఏదైతే అండర్ లేబర్ లాస్ కానీ లేకపోతే ఏవైనా ఉన్నా కానీ ఒక మూడు విధాలుగా వాళ్ళు ఉంచారు. అందులో మెయిన్ బ్రాడ్ కేటగిరీస్ అంటాం. ఒకటి స్మాల్ ఆర్ అన్ఇంపార్టెంట్ ఆర్ మైనర్ ఇంజురీస్ అంటాం. అవి ఏంటి అంటే ఎక్కడైతే జరిగిందో ఇంజురీ అక్కడే వాళ్ళ దగ్గర ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కానీ, వాళ్ళ దగ్గర ఉన్న హెల్త్ కేర్ పర్సన్ కానీ, వాళ్ళ దగ్గర ఉన్న డాక్టర్ కానీ వారు ఆ దానికి ట్రీట్మెంట్ ఇచ్చేసి అక్కడే మేనేజ్ చేస్తారు. అది మైనర్ కింద వస్తాయి. సో దే మే ఆర్ మే నాట్ బి రిపోర్టెడ్ టు ఎనీ ఫైర్ స్టేషన్, పోలీస్ స్టేషన్, లేబర్, అవి ఏమీ కాకుండా అక్కడే ట్రీట్మెంట్ ఇస్తారు. అది ఒకటి. నెంబర్ టూ ఏంటంటే ఇంజురీస్ విచ్ క్యాన్ కాజ్ డిసేబిలిటీ, అంటే ఈ ఇంజురీ వలన తర్వాత ఫ్యూచర్లో తనకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఆ ఎంప్లాయీ కానీ కార్మికుడు కానీ ఏదైనా కంపెన్సేషన్ కానీ ఇవ్వడం కానీ లేకపోతే డిసేబిలిటీ ఉండడం కానీ దానికి ట్రీట్మెంట్ అక్కడ కాకుండా వేరే చోటు దగ్గర ఎవరైతే స్పెషలిస్ట్ కానీ దానికి తగిన తజ్ఞుల దగ్గర ట్రీట్మెంట్ ఇస్తారు. అది సార్ట్ ఆఫ్ మైనర్ బిట్ విత్ డిసేబిలిటీ అని చెప్పి రెండో కేటగిరీలో వస్తాయి. దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ మేజర్ అని అంటారు, కానీ అర్థం చేసుకోవడానికి మైనర్ విత్ డిసేబిలిటీ అంటారు. ఇంక మూడోది వచ్చేసరికి దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ మేజర్ ఆర్ అ ఫ్యాటల్ ఇంజురీ అంటారు. అంటే దానివల్ల ఏమవుతుందంటే మనిషికి ప్రాణాపాయం కానీ ఒక అవయవం కానీ కోల్పోయే అవకాశం ఉంటుంది. అలాంటివి ఐడెంటిఫై చేసుకుని వెంటనే ప్రాణం కాపాడేందుకు ఏవైతే చర్యలు కావాలో అవన్నీ చేయాల్సి వస్తుంది. ఇలాంటివన్నీ మీరు ఇందాక చెప్పినట్టుగా ఈ కెమికల్ రియాక్టర్స్ కానీ, కెమికల్ ఇండస్ట్రీస్ కానీ, ఏదైనా యాసిడ్ పడిపోవడం కానీ, ఏదైనా బ్లాస్ట్ అవ్వడం కానీ, ఏదైనా కొంచెం ప్రెషర్స్ చేంజెస్ వలన కానీ ఏదైనా సరిగా పనిచేయకపోతే బ్లాస్ట్ అయిపోయి దానివలన డైరెక్ట్గా ప్రాణానికి అపాయం జరిగే అవకాశం ఉంటుంది. అలాంటివి ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అంటాం. ఆ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ ఎప్పుడు కూడా ఆ ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉన్న ఏవైతే పోలీస్ స్టేషన్ కానీ, లేబర్ కానీ, ఎవరైనా ఎక్కడైనా ఉంటే రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. దీస్ ఆర్ బ్రాడ్ త్రీ కేటగిరీస్. ఇందులో త్రీ కేటగిరీస్కి వేరు వేరే ప్రివెన్షన్ మెథడ్స్ ఉంటాయి. అంటే ఏవైతే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయో అవన్నీ వేరువేరుగా ఉంటాయి. సో మనం పైనుంచి కిందకు వస్తే ఫస్ట్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ గురించి చూస్తే, ఫ్యాటల్ యాక్సిడెంట్ అనేది మనం చెప్పాల్సిన అవసరమే ఉండదు, తెలిసిపోతూ ఉంటుంది చుట్టుపక్కల వాళ్ళకి తెలిసిపోతుంది. కానీ ఇందులో చేయాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే అక్కడ ఎవరైతే నోడల్ పర్సన్ ఉంటారో, ఫోర్మన్ కానీ లేకుంటే ఎవరైతే సూపర్వైజర్ కానీ, ఫ్యాక్టరీ ఇన్ఛార్జ్ కానీ లేకపోతే ఫ్యాక్టరీ ఎండీలు కానీ, వాళ్ళకి ఫస్ట్ తెలియపరచాలి. బికాజ్ ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి అలాంటివి ఏమైనా జరిగినా వాళ్ళకి తెలియపరిచి అక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్ ఈజ్ టు గో ఫర్ అంబులెన్స్ కానీ, లేదా ఏబీసీ అంటే మేమైతే ఏదైతే అంటాం ఎయిర్వే బ్రీదింగ్ అండ్ సర్క్యులేషన్, అవి చూసుకుని నియరెస్ట్ పాసిబుల్ హాస్పిటల్కి మనం తరలిస్తాం. ఇలాంటి యాక్సిడెంట్స్కి అప్పటికి మనం వాళ్ళు వెతుక్కోనక్కర్లేదు. యూజువల్గా అన్ని ఇండస్ట్రీస్కి

దే హ్యావ్ గాట్ అ టైఅప్ విత్ అ హాస్పిటల్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ. యాక్సిడెంట్ చోటు నుంచి ఏదైతే నియరెస్ట్ హాస్పిటల్ మీకు కావాల్సిన వాళ్ళు అయితే మీకు సంబంధించిన వాళ్ళు యాక్సిడెంట్ టైఅప్ పెట్టుకుంటారు. సో ఆ టైఅప్ ఉన్న డాక్టర్కి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు వెంటనే అంబులెన్స్ కానీ ఏదైనా పంపించేసి దానిలో విత్ ఆల్ ఎక్విప్డ్ విత్ డాక్టర్ చూసి వెంటనే ఆ హాస్పిటల్కి తరలించి దాని తగినట్టుకు సేవ చేస్తారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ట్రీట్మెంట్ ఆర్ ఏదైనా సరే, ఒకవేళ మృత్యు అయినా కూడా దానికి సంబంధించిన ఏవైతే రికార్డ్స్ కానీ వర్క్మెన్ కంపెన్సేషన్ యాక్ట్ ప్రకారం ఆయనకి ఏమైతే జరగాలో అవన్నీ చేస్తారు. సో ఇది ఫ్యాటల్ యాక్సిడెంట్స్ గురించి. రెండో కేటగిరీ చెప్పాను చూడండి, మైనర్ విత్ డిసెబిలిటీ కానీ మేజర్ యాక్సిడెంట్ అనేది. ఇందులో ఈ వర్క్మెన్ ఎవరైతే పనిచేసే కర్మగారు ఉంటాడో తనకి ఈ ఇంజురీ వలన ఫ్యూచర్లో ఏమైనా డిసేబిలిటీ కానీ లేకపోతే ఇంకేమైనా కోల్పోవడం కానీ జరుగుతూ ఉంటుంది. సో కంపెన్సేషన్ యాక్ట్ కింద ఇది కూడా ఈ నియరెస్ట్ డాక్టర్ కానీ ఎవరికైనా చూపిస్తే వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడమే కాకుండా ఎవరైతే దానికి తజ్ఞుడు ఉన్నాడో అక్కడికి తరలిస్తారు. ఉదాహరణకు చెప్పాలంటే, మీరు ఇందాకలా అన్నారు చూడండి స్మోక్ వల్ల కొంచెం ఇబ్బంది అయింది అనుకోండి, ఆ పేషెంట్కి కొంచెం ఏదైనా వేరే ఇల్నెస్ ఏమైనా ఉండి అది ఇంకా ఏమైనా ప్రమాదం చేస్తుందని చెప్తే పల్మనాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళడం, ఐసీయూలో చేర్చడం. రెండోది ఏదైనా వెసల్ కట్ అయిందనుకోండి, మామూలుగా ఈ రక్తనాళం కట్ అయిందంటాం, ఆ రక్తనాళం కట్ అయితే దగ్గరున్న ప్లాస్టిక్ సర్జన్ కానీ వాస్క్యులర్ సర్జన్ కానీ తరలించడం. సపోజ్ ఏమైనా జాయింట్ కానీ లేకపోతే ఎముక కానీ విరిగిందనుకోండి, నియరెస్ట్ ఆర్థోపెడిక్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం, అక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. దానికి ఫస్ట్ ఎయిడ్గా ఏవైతే కావాల్సిన ఉంటాయో ఆ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎప్పుడూ అక్కడ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం చేసేవన్నీ కూడా మా ఆర్థోపెడిక్స్ సంబంధంలో ఏంటంటే, ఎప్పుడైనా సరే ఏదైనా గాయం ఉంది అంటే, గాయాలంటే ఒకటి బయటకు కనబడనివి, దట్ ఈజ్ ఇంటర్నల్ ఇంజురీస్ అంటాం, ఫ్రాక్చర్స్ విచ్ ఆర్ క్లోజ్డ్. రెండోది గాయం అంటే బయట నుంచి గాయం కనబడుతుంది, అది కండైనా ఉండేవచ్చు, లేకుంటే రక్తనలమైనా అయి ఉండొచ్చు, నరమైనా కట్ అయి ఉండొచ్చు, ఎముకైనా విరిగి బయటకు రా ఉండొచ్చు. ఇలాంటి వాటిలో అక్కడ ఫస్ట్ ఎయిడ్ అనేది ఇమ్మీడియట్గా ఇచ్చేస్తాం. ఫస్ట్ ఎయిడ్లో ముఖ్యంగా చూసేవి ఏబీసీ అంటాం. ఏ అంటే ఎయిర్వే, ఎయిర్వే అంటే ఆయనకి గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది ఉందా లేదా అది చూస్తాం. మెటల్ ఎయిర్వే కానీ ప్లాస్టిక్ ఎయిర్వేస్ కానీ ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఉంటాయి. అవి మనం నోట్ల లేకపోతే ముక్కు ద్వారా శ్వాస పీల్చుకోవడానికి ఈజీగా ఉంటుంది, అది నెంబర్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎయిర్ లోపలికి వెళ్తేనే ఆయనకి సర్క్యులేషన్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేది బ్రీదింగ్. బ్రీదింగ్ అంటే గాలి పీల్చుకోవడం. సో ఏదైతే శ్వాస నలికుంటో అక్కడికి ఏమైనా అడ్డుపడడం కానీ అలాంటివి ఏమైనా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్మోక్ కానీ లేకపోతే ఏమైనా మింగేయడం కానీ అలాంటివి ఏమైనా ఉంటే అవి తీసేస్తాం ఫారెన్ బడ్ అనేది, దట్ ఈస్ బి. అండ్ సి ఈజ్ సర్క్యులేషన్. సర్క్యులేషన్ అంటే కొన్ని యాక్సిడెంట్స్ వలన బీపీ తక్కువైపోవడం అలాంటివన్నీ ఉంటాయి. సో వెంటనే ఆయనకి ఒక ఐవి క్యాన్లా పెట్టి ఫ్లూయిడ్స్ ఇవ్వడం కానీ బీపీ నార్మల్ చేసుకోవడం కానీ ఇవి చేస్తాం. ఇది ఫస్ట్ ఎయిడ్లో చూసేవి. ఇది కాకుండా నెక్స్ట్ వచ్చేది ఏదైతే చేస్తారో నెక్స్ట్ ట్రీట్మెంట్, దట్ ఈస్ డన్ బై ఏ స్పెషలిస్ట్. యూజువల్గా ఈ స్పెషలిస్ట్ అనేది ఆర్థోపెడిక్ సర్జన్స్ చూసేవి ఓన్లీ కొన్ని ఇంజురీస్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ మా దృష్టిలో ఒక ప్రైమరీ సర్వే ఒక సెకండరీ సర్వే అని ఉంటుంది. ప్రైమరీ సర్వేలో ఏబీసీ వస్తాయి, ఆ సెకండరీ సర్వేలోని హెడ్, నెక్, చెస్ట్, అబ్డామిన్ లేకపోతే లింబ్ ఇంజురీస్ ఆర్ పెల్విస్ ఇంజురీస్ అని ఒక కేటగిరీస్ చేసి ఉంటాయి. సో అందులో అన్నిటికంటే ముఖ్యం హెడ్ ఇంజురీ. ఇది మనకు మామూలుగా తెలిసిందే, రోడ్ యాక్సిడెంట్స్, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఆర్టీఏ అంటాం, అందులో హెడ్ ఇంజురీ ఫస్ట్ రూల్అవుట్ చేస్తాం. హెడ్ ఇంజురీ రూల్అవుట్ చేయడానికి సిటీ స్కాన్ కానీ నియరెస్ట్ దగ్గర ఉన్నప్పుడు సిటీ స్కాన్ చేసి రూల్అవుట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేది స్పైన్ కానీ చెస్ట్ కానీ ఇంజురీస్. మేము చూసేది ఏమైనా కామన్గా చూసేవి అంటే రిప్ ఫ్రాక్చర్స్ కానీ లేకుంటే చెస్ట్ ఇంజురీస్ కానీ, ఏమైనా పెనిట్రేటింగ్ ఇంజురీస్ అంటారు, ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్ సువ్వ కానీ ఏదైనా ఊపిరితిత్తులకు కానీ అలాగ దూసుకుపోవడం. ఆ దూసుకుపోవడం అనేది మనకు కనబడడానికి భయానంగా ఉండొచ్చు, దాని ఇంప్లికేషన్స్ మనకు అప్పుడు తెలియకపోవచ్చు, కానీ కొన్ని గంటల తర్వాత అవన్నీ తెలుస్తూ ఉంటాయి. అందుకని ఇలాంటివి సెకండరీ సర్వేలు వస్తాయి, అవి చూసి దాన్ని రూల్అవుట్ చేస్తారు. అలాంటి వాటిలో ఒకవేళ ఫ్లైల్ చెస్ట్ అని ఒకటి ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ఉంటుంది. అంటే ఏంటంటే ఫ్లైల్ చెస్ట్ అంటే నథింగ్ బట్ మోర్ దాన్ టూ రిబ్స్ ఫ్రాక్చర్ అయితే దే విల్ బీ మూవింగ్ అపార్ట్ ఫ్రమ్ ది నార్మల్ మూమెంట్. అంటే నార్మల్ మన చెస్ట్ కేజ్ ఎలాగైతే మూవ్ అవుతుందో దానికి విరుద్ధంగా మూవ్ అవుతాయి, దట్ ఈస్ కాల్డ్ పారాడాక్సికల్ బ్రీదింగ్. అలాంటివి ఏమైనా ఉంటే యూ హ్యావ్ టు ఇమీడియట్లీ ఇన్సర్ట్ అన్ ఐసీడి, ఇంటర్కాస్టల్ డ్రెయిన్ వేయడం, అది ఎమర్జెన్సీ ప్రొసీజర్. అది కావస్తే మనం ఎక్కడైతే స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి రిఫర్ చేస్తాం, ఆర్థోపెడిక్ అనివ్వండి లేకపోతే చెస్ట్ ఫిజిషియన్ అవనివ్వండి లేకపోతే ఇంకెవరైనా జనరల్ సర్జన్ అవనివ్వండి, అక్కడికి వెళ్ళి ఆ ఐసీడి వేస్తారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది చెస్ట్ ఇంజురీస్కి సంబంధించింది. ఇది కాకుండా అబ్డామినల్ ఇంజురీస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పెద్ద పెద్ద బౌల్డర్స్ కానీ లేకపోతే ఒక గ్యాలన్లు

0: లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, విచ్ ఆర్ వెయింగ్ మోర్ దెన్ సే 50 to 100 kilos, అవి అయినా పొట్ట మీద పడడం కానీ దానివల్ల లోపల ఏమైనా ప్రేగు కానీ లేకపోతే ఇంక దేనికి కానీ ప్రమాదం అవ్వచ్చు, అవి బయట కనబడవు. కాకపోతే బీపీ స్కాన్స్ దానివల్ల చూసినప్పుడు తెలుస్తాయి. అలాంటి వాటివి కూడా వీ కెన్ సీ. మోస్ట్ కామన్లీ మనం చూసేవి అబ్డామినల్ ఇంజరీస్లో స్ప్లీన్ అంటే ప్లీహా, లేదంటే లివర్ అంటే కాలేయం, ఈ రెండు ఆర్గన్స్కి ఇంజరీస్ జరుగుతాయి. ఈ రెండు ఆర్గన్స్కి ఇంజరీస్ జరగడం ఎందుకు ముఖ్యమంటే వీటిలోని రక్తస్రావం అనేది మనకి తెలియకుండా పోతుంది, లోపల ఇంటర్నల్గా బ్లీడింగ్ అవుతుంది అండ్ మనకి బయటకు తెలియదు. సో అలాంటి వాటికి వెంటనే స్కాన్ చేసి చూడాలి విత్ మానిటరింగ్ ఆఫ్ పల్స్. అండ్ యూజువల్గా ఇవన్నీ కూడా టు ద ట్యూన్ ఆఫ్ సమ్ లీటర్స్లో పోతాయి. సో మామూలుగా మన రక్తం బాడీలో ఒక 7 to 8 liters అనుకున్నాం అనుకోండి, ఇలాంటి వాటిలో మోర్ దాన్ 2 to 3 liters పోతాయి ఈజీగా అట్ ద ఫస్ట్ టైం. అండ్ ఆ బ్లీడింగ్ కనుక ఆగకపోతే కొంత కొంతమందికి అయితే స్ప్లీన్ తీయాల్సి వస్తుంది, లివర్ కూడా లోబెక్టమీ అంటే ఒక పార్ట్ తీసేయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి దాన్ని అరికట్టుకోవడం అనేవి. ఇది మేజర్ ఇంపార్టెంట్. ఇది కాకుండా నెక్స్ట్ స్టెప్ వచ్చేది పెల్విస్ కానీ ఎక్స్ట్రీమిటీ ఇంజరీస్. పెల్విస్ ఇంజరీస్లో కామన్గా మనం చూసేది ఫ్రాక్చర్ పెల్విస్ అంటాం. ఆ పెల్విస్ అంటే రెండు తొంటి ఎముకలు కలిసి ఉన్నదానికి నడుముకి ఏదైతే సపోర్ట్ ఇస్తుందో అది ఫ్రాక్చర్ అయితే దాంట్లోని హాఫ్ ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ లైక్ ఇంజూర్డ్ బై ద టైమ్ దే కమ్ టు ద హాస్పిటల్ దే ఆర్ లైక్ డెడ్. సో అలాంటి వాటికి చాలా ముఖ్యంగా ప్రాధాన్యత ఇచ్చి చూస్తాం. వాళ్ళకి ఎమర్జెన్సీలో ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది అంటే అక్కడే మనం చూసి ఒకవేళ బీపీ చాలా తక్కువ అవుతుంది, బ్లడ్ పోతుంది అని కనుక మనం మనకు పెల్విస్ ఫ్రాక్చర్ చాలా సింపుల్ మెజర్స్ తెలియచ్చు. పెల్విక్ పీసీటీ అండ్ పీడీటీ అనే రెండు టెస్టులు ఉంటాయి, ఆ రెండు టెస్టులు చూస్తే తెలుస్తుంది. ఏమైనా అనుమానం వచ్చిందనుకోండి బైండర్, అబ్డామినల్ బైండర్ అనే ఒక బెల్ట్ ఉంటుంది, ఆ బెల్ట్ వేస్తే దట్ పెల్విస్ విల్ బీ స్టేబుల్, అంటే ఒక దగ్గర అరికట్టుకుని ఉంటుంది. దానివలన ఇట్ కాజెస్ ఎ టాంపోనాడ్ ఎఫెక్ట్, అంటే లోపల బ్లీడింగ్ని ఆపుతుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రైమరీ ఇమ్మీడియట్ ఇంపార్టెంట్ మెజర్స్ ఫర్ పెల్విక్ ఇంజురీస్, ఎక్స్టర్నల్ ఫిక్సేటర్కి వేసే ముందర. ఒకవేళ కనుక మనకి ఇక్కడ నుంచి ఒక 80-90 kilometers లేకపోతే మారుమూల ప్రాంతం అనుకోండి, అక్కడ కనుక మనకి ఇలాగ వసతులు లేవు కానీ మనకు తెలుసు ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో ఆయన చూసి పెల్విక్ డిస్ట్రాక్షన్ పెల్విక్ ఇంజరీ ఉంది అని అనుకుంటాడు, అలాంటప్పుడు ఒక చిన్న బెడ్షీట్ తీసుకుని గట్టిగా నడుముకు చుట్టేసినా కూడా దట్ యాక్ట్స్ ఎస్ ఎ వెరీ ఇంపార్టెంట్ మెజర్. సో ఫర్దర్గా బీపీ డౌన్ అవ్వకుండా చూస్తుంది, అంటే ఆయన ఏదైతే టెర్సరీ సెంటర్కి వెళ్ళేదాకానో. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మెజర్స్. ఇవి చాలా ముఖ్యమైనవి.
1: చాలా విపులంగా వివరణాత్మకంగా చెప్పారు. అంటే మీరు చెబుతూ ఉంటే ఏంటంటే అసలు మొత్తం 10 నిమిషాల్లోనే రకరకాల యాక్సిడెంట్లు, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్సా విధానాలు, ఆపరేషన్ కూడా కళ్ళెదురుగానే చేసేశారా అన్న అనుభూతి కలిగేలా చెప్పారు డాక్టర్ గారు. చాలా అభినందనలు మీకు. డాక్టర్ గారు చెప్పారండి మీరు 3 కేటగిరీలుగా విభజిస్తారు యాక్సిడెంట్స్ని అని, అలాగే ఇంకా అన్ని రకాలుగా మరి ఏ రకమైనటువంటి అవయవానికి ఏ రకంగా ప్రమాదాలు జరగవచ్చు, అవి ఎలా ఉంటాయి, వాటికి ఏ రకమైనటువంటి పరిష్కారాలు ఇవి చెప్పారు. సరే, ఏది ఎట్లా ఉన్నప్పటికీ చికిత్స అనంతరం వీళ్ళు ఇన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి అని అంటుంటారు. ముఖ్యంగా ఈ ఆర్థోపెడిక్ విభాగానికి వస్తే అన్ని ఏది ఎక్కడ అనారోగ్యం ఏది జరిగినా రెస్ట్ తీసుకోవాల్సిందే కాదనం, కానీ పర్టికులర్గా ఆర్థోపెడిక్ సంబంధించిన దాంట్లో ఇన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి చెబుతుంటారు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి కేటగిరీలుగా, అది మొదటి కేటగిరీ చెప్పారు ఆ వివరాలు, రెండో కేటగిరీ మేజర్ అని, ఫేటల్ అని ఏదో చెప్పుకొచ్చారు, వీటిలో ఎన్ని రోజుల వరకు సుమారుగా ఈ కార్మికులు లాంటి వాళ్ళు రెస్ట్ తీసుకోవాలి?
0: చాలా ముఖ్యమైన విషయం అండి, అందరికీ తెలియాల్సిన విషయం, చాలామందికి తెలియదు ఈ విషయం. ఇందులో మీకు నేను 3 కేటగిరీలు చెప్పిన దాంట్లో మైనర్ అనేది వాళ్ళే అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చేదానికి మహా అయితే ఆ రోజు ఆఫ్ ఇచ్చుకుని నెక్స్ట్ డే నుంచి వాళ్ళు పనికి రావచ్చు అంతా బాగుంటే, సింపుల్ ఇంజరీస్ అంటాం, ఏదైనా చిన్న చిన్న కుట్లు వేసేసి చేయడం లేదంటే ఏదైనా స్ప్రెయిన్ అవ్వడం దానికి కట్టుకోవడం అలాంటివి ఏమైనా ఉంటాయి కనుక, ఇది మైనర్ ఇంజరీస్లో. యూజువల్గా మైనర్ ఇంజరీస్ ఆర్ హ్యాండిల్డ్ బై ది సూపర్వైజర్ ఆర్ ఫోర్మన్ ఆర్ హూ ఎవర్ ఈజ్ ది ఇన్ఛార్జ్ ఆన్ డ్యూటీ షిఫ్ట్లో, ఎవరైతే ఉంటారో సూపర్వైజర్ ఉంటారో ఆయన ఆధ్వర్యంలోనే ఉంటుంది. హీ మే ఆర్ మే నాట్ రిపోర్టెడ్ టు ది ఫ్యాక్టరీ ఎండీ ఆర్ సంథింగ్, అక్కడే ఆయన లోకల్గా మేనేజ్ చేస్తారు. సో ఇవి దీస్ ఆర్ ఆల్ కామన్ ఇంజరీస్ అనమాట, సో ఆయనకి అవగాహన ఉంటుంది. నంబర్ 2 వచ్చేసరికి మైనర్ ఇంజరీస్ విత్ డిసెబిలిటీ ఆర్ విత్ రిక్వైరింగ్ సమ్ ట్రీట్మెంట్, అంటే ఇక్కడ ఏంటవుతుంది అంటే గాయం జరిగింది, ఆ గాయానికి తగిన ట్రీట్మెంట్ అక్కడ కుదరదు అందుకని చెప్పి వేరే దగ్గరికి పంపిస్తారు. ఆ ఎక్కడైతే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థోపెడిక్ అన్నాను అనుకోండి, మీకు కామన్గా చూసేవి హ్యాండ్ ఇంజరీస్లో వేళ్ళకి ఫ్రాక్చర్లు అవుతాయి, చిన్న చిన్న వేళ్ళు ఫ్రాక్చర్ అవ్వడం, లేకపోతే టెండాన్ అని ఒక నరం ఉంటుంది అవి తెగడం, లేకపోతే కుట్లు పడడం, ఇలాంటివన్నీ ఉంటాయి. సో దే ఆర్ ఆల్ డిపెండింగ్ ఆన్ సే 50

0: డేస్ టు 1 మంత్, అంతకంటే ఎక్కువ దానికి టైం పట్టదు యూజువల్గా. సో ఇవన్నీ డిసైడ్ చేసేది ఆ స్పెషలిస్ట్ డాక్టర్ డిసైడ్ చేసి చెప్తారు. సో ఇదేంటంటే ఆయన ఆధ్వర్యంలో ఉండదు. కాకపోతే ఎప్పుడైతే మనం ఒక స్పెషలిస్ట్ డాక్టర్ రిఫర్ చేస్తాం, ఇది మటుకు కంపెనీ రికార్డ్స్లో ఉండాలి. ఎందుకంటే ది కంపెనీ డైరెక్టర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్, అంటే ఆయనకి ఏది కంపెన్సేషన్ ఇవ్వాలి లేదా ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఆయన మళ్ళీ ఎప్పుడు తీసుకోవాలి, అవన్నీ ఆయన ఆధ్వర్యంలో ఉంటాయి. అందుకని కంపల్సరీలీ అక్కడ అది రిఫర్ చేసేటప్పుడు కంపెనీకి ఇన్ఫార్మ్ చేసి అప్పుడు రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు టైప్ చెప్పాను చూడండి ఇందాక, ఇటువంటి వాటికి ఆర్థోపెడిక్స్లో వాళ్ళందరూ టైప్ చేసి ఉంటారు. అంటే ఏం చేస్తారు, రిఫరల్ నోట్ రాసిస్తారు. ఆ రిఫరల్ నోట్ రాసిచ్చినప్పుడు అందులో క్లియర్గా మెన్షన్ అయి ఉంటుంది ఆయన పని ఏంటి, ఆయన వృత్తి ఏంటి అని. సో దానికి అనుసరంగా ట్రీట్మెంట్ ఇస్తారు. యూజువల్గా మామూలుగా ఇవన్నీ కూడా లెస్ దెన్ 3 మంత్స్ ఉంటాయి. మన చేతికి కానీ లేకుంటే కాలికి కానీ ఏమైనా గాయాలు తగిలి చిన్న చిన్న సింపుల్ ఫ్రాక్చర్స్, లాంగ్ టర్మ్ డిసేబిలిటీ ఉండే ఫ్రాక్చర్స్ కాదు. అంటే దీనికి ఎలాగంటే క్యాటగరైజ్ చేస్తాం, ఓన్లీ ఎముక విరిగితే సుమారుగా ఒక 3 మంత్స్లో కొంచెం ఆయన పని ఆయన చేసుకోగలడం, లేకపోతే ఆయనకి లైట్ వర్క్ ఇవ్వడం, అంటే మళ్ళీ కంపెనీకి వచ్చేటట్టుగా చూసుకుంటారు. సో దట్ ఆ కంపెనీ కూడా ఎఫెక్ట్ అవ్వకూడదు ఈయనకి ఇచ్చినట్టుగా. ఎంప్లాయీ అయితే ఖచ్చితంగా ఎఫెక్ట్ అవ్వరు. సో ఇది సింపుల్ ఫ్రాక్చర్స్, సింపుల్ ఇంజరీస్కి 3 మంత్స్ ఉంటుంది. కానీ అదే కనుక అంటే ఇప్పుడు ఫ్రాక్చర్తో పాటు నరం తెగడం కానీ లేకపోతే జాయింట్లో ఏదైనా డ్యామేజ్ అవ్వడం కానీ, ఒక పార్ట్ రీప్లేస్ చేయడం కానీ, లేకపోతే కండరాలు పూర్తిగా పోవడం కానీ, కొంతమందికి ఏంటవుతుందంటే క్రష్ ఇంజురీ వలన ఆ కండంతా తెగిపోతుంది, తీసేయాల్సి వస్తుంది. లేకుంటే కాలు కానీ ఒక పార్ట్ కానీ అవయవం కానీ తీసేయాల్సి వస్తుంది అనుకో, దట్ ఇట్ రిక్వైర్స్ మోర్ దెన్ 3 మంత్స్. ఎందుకంటే దాని యూజువల్ హీలింగ్ టైమే 6 మంత్స్ అలా ఉంటుంది. సో 6 to 9 మంత్స్. సో అందుకని వాటికి మనం చెప్పేస్తాం ఇది ఇది మేజర్ ఇంజరీలో వస్తుంది అని. ఇకపోతే ఫ్యాటలిటీ గ్రేడ్3లో ఉన్నదానికి ఇమీడియట్గా ది కంపెనీ సెటిల్స్, దే విల్ కాల్ అ బోర్డ్, వాళ్ళు ఒక బోర్డు తీసుకుని ఒక బోర్డులో వాళ్ళు చూసి అందులో ఒక ఇద్దరు మెడికల్ వాళ్ళని తీసి ఏంటి ఎందుకు జరిగింది ఎలాగ జరిగింది అని తీసుకుని నిర్ధారణ చేసి వాళ్ళకి అక్కడే కంపెన్సేషన్ యాక్ట్ ప్రకారం పాస్ చేస్తారు.
1: ఏదేమైనప్పటికీ నిబంధనల మేరకు, సంబంధిత నిబంధనల మేరకు మాత్రం అన్ని రకాలుగా వాళ్లకు తగిన విధంగా ఆ పరిష్కారాలని అందిస్తారు. డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు ఇంజురీస్లో క్రష్ ఇంజురీ అని, అలాగే ఏదన్నా హ్యాండ్ ఇంజురీ అని, ఇంకా లెగ్ ఇంజురీ ఏదన్నా కానీ ఆ శరీరంలోని భాగం ఎముకతో సహా కట్ అయి పక్కన పడిపోయే చూస్తుంటాం వింటుంటాం, ఏలు తెగి అవతల పడిపోయిందండి అంటుంటారు. అలా పడిపోయినటువంటి ఏలుని వెంటనే ఎంత తొందరగా వస్తే అంత త్వరగా సర్జరీ చేసి అతికించవచ్చు అని వింటుంటాం, దీనికి ఏమి డాక్టర్ గారు ఏం చెప్తారు మీరు, ఇది నిజమేనా?
0: ఇది అక్షరాల నిజమేనండి. అందులో మనం ఈ కాలంలో అంటే 2000 తర్వాత మనం ఇలాంటివి సక్సెస్ స్టోరీస్ చాలా వింటున్నాం, చూస్తున్నాం కూడా. ఇంతకు మునుపు మనకు అన్ని సౌకర్యాలు అంత కోఆర్డినేషన్ ఉండేది కాదు. బేసికలీ ఈ ఇంజరీస్ ఏంటంటే దే ఆర్ కాల్డ్ యాజ్ రీఇంప్లాంటేషన్ సర్జరీస్. అంటే ఒక అవయవం పూర్తిగా నరాలతోటి ఎముకలతోటి కట్ అయిపోయి తెగిపోయి పక్కన పడిపోతే దాన్ని మళ్ళీ యథావిధిగా కుట్టి రీఇంప్లాంటేషన్ చేస్తారు. ఆ రీఇంప్లాంటేషన్స్లో సాధారణంగా జరిగే యాక్సిడెంట్స్ అన్నీ హ్యాండ్ కానీ, రిస్ట్ కానీ, ఫోరామ్ కానీ ఉంటాయి. సో రిస్ట్ హ్యాండ్ దగ్గర 3 వంతులు. ఇందులో అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, 1 ఎముక, 2 టెండాన్స్, అంటే ఏవైతే మూమెంట్ చేసే అవయవాలు ఉంటాయి దాన్ని టెండాన్స్ అంటాం, మజిల్ టెండాన్ యూనిట్ అని. అది లేకుంటే రక్తనళం, దట్ ఈస్ వెజిల్స్, అండ్ నరం అంటే మన నర్వ్ సింపుల్స్ పాస్ చేసేవి దాని నర్వ్స్. ఈ 4 పార్ట్లు, దీస్ ఆర్ ద బేసిక్ మేజర్ పార్ట్స్, ఈ 4 కంప్లీట్గా తెగిపోతే వాటిని మనం ఐడెంటిఫై చేసి వాటిని ఏది ఎక్కడ కొట్టాలో, అంటే ఏది ఎక్కడ తెగిందో అది చూసి దాన్ని కరెక్ట్గా అతికిస్తే దే హ్యావ్ అ గుడ్ ఛాన్స్ ఆఫ్ రికవరీ. అండ్ యూజువల్లీ ఇలాంటివన్నీ కూడా దీనికి ఒక 2 నిబంధనలు ఉంటాయి, కోల్డ్ ఇష్కీమియా, వార్మ్ ఇష్కీమియా అని ఉంటాయి. అంటే ఏంటంటే ఇమ్మీడియట్గా జరిగిన విదిన్ 6 అవర్స్ చేస్తే రిజల్ట్ ఉంటాయి. ఈ కాలంలో మనం చూసేది ఏంటంటే రీఇంప్లాంటేషన్ సర్జరీస్ ఆర్ పాసిబుల్. మన దగ్గరే ఇక్కడే చేస్తున్నారు, హైదరాబాద్లో అయితే చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు కూడా. ఇంకా చెప్పాలంటే ఈ ప్రభుత్వ కళాశాల కానీ హాస్పిటల్స్ ఉన్నాయి, వైద్యశాలలు ఉన్నాయండి, మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ అంటాం, దే ఆర్ ఆల్ టెర్షరీ హాస్పిటల్స్, అక్కడ కూడా చాలా బాగా చేస్తున్నారు. అంటే వీటికి కావాల్సిన విషయాలు ఏంటంటే 3 సమన్వయం చాలా ఇంపార్టెంట్. ఒకరు ఆర్థోపెడిక్ సర్జను, ఒకరు వాస్క్యులర్ సర్జను, ఒకరు ప్లాస్టిక్ సర్జను. ఇది కాకుండా ఈ 3 కలిసి ఒక క్రిటికల్ కేర్, అంటే అత్యవసర విభాగం ఉండే చోటు ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి మానిటరింగ్ చాలా ఇంపార్టెంట్,
1: టీమ్ వర్క్
0: చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది చేసిన తర్వాత వచ్చే కౌన్సిలింగ్, దాని ఫాలోఅప్ చాలా ఎక్కువ మ్యాటర్ చేస్తుంది. చేయడం అంతా ఒక ఎత్తు అయితే దాని తర్వాత ఫాలో అప్పుడు

0: చాలా ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రెడిక్టబుల్ రిజల్ట్స్ అన్నీ కూడా ఆఫ్టర్ 1 ఇయర్ వీ నో దట్ ఎస్ దిస్ ఈస్ గుడ్ అని చెప్పి. ఒక మార ఒక ఏడాది దాటిపోయిన తర్వాత మనకి పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఈ రీఇంప్లాంటేషన్ సర్జరీస్కి చిన్న చిట్కాలు ఉంటాయి, జాగ్రత్తలు ఉంటాయి, అది చాలా ఇంపార్టెంట్. అవి నేను చెప్తాను ఒక రెండు మూడు విషయాలు. రీఇంప్లాంటేషన్ అనేది ఫింగర్ టిప్ అయినా అవ్వచ్చు, ఫింగర్ అయినా అవ్వచ్చు, హ్యాండ్ అయినా అవ్వచ్చు, ఫుట్ అయినా అవ్వచ్చు. సో ఇందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఏదైనా అవయవం కట్ అయిపోయి పక్కన పడిపోయింది అంటే దాన్ని ఫస్ట్ మనం తీసేసి ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఆ ప్లాస్టిక్ కవర్ని ఇంకొక ప్లాస్టిక్ కవర్లో ఐస్లో పెట్టి ఉంచాలి. బికాస్ తగిన టెంపరేచర్ పెట్టుంటే ఆ ఏవైతే ఉన్న వెజిల్స్ కానీ స్ట్రక్చర్స్ కానీ అవి ప్రిజర్వ్ అయి ఉంటాయి. డైరెక్ట్గా ఐస్ టిష్యూకి తగలకూడదు. ఇలా ఐస్లో పెట్టి విదిన్ 6 అవర్స్ మన తగిన డాక్టర్ దగ్గరికి, స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన చేయగలుగుతారు. ఫింగర్స్, హ్యాండ్ ఫింగర్స్, లేకపోతే కాలు టోజు, ఇవన్నీ కూడా ఇయర్ లోబిల్స్, ఇవన్నీ కూడా మనకి ప్లాస్టిక్ సర్జన్ ద్వారా చేసేస్తారు విదిన్ 6 అవర్స్. ఇంతకంటే ఎక్కువ ఉందనుకోండి వాటికి కూడా ఇదే పద్ధతి. ఏదైతే కట్ అయింది మనం ప్రిజర్వ్ చేసి పెడతాం, ఎక్కడి నుంచి అయితే కట్ అయిందో అక్కడ మటుకు చిన్న సలైన్ గాజు కానీ సింపుల్ ప్లెయిన్ సలైన్ గాజు దాని మీద బ్యాండేజ్ చుట్టేసి ఉంచాలి. సో దట్ ఫర్దర్ బ్లీడింగ్ ఆకుండా ఉండాలండి. నెవర్ పుట్ ఎనీ క్లాంప్స్, అంటే ఏదైనా ఇన్స్ట్రుమెంట్స్ కానీ అలాంటివి వేసి కట్టేయడం చుట్టేయడం చేయకూడదు. అవి పెట్టేసి దగ్గరున్న నియరెస్ట్ మెడికల్ ఫెసిలిటీకి ట్రాన్స్పోర్ట్ చేయాలి.
1: చివరి ప్రశ్న డాక్టర్ గారు,
0: చెప్ప.
1: మామూలుగా ముఠా మేస్తుర్లని రకరకాల చిన్న చిన్న మూటలు మోస్తూ ఇలా పనిచేసేటువంటి కార్మికులు ఉంటారండి, సడన్గా వాళ్లకు మోతాదుకు మించిన బరువులు ఎత్తుతూ కూడా ఉంటుంటారు. అప్పుడు అక్కడ పరిస్థితిని బట్టి అక్కని ఎత్తగానే నడుము బట్టేసింది అని బాధపడుతూ ఉంటారండి. వీళ్ళు ఏంటది ఏమన్నా ప్రమాదకరమా, మళ్ళీ యథావిధిగా మళ్ళీ రావచ్చా, వెంటనే డాక్టర్ని సంప్రదించాలా, వదిలేయాలా, మర్దం చేసుకుంటే సరిపోద్దా?
0: ఇది ఏజ్ ఓల్డ్ ప్రాబ్లం అండి. యాక్చువల్గా ఎక్కడైతే ఈ ముఠా పనులు చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి సాధారణంగా ఈ పట్టేయడాలు కానీ జరిగేవి రెండు చోట్లు జరుగుతాయండి, ఒకటి నడుము, రెండు మెడ. సో ఈ రెండిటికి కూడా మూమెంట్ ఎక్కువ ఉంటుంది, అందుకని జరుగుతుంది ఇలాగా, మొబిలిటీ ఎక్కువ ఉండడం వల్ల. కానీ ఇందులో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ స్పైనల్ కాలమ్, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ స్పైనల్ ఇంజరీస్. ఆ స్పైన్ అనేది ఒకటే జాయింట్ కాకుండా పూసలు ఉంటాయి. ఆ పూసలకి సపోజ్ మెడలో ఒక్క దగ్గర ఒక ఒక పూసకి రెండో పూసకి మధ్యలో 3 నుంచి 4 జాయింట్లు ఉంటాయి చిన్న చిన్నవి. సో ఈ పట్టేయడం అంటే ఏంటంటే, దెర్ ఇస్ అన్ ఇంబ్యాలెన్స్ విచ్ హెస్ ఆకర్డ్ ఇన్ ద జాయింట్ దస్ ది మజిల్స్ టు గెట్ ఇన్ టు స్పాజమ్. అంటే పట్టేయడం అంటే కండరాలు గట్టిగా బిగుసుకుపోతాయి, దానివల్ల నొప్పి వస్తుంది. ఒకవేళ కనుక ఓన్లీ పట్టేయడం, అది నడుము అవనివ్వండి, మెడ అవనివ్వండి, పడుక్కోబెట్టి ఉంచితే దానికి సాధారణంగా ఒక 6 to 8 hoursలో తగ్గుతూ ఉంటుంది. మేబీ విత్ సమ్ ఏదో ఇంజెక్షన్స్ కానీ మసిల్ రిలాక్సెన్స్ కానీ ఇస్తే తగ్గిపోతుంది. కానీ ఇదే పట్టేయడం కనుక నరానికి వచ్చిన సింప్టమ్స్ ఉన్నాయనుకోండి, ఈ కాలు లాగేయడం కానీ, చెయ్యి చచ్చిపడిపోవడం కానీ, చేతికి తిమ్మిరలు రావడం కానీ అలాంటివి ఉంటే ఇట్ కాజెస్ అన్ ఎమర్జెన్సీ. ఈ పట్టేయడం అనేది ఇంకొక భాగం ఏంటంటే, కొంతమందికి ఎముకలు వీక్గా ఉండడం వల్ల ఫ్రాక్చర్ జరిగే అవకాశం ఉంటుంది. సో ఫ్రాక్చర్ జరిగింది అని మనకి ఎక్స్రేలో తెలిసిన వెంటనే తక్షణమే సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ డిపెండింగ్ ఆన్ ద నెసెసిటీ తీయించి దానికి లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ ఉంటాయి. వెన్నుపూస విరిగిన దానికి కనీసం 3 మంత్స్ దాకా దే విల్ హ్యావ్ ది ఇఫెక్ట్స్. అందుకని పడుక్కోబెట్టి ఉంచడం బెటర్ అండ్ నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ చాయిస్ చేయించుకోవడం బెటర్.
1: ధన్యవాదాలు డాక్టర్ ఏఎస్ రావు గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు కర్మాగారాల్లో పనిచేసేటప్పుడు ప్రమాదాలు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి డాక్టర్ ఏఎస్ రావు గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కార్మిక గీతాలు.

కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు 39 పతకాలు సాధించడం దేశానికి గర్వకారణమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ కొనియాడారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. యువత ఉద్యోగాలకే పరిమితం కాకుండా ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆకాంక్షించారు. ప్రతి గ్రామానికి మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని చేనేత జౌళీ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు.

0: ఇక వార్తల్లోని వివరాలు. 2026 కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు 39 పతకాలు సాధించడం దేశానికి గర్వకారణమని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ, భారత క్రీడాకారుల సంకల్పం, క్రమశిక్షణ, పోరాట స్ఫూర్తికి ఈ విజయాలు నిదర్శనమని పేర్కొన్నారు. క్రీడాకారులతో పాటు వారికి శిక్షణ అందించిన కోచ్లు, అండగా నిలిచిన కుటుంబ సభ్యులు, సహాయక సిబ్బంది కృషి కూడా ఈ విజయాల్లో కీలకమైందని పవన్ కళ్యాణ్ కొనియాడారు. భవిష్యత్తులో అంతర్జాతీయ క్రీడల్లో భారతదేశం మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ, పతక విజేతలు అందరికీ, పోటీల్లో పాల్గొన్న ప్రతి క్రీడాకారుడికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో సీఆర్డీఏ ఇంజనీర్లు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. అమరావతి నిర్మాణంలో ఉన్న శాసనసభ, హైకోర్టు, సచివాలయ టవర్లు సహా ఐకానిక్ భవనాల నిర్మాణ పురోగతిపై వివరాలను మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలోనూ ఎలాంటి అంతరాయం లేకుండా పనులు కొనసాగుతున్నాయని అధికారులు వివరించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా నిర్మాణ పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని మంత్రి నారాయణ అధికారులకు సూచించారు. బాపట్ల జిల్లా అద్దంకిలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా పుట్టావారిపాలెం క్యాంపు కార్యాలయంలో అద్దంకి నియోజకవర్గ పరిధిలో అమలవుతున్న రక్షిత మంచినీటి పథకం పురోగతిపై మంత్రి అధికారులతో చర్చించారు. ఇప్పటికే 101.96 కోట్లతో పనులు ప్రారంభించినట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అద్దంకి ప్రాంత ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా 51 లక్షల లీటర్ల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ట్యాంకులను నిర్మించనున్నట్లు తెలిపారు. అలాగే 83 కిలోమీటర్ల మేర నీటి సరఫరా, పైప్ లైన్, ఫీడర్ ఛానల్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యం అందించడమే లక్ష్యంగా పనులను నాణ్యత ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి గుట్టిపాటి రవికుమార్ సూచించారు. ప్రజా సౌకర్యాల అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. నెల్లూరులోని నవాబుపేటను సందర్శించి నూతనంగా ఏర్పాటు చేసిన బంగ్లాతోట పార్కుతో పాటు అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఏసీ మినీ ఫంక్షన్ హాల్ను నిన్న ప్రారంభించారు. అనంతరం నవాబుపేటలో స్థానిక ప్రజలతో మంత్రి నారాయణ ముచ్చటించారు. రోడ్డు పక్కన చిన్న వ్యాపారాలు నిర్వహిస్తున్న వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
1: నెల్లూరు కార్పొరేషన్ లో 42 రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉన్నాయి. ఆ యొక్క సిటీలోకి వచ్చేకి 24 ఉన్నాయి. ప్రతి నెల ఒక రోజు మా అధికారులే ఈ యొక్క రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కూర్చొని వాళ్ళ సమస్యలు డిస్కస్ చేయమన్నాం. పబ్లిక్ సమస్యలు, రోడ్డు కావచ్చు, డ్రైన్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఏదైనా ప్రభుత్వం చేయాల్సిన పనులకు సంబంధించి డిస్కస్ చేయమన్నాం. అది చాలా చక్కగా మొదలు పెట్టారు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ప్రభుత్వం చేసే పనులతోటే ప్రజలు కూడా భాగస్వామి అయినప్పుడే ఆ సొసైటీ బాగుపడుతుంది.
0: యువత ఉద్యోగాలకే పరిమితం కాకుండా ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన గ్లోబల్ బిజినెస్ మీట్ సమాఖ్య 2026 సన్నాహక సమావేశంలో పాల్గొన్న మంత్రి, అక్టోబర్ 13 నుంచి 15 వరకు హైదరాబాద్లో జరగనున్న గ్లోబల్ బిజినెస్ మీట్ ప్రచార పత్రికను నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతికతలను యువత అందిపుచ్చుకుని ప్రపంచస్థాయి అవకాశాలను సృష్టించుకోవాలని సూచించారు. పర్యాటక విధానం 2024-29 ద్వారా పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వం పూర్తి ప్రోత్సాహం, పారదర్శక విధానాలు, అవసరమైన సహకారం అందిస్తుందని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రతి గ్రామానికి మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని చేనేత, జౌళీ శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో 11 కిలోమీటర్ల కొత్త రహదారి నిర్మాణానికి మంత్రి నిన్న భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ శాస్కీ నిధులతో నియోజకవర్గంలో 20 కోట్ల రూపాయల అభివృద్ది పనులు, గోరంట్ల మండలంలో 13 కోట్ల విలువైన రహదారి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. తాగునీరు, సాగునీటి సౌకర్యాల మెరుగుదలతో పాటు కొత్త పింఛన్లు, అర్హులకు గృహాలను మంజూరు చేసేందుకు

0: చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో గోదావరి నదికి వరద నీరు వచ్చి చేరుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నప్పటికీ దిగువ ప్రాంతమైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల్లో మరో 24 గంటల పాటు వరద ఉధృతి కొనసాగుతుందని అధికారులు తెలిపారు. జిల్లాలోని 33 లంక గ్రామాలకు వరద ప్రభావంతో రాకపోకలు నిలిచిపోయాయి. పడవలపై రాకపోకలు సాగిస్తున్న లంకవాసుల కోసం లైఫ్ జాకెట్లను అందుబాటులో ఉంచారు. మరో 24 గంటల తర్వాత గోదావరి వరద క్రమంగా తగ్గుముఖం పడుతుందని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని ముమ్మిడివరం రెవెన్యూ డివిజనల్ అధికారి తెలియజేస్తూ,
1: బయటికి రాకుండా వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు మా ద్వారా మా టీం ద్వారా పడవల సహాయంతో వాళ్ళకి ఎప్పటికప్పుడు చేరవేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా మేము మా యంత్రాంగం అంతా ఇక్కడే ఉండి పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు కూడా మాతో సహకరించి ఈ తగ్గేంత వరకు మీరు కూడా బయటకు రాకుండా ఉండాలని చెప్పేసి జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ,
0: తక్కువ ధరలతో నాణ్యమైన బియ్యాన్ని ప్రజలకు అందించేందుకు ప్రత్యేక విక్రయ కేంద్రాలను రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ కుమార్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రైతు బజార్లో ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, ఆధార్ కార్డు ఆధారంగా మొబైల్ యాప్ ద్వారా బియ్యం విక్రయాలు నిర్వహిస్తామని, ప్రతి రేషన్ కార్డుదారునికి నెలకు గరిష్టంగా 10 కిలోల బియ్యం అందజేస్తామని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం స్టీముడ్ బియ్యం కిలో 52 రూపాయలకు, ముడి బియ్యం కిలో 50 రూపాయలకు విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని బియ్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. వివాదాలను ఎలాంటి ఖర్చు లేకుండా త్వరితగతిన పరిష్కరించుకోవటానికి మధ్యవర్తిత్వమే ఉత్తమ మార్గమని శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె. సునీత తెలిపారు. శ్రీకాకుళంలోని స్థానిక జిల్లా న్యాయసేవా సదన్లో జాతీయ న్యాయసేవా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు నిర్వహించిన మీడియేషన్ 3.0 కార్యక్రమాన్ని ఆమె ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ, మధ్యవర్తిత్వం ద్వారా సామాన్య ప్రజలకు సులభంగా న్యాయం అందుతుందని, కోర్టుల్లో ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న కేసులను రాజీ మార్గంలో త్వరగా పరిష్కరించుకునే అవకాశం ఉందని చెప్పారు. జిల్లాలోని అన్ని కోర్టుల్లో ప్రత్యేక మధ్యవర్తిత్వ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కాకినాడ జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో దాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్ శిశు వైద్య విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ఈరోజు నిర్వహించారు. ఈ నెల 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ వారోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రి జిల్లా స్థాయి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు 39 పతకాలు సాధించడం దేశానికి గర్వకారణమని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ కొనియాడారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పి. నారాయణ అధికారులను ఆదేశించారు. యువత ఉద్యోగాలకే పరిమితం కాకుండా ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆకాంక్షించారు. ప్రతి గ్రామానికి మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని చేనేత జౌళీ శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం
1: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఈమెయిల్ ఐడి

0: rcmav.visakhapatnam@gmail.com airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
1: జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలికినా
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మహిళావాణి స్త్రీల కార్యక్రమం.

0: మహిళవాణి ఫోన్ ఇన్ లైఫ్ కార్యక్రమానికి స్వాగతం అండి. మరి మహిళలు, మీరెంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సోమవారం ఫోన్ ఇన్ లైఫ్ అంశం ఆధారిత కార్యక్రమం రానే వచ్చేసింది. మరి ఈనాటి అంశం ఏమనుకుంటున్నారా? మనం ఎప్పుడు బిజీగానే ఉంటాం కదా, ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం. మరి అటువంటి మనకి కొంత సమయం మన కోసం అంటూ కేటాయించాలి. అంటే ప్రతిరోజులో ఎంతో కొంత, ఓ 10 నిమిషాలు కావచ్చు, పావు గంట, అరగంట, మరి అటువంటి కొంత సమయం మీకు చిక్కినప్పుడు మీరు ఎలా గడుపుతారు? అదేనండి మరి అంశం, ఏంటంటే మీకోసం కొంత సమయం ఎలా గడుపుతారు? ఇది ఈనాటి మన ఫోన్ ఇన్ లైఫ్ అంశం. మరి మీ సమయం మీరు ఎలా గడుపుతారో చెప్పడానికి, మన శ్రోతలందరితో పంచుకోవడానికి మీరు డయల్ చేయవలసిన నంబర్లు 2727244, మరో నంబర్ కూడా ఉందండి, అదేంటంటే 2727288. మరి విశాఖేతరులైనా లేక చరణ్వాణి ద్వారా కాల్ చేసే శ్రోతలు ఎవరైనా 0891 అనే కోడ్ను జత చేసి, ఇప్పుడు చెప్పిన 2 నంబర్లు ఉన్నాయి కదండి, అదేనండి 2727244, మరో నంబర్ 2727288. ఈ 2 నంబర్లో మీకు ఏ నంబర్ సులువుగా ఉంటే, వీలుగా ఉంటే ఆ నంబర్ కాల్ చేసి మీ అభిప్రాయం తెలియజేయచ్చు. మరి మన తొలి శ్రోతను పలకరించిద్దాం. హలో,
1: శుభ మధ్యాహ్నం శ్రీదేవి గారు.
0: శుభ మధ్యాహ్నం అండి.
1: బాగున్నారా? ఫస్ట్ కాల్ నాదే.
0: ఫస్ట్ కాల్ మీరే, ఫస్ట్ వచ్చారు మీరే. చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: రాధా ఫ్రమ్ శ్రీకాకుళం.
0: రాధ గారు చెప్పండి, ఎలా ఉన్నారు?
1: బాగున్నాను, మీరు బాగున్నారా?
0: చాలా బాగున్నానండి.
1: మధ్యాహ్నం అసలు అంటే కాల్స్ కలడం లేదు ఈ మధ్యన, ఈ రోజు లక్ అలా ట్రై చేస్తుంటే కలిసింది.
0: లక్ కూడా ఫస్ట్ వచ్చారు మీరు, మీ అదృష్టం చాలా బాగుంది ఈ రోజు.
1: నేనైతే ఖాళీ టైం, నాకు రోజుకు కొంచెం టైం చూసుకుంటాను, టైం చూసుకొని పాటలు పిచ్చి, నాకు పాటల పుస్తకాలు అలా తీసుకొని అలాగా పాటలన్నీ చూసుకొని ఉంటాను.

0: సాధన చేస్తూ ఉంటారు అన్నమాట ఆ పాట.
1: ఆ బుక్స్ అన్ని తీసి ఒక అడిగి చూసుకుంటాను అలాగా.
0: మరి పాడుతుంటారా చూడాలన్నా?
1: పాడతాను పాటలు, భజన పాటలు పాడుతుంటాను, సినిమా పాటలు కూడా ఇంట్రెస్ట్.
0: రోజు సాధన చేస్తున్నారు అన్నమాట పాటలు. బాగుందండి, అందుకే మీరు ఇంత సంతోషంగా చక్క మీ నవ్వులోనే తెలిసిపోతుంది.
1: ఎప్పుడు నవ్వుకునే ఉంటాను.
0: అంటే
1: నాకు ఒకవేళ ఎలాంటి బాధ అయినా, ఎలాంటి మనసులోనూ ఎలాంటి బాధ ఉన్నా బయటికి మాత్రం ఎప్పుడు నవ్వుకునే ఉంటాను నేను.
0: చాలా మంచిదండి, ఎందుకంటే వచ్చిన
1: పాటలుంటే
0: అంతే
1: నవ్వుతూ ఉంటాను.
0: చాలా బాగుంది, అలాగే నవ్వుతూ మీ ఇష్టమైన పాటలను అలాగ పాడుకుంటూ ఉండండి. ధన్యవాదాలు రాధ గారు, మరి ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. మరో శ్రోత ఏమంటారా విందాం. హలో, కాల్ కట్ అయినట్టుంది. మరి ఈనాటి మన అంశం అయితే మీకోసం కొంత సమయం ఎలా గడుపుతారు, మరి మన శ్రోతను పలకరిద్దాం. హలో హలో,
2: శుభ మధ్యాహ్నం శ్రీదేవి గారు.
0: శుభ మధ్యాహ్నం అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: సుమలత అండి, కాకల్లో నుంచి.
0: సుమలత గారు బాగున్నారా?
2: సూపర్ గా ఉన్నానండి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి మీకు, మాలత అందరికీ.
0: అందరికీనా? చెప్పండి. థ్యాంక్ యూ అండి. మరి సుమలత గారు చెప్పండి, మీకోసం కొంత సమయం మీరు ఎలా గడుపుతూ ఉంటారు?
2: నిజం చెప్పాలంటే నేను ఎక్కువ తిండికి కేటాయిస్తానండి.
0: అవునా? దానికి ఎలాగో కేటాయించాలండి, కేటాయించకపోతే మనం నిరసించిపోము.
2: ఎక్కువ నిద్రపోతాను.
0: అయితే మీ సమయం అలాగా, మరి ఈ రెండు కాకుండా ఇది ఎలాగో అందరు చేస్తారు. సుమలత గారు చాలా డిస్టర్బెన్స్ గా ఉంది.
2: అవునండి, ఖాళీ సమయంలో ఎక్కువ రెస్ట్ తీసుకుంటాను.
0: చాలా మంచిది,
2: ఎక్కువ తింటుంటాను.
0: మంచిది.
2: ఏదైనా ఇలా కాల్స్ చెయ్యాలన్నప్పుడు దానికి కేటాయిస్తుంటానండి.
0: చాలా బాగుందండి, మంచి
2: బాగుంది
0: బాగుంది. సుమలత గారు ధన్యవాదాలండి, మరి ఇలాగే కాల్ చేస్తుండండి. బాయ్
2: బాయ్.
0: మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు, పలకరించేద్దాం. హలో,
3: సాయిరం అండి.
0: హలో నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
3: మల్కాపురం అండి, భాగ్యలక్ష్మి.
0: భాగ్యలక్ష్మి గారు విన్నారా ఈనాటి అంశం?
3: విన్నానండి.
0: చెప్పండి.
3: చాలా బాగుంది.
0: చాలా బాగుందా? చెప్పండి.
3: బాగుందండి అమ్మా సాయిరం.
0: మరి మీరు ఏం చేస్తూ ఉంటారు మీ కొంత సమయం అంటూ?
3: మా సమయం అప్పుడు మేము సత్యసాయి డివోటీ అండి. నేను భజనకి వెళ్తా ఉంటాను, తర్వాత లలిత మండలికి వెళ్ళి లలిత మండలిలోని లలిత చదువుకొని ఉంటాం అనమాట. తర్వాత అప్పుడప్పుడు సేవకి ఎప్పుడైనా వెళ్తాను. సత్యసాయి డివోటీ వాళ్ళు నారాయణ సేవలు ఎక్కువ చేస్తారు. అప్పుడు ఏదో కొద్దిగా
0: బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటే అప్పుడు ఏం చేస్తూ ఉంటారు?
3: ఇంట్లో ఉంటే అండి, ఏ ఒకటి మొత్తానికి మా దగ్గర నా దగ్గర పాత బుక్లు ఉంటాయి. ఇప్పుడు ఆ కళ్యాణి గారు చెప్పినట్టు, కళ్యాణి గారు కాదు ఆడగారు, నేను అవి తిరగేస్తూ ఉంటానండి. మరి సనాతన సారథి బుక్లు ఉంటాయండి, సత్యజీ ఒకటి వాళ్ళు నెల నెల సంచి.
0: భాగ్యలక్ష్మి గారు ధన్యవాదాలు.
3: బస్సులో కూడా పట్టుకెళ్ళి బస్సులో కూడా వదిలేస్తుంటాను ఒక్కొక్క బుక్ అప్పుడప్పుడు. నేను అక్కడ
0: మిగతా తోటి ప్రయాణికులు చదువుకోమని
3: అరసీలు ఇవన్నీ అరసీలు శ్రీకోరము.
0: భాగ్యలక్ష్మి గారు మరో శ్రద్ధ కూడా సిద్ధంగా ఉన్నారు. నమస్తే. భాగ్యలక్ష్మి గారు మరో శ్రద్ధ కూడా అవకాశం ఇద్దాం. ధన్యవాదాలండి. మరి మన శ్రోతలు ఎంతో హుషారుగా వాళ్ళు సమయాన్ని ఎలా గడుపుతారన్నది చెప్తున్నారు. మరి ఈనాటి మన అంశం అయితే మీకోసం కొంత సమయం ఎలా గడుపుతారు. మరి మనకున్న 24 గంటలు కుటుంబ సభ్యుల గురించి, మన మిగతా పనులు ఎన్ని చేసుకున్నా కూడా మన కోసం అంటూ కొంత సమయం తీయాలి కదా. మరి అటువంటి సమయంలో ఏం చేస్తూ ఉంటారు? మనకి ఇష్టమైన ఎన్నో హాబీస్ ఉంటాయి, ఎన్నో రోజులో 10 నిమిషాలు దొరికినా మహాద్భాగ్యం కదండి. మరి ఏం చేస్తూ ఉంటారు అటువంటి సమయాల్లో? మరి మీరెవరైనా కాల్ చేసి తెలియజేయాలనుకుంటే 2727244 అనే నంబర్కి చేయొచ్చు, లేదా మరో నంబర్ 2727288 అనే నంబర్కి డయల్ చేయాల్సి ఉంటుంది. మరి విశాఖేతరులైనా లేదా సెల్ ఫోన్ ద్వారా కాల్ చేసే శ్రోతలు ఎవరైనా 0891 అనే కోడ్ని జత చేయాల్సి ఉంటుంది. మరి ఈ కోడ్ జత చేసి ఇప్పుడు చెప్పిన నంబర్లు ఉన్నాయి కదండి, 2727244, అలాగే మరో నంబర్ 2727288 ఈ నంబర్కి డయల్ చేసి మీరు ఏం చేస్తూ ఉంటారో మన శ్రోతలందరితో పంచుకోవచ్చు.

మన కోసం కొంత సమయం ఎలా గడుపుతారు చెప్పండి. కొందరు చెప్తున్నారు ఇవో చదువుకుంటారు పాడుకుంటారు అని, మరికొందరు ఏం చేస్తారు పడుకుంటారు తింటారు. ఇలా ప్రతిదీ అంటే మనకి తినడం అంటే మనకి ఇష్టమైనవి తినడం కూడా ఉంటుంది. అలాగే ఎప్పుడు అలాగా 24 గంటలు పనైనా కాస్తేపు అలాగ రిలాక్స్గా చేరబడి మనకి ఇష్టమైన పాటలు వినొచ్చు, లేదా మన సన్నిహితులతోని బంధువులతో కూడా మాట్లాడచ్చు కదా. ఇలా ఎన్నో ఉంటాయండి. అలాగే కొన్ని మనం ఎప్పుడో చేయాలనుకున్నవి చేయలేనివి కూడా ఉంటాయి. అటువంటి వాటి కూడా ప్రయత్నించవచ్చు. మరి ఈనాటి మన అంశమైతే మీకోసం కొంత సమయం ఎలా గడుపుతారు. మరి శ్రోతలు ఎవరైనా కాల్ చేసి ఈ అంశంపై మాట్లాడాలనుకుంటే 2727244 లేదా మరో నెంబర్ 2727288కి డయల్ చేయాల్సి ఉంటుంది. మరి మన శ్రోతను పలకరిద్దాం. హలో.

0: ఉంటే 2727244 లేదా మరో నంబర్ 2727288కి డయల్ చేయాల్సి ఉంటుంది. మరి మన శ్రోతను పలకరిద్దాం. హలో హలో
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: హలో
0: హలో
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు తెలిసే పద్మావతి, విజయనగరానికి మాట్లాడుతున్నాను మేడం.
0: పద్మావతి గారు ఎలా ఉన్నారు?
1: బాగానే ఉన్నాను మేడం.
0: మరి మీరు కొంత సమయం మీకోసం ఎలా గడుపుతారు?
1: టైలరింగ్ చేస్తుంటాం మేడం.
0: మరి ఖాళీ దొరుకుతుందా మీకు, అదే హాబీయా?
1: మధ్య సాయంత్రం పూట గట్ట టైలరింగ్ చేసుకుంటాం ఖాళీ టైంలో. చీర పాల్సి కుట్టడం, జాకెట్ చేతి కుట్టుకోవడం.
0: అంటే మీరు మీ ఖాళీ సమయాన్ని
1: అందుకలే వాళ్ళనుకున్నదాన్ని ఇప్పుడు మరి కొంచెం మానేశాను. బ్యాగులు గట్ట అల్లడం గట్ట చేసేదాన్ని మేడం. అంటే అక్కడికి వెళ్ళకంటే ఇంట్లో అలా ఇంట్లోనే ఉండి నా పని నేను చేసుకుంటుంటా మేడం.
0: మంచిది. చెక్క
1: బయట వాళ్ళు బట్టలు కుట్టడాలు అలాంటివన్నీ చేస్తాం.
0: చెక్క మీ ఖాళీ సమయాన్ని
1: ఎవరికైనా ఏదైనా సాయం కావాలంటే సాయం కదా, ఏదైనా చేయడం అంటే చేస్తాం. వాళ్ళు ఏదైనా చేయమంటే సాయం చేయడం.
0: చాలా మంచిదండి,
1: అయితే
0: చాలా మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు పద్మావతి గారు. ఇలాగే కాల్ చేస్తాను. నమస్తే అండి. మరి మన శ్రోత చెప్పినట్టు ఖాళీ సమయాల్లో ఆవిడ కుట్టుకుంటూ ఉంటారట. నిజమే, మనకి ఖాళీ సమయం అంటూ ఎక్కడ ఉంటుంది? ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం, ఇంకా ఏదో మిగిలిపోతూనే ఉంటుంది, లేదా కొన్ని ఏదో అసంపూర్తిగా ఉన్న పనులు చేయాలని కూడా అనిపిస్తూ ఉంటుంది కదా. మరి మన శ్రోత సిద్ధంగా ఉన్నారు, ఏమంటారో విందాం. హలో
2: నమస్తే.
0: హలో
2: నమస్తే.
0: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? దేవి గారా?
2: ఒక్క నిమిషం సౌండ్ తగ్గించండి, ఒక నిమిషం లైన్
0: కలుగుతుంది.
2: అదే లైన్ కలవట్లేదు కదా, కలుస్తుందో కదండి.
0: చెప్పేసండి మరి, మీరేం చేస్తూ ఉంటారు?
2: అదే నేనంటే నాకైతే ఖాళీ ఉండదండి, అలా కొంచెం పనులు ఉంటాను. అంటే మరి మీరంటే లేడీస్ కి పనులు ఉంటాయి కదా, ఖాళీ ఉండదు.
0: పనులు ఉంటాయి, కాకపోతే కాసేపు మన కోసం ఉంటూ తీయాలండి మనకి ఇష్టమైన పని కదా.
2: మా వారు కూడా సోషల్ వర్కర్ అండి, అయితే ఆయనతో కూడా కొంచెం బిజీగా ఉంటుంటది.
0: మరి
2: అయితే నేను ఇదిగో రేడియో కొంచెం కేటాయిస్తుంటాను ఈవినింగ్, 4 నుంచి ప్రోగ్రామ్స్ వస్తుంటాయి కదా, బాగుంటాయి. ఇప్పుడు ఈ అంశం నిన్న వాసు గారు చెప్పినప్పుడు విన్నాను.
0: అవునా? మీరు చాలా ప్రిపేర్డ్ గా ఉన్నారన్నమాట. అయితే మీ ఫ్రీ టైం లో మీరు
2: అన్ని వింటుంటాం, ప్రతిదీ నాకు యూస్ఫుల్ గా ఉంటాయి కదా.
0: అంతేనండి,
2: అన్ని చెప్తుంటారు చక్కగాను.
0: అయితే మీ ఫ్రీ టైం లో మీరు ఇది వినడం కాకుండా ఇంకేం చేస్తూ ఉంటారు?
2: నాకు పాటలన్నా అదే మాటలన్నా ఇష్టం అండి.
0: అవునా?
2: ఈ ఫీల్డ్ సింగింగ్ డబ్బింగ్
0: అవునా?
2: అది ఇంట్రెస్ట్ అన్నమాట, అన్ని వింటుంటాను, రేడియో వింటుంటాను, దాన్ని కేటాయిస్తాను 4 నుంచి అలాగా. తర్వాత సాటర్డే అయితే ఏడుకొండలవాడి గుడికి వెళ్తాను అండి, అక్కడ సంగీతం క్లాస్ నాకు ఇష్టం కదా, అన్నింగ్ అక్కడ.
0: నిజమేనండి,
2: దాని గురించి అంటూ ఆ టైం కేటాయించుకొని 2 hours అన్నమాట, అది కూడా 4:30 నుంచి 6:30 అవుతుంది. ఇందులో కూడా భక్తి సంగీతం ఇస్తున్నారు కదండి, నాకు చాలా యూజ్ అవుతున్నాయి. సండే అది ఇస్తున్నారు పురందరదాస్ కీర్తనలు, రామదాస్
0: కీర్తనలు,
2: అవన్నీ చక్కగా వింటున్నాను, నాకు యూస్ఫుల్ అవుతున్నాయి
0: బాగా. అంటున్నా
2: పెద్ద ఫ్యామిలీ ఒకటి, ఖాళీ ఉండదు, ఇల్లు కూడా కొంచెం
0: పాతది,
2: అదే పాత
0: కాసేపు మనకంటూ అయితే సమయం అంటుంది.
2: కొంచెం నా గురించి అంటూ ఈ మధ్య కేటాయించుకొని.
0: థ్యాంక్ యూ దేవి గారి, ఎప్పుడు కేటాయించుకుంటూ ఉండాలి, హ్యాపీగా
2: ఉండాలి.
0: ఓకేనండి, బాగున్నాను, హ్యాపీ. థ్యాంక్ యూ అండి, ఇలాగే మరి కాల్ చేస్తూ ఉండండి. మరి మనకు మన శ్రోత చెప్పినట్టు మనకంటూ టైం అంటూ తీయలేకపోతూ ఉన్నాం అని అంటారు, రోజంతా బిజీ అని అంటారు, కానీ మనసు ఉంటే మార్గం ఉంటుందండి కదా. మరో శ్రోత ఏమంటారో విందాం. హలో.
3: హలో అండి, శ్రీదేవి మేడం. బాగున్నారు మ్యామ్? శ్రీదేవి గారు అండి.
0: బాగున్నానండి, చెప్పండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వినిపిస్తుందండి, నా వాయిస్ వినిపిస్తుందా మీకు?
3: వస్తుందండి.
0: మరి మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
3: నా పేరు రాధిక అండి.
0: రాధిక గారు ఎలా ఉన్నారు?
3: బాగున్నానండి, కాకరాన్ని కాల్ చేస్తున్నానండి.
0: చెప్పండి రాధిక గారు.
3: ఇప్పుడు నేనైతే గడిపేది ఏంటంటే, ఇప్పుడు ఎఫ్ఎంతో ఎక్కువ గడుపుతానండి, ఖాళీ సమయంలో కూడా ఎఫ్ఎంతో గడుపుతాను. తర్వాత నా ఫ్యూచర్లో ఏంటంటే

0: నాకు పాటలైనా ఒక మిమిక్రీలో జోక్స్ అయినా ఇష్టం అన్నమాట. మరి నాకు చాలా ఇదిగా గడుపుతానండి, అవి అంటే నాకు చాలా ఇష్టం. దాంతో రేడియోవే నా ప్రాణం అండి. రేడియో అంటే అది పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు అండి.
1: రేడియోతోనే మీకు మంచి సమయం.
0: మన టీవీ కేంద్రం రాకమనుపు నుంచి కూడా రేడియో ఉండేది కాబట్టి.
1: మరి రాధిక గారు, మీరు రేడియో
0: వాణి దగ్గర నుంచి,
1: రాధిక గారు
0: సాగర్క ఎఫ్ఎం దగ్గర నుంచి కూడా,
1: రాధిక గారు రేడియో వినడంతో పాటు ఇంకేం చేస్తూ ఉంటారు మీరు?
0: అవునండి, నేను ఎక్కువ రేడియోనే ప్రేమిస్తాను, రేడియోనే నా ప్రాణంగా పూజిస్తానండి.
1: ఓకేనండి, అలాగే మరి ప్రేమిస్తూ పూజిస్తూ ఉండండి. ధన్యవాదాలు రాధిక గారు, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. నమస్తే అండి. మరి మన శ్రోత చెప్పినట్టు ఆవిడ రేడియో వింటూ ఉంటారట. మంచిది, చక్కగా వింటూ చక్క పనులు కూడా చేసుకోవచ్చు కదా. మనకి మన కార్యక్రమాలు వింటూ ఉంటే ఎటువంటి ఆటంకం కూడా ఉండదు, ఉత్సాహంగా చేసుకోగలుగుతాం. మరి మీకోసం కొంత సమయం ఎలా గడుపుతారు అనేది ఈనాటి మన ఫోన్ ఇన్ లైవ్ అంశం. మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో.
2: హలో
1: హలో, నమస్తే అండి.
2: హలో
1: హలో
2: హలో
1: హలో, నమస్తే అండి.
2: నమస్తే అండి.
1: మేడం, వినిపిస్తుందా వాయిస్? అవునా,
2: బాగున్నారా?
1: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
2: నేను బాగున్నాను. ఇందిరా, విశాఖపట్నం.
1: ఇందిర గారు చెప్పండి. మరి విన్నారా? శుభ మధ్యాహ్నం అండి, మీకు కూడా శుభ సోమవారం. మరి చెప్పండి, ఈనాటి అంశం విన్నారా?
2: నాకు టైం ఉంది అన్నప్పుడు, అంటే ఉదయం 7:30 తర్వాత ఉంటుంది అన్నప్పుడు నమ్మకం చమకం చదువుతాను రోజు. హలో,
1: వినిపిస్తుంది ఇందిర గారు చెప్పండి.
2: 10:00 తర్వాత మళ్ళీ డ్రాయింగ్ జరుగుతున్నప్పుడు లక్ష్మీ సహస్రం విష్ణు సహస్రం చదువుతాను. మధ్యాహ్నం సాయంత్రం కూడా రామకోటి సాయికోటి రాస్తాను. ఇంకేం పుస్తకాలు చదవాలని చదువుతుంటారు. సౌందర్య లహరి, శివానంద లహరి పేపరు, ఆదివారం పుస్తకం మొత్తం నింపడం, నా కాలక్షేపానికి అవన్నీ చేస్తుంటాను. దేవుడి పూజ నిత్యం ఉన్నదే చేస్తుంటాను. ఎవరు వచ్చినా అతిథి ఎప్పుడు స్వాగతం.
1: బాగుంది అయితే, చాలా చక్కగా మీ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటున్నారు ఇంద్ర గారు.
2: ఎందుకంటే మనం కొంత వయసు వచ్చింది వచ్చి అది చదువుతున్నాం అనుకోండి, అలవాటు అయితే వదలకపోతున్నాం.
1: నిజమే, వదలలేము.
2: భక్తి కాస్త హిందూ ధర్మాన్ని చూస్తుంటాను. కార్తీక మాసంలో అయితే చక్కగా శివలింగార్చన చేస్తారు, నమ్మకం చెనుకాలు కూడా ఉదయం ఆనందించేస్తుంది.
1: చాలా బాగుంది, మంచి హాబీస్ అన్నమాట. చక్కగా అంటే మీ సమయాన్ని ఇలా సద్వినియోగపరుచుకుంటున్నారు, చాలా బాగుంది ఇంద్ర గారు. ధన్యవాదాలు అండి, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. నమస్తే అండి. మరి మన శ్రోత చెప్పినట్టు చక్కగా ఆవిడ అన్నీ చదువుకుంటూ, ఇలాగే ఈ భగవంతుడికి సంబంధించినవే కాకుండా ఆవిడ చక్కగా పేపర్ కూడా చదువుకుంటారట. అంటే అప్ టు డేట్గా కూడా ఉంటారు, అన్నీ తెలుసుకుంటున్నారు. మరి మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు, ఏమంటున్నారు విందాం. హలో
3: హలో
1: హలో
3: హలో మేడం, నమస్తే. మేడం గారు
1: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అమ్మాజీ గారు, విన్నారా నాటి అంశం? మరి చెప్పండి, మీరేం చేస్తూ ఉంటారు మీకోసం కొంత సమయం?
3: నేను ఫస్ట్ రేడియో పొద్దుటే వేస్తానండి. పనులు చేసుకుంటూ కాఫీ అవన్నీ అవుతాయి. ఆ తర్వాత పాటలు కూడా వింటాను. ఆ పైన టైలరింగ్ కూడా చేస్తుంటాను. ఇంట్లోనే ఎవరు పై వాళ్ళు కాదు, ఏదైనా కుట్టుకోవడం అవి ఉంటే అవి చేసుకుంటాను. తర్వాత పాటలు ఏ సినిమాలో ఎన్ని ఉన్నాయో ఏటో అవి కొద్ది కొద్దిగా రాసుకుంటూ ఉంటాను. జ్ఞాపకానికి నేను లేకపోయినా మా అమ్మ ఇలా రాస్తుంది కదా అని చెప్పుకుంటారని ఒక ఉద్దేశంతో అలా రాస్తాను. తర్వాత ఎవరెవరు రామారావు, నాగేశ్వరరావు గారు వీళ్ళంతా లేరు కదా, వాళ్ళ పేర్లు కూడా లెక్క చూసుకొని రాస్తూ ఉంటాను.
1: అంటే వాళ్ళు ఎన్ని పాటలు ఉన్నాయి
3: అలా. వాళ్ళ పాటలు కూడా నాకు చాలా ఇష్టం, పాత పాటలు అంటే చాలా ఇష్టం. అలా అన్ని అలా రోజంతా గడిచిపోతుంది. రాత్రి వెళ్ళినప్పుడు పడుకునేటప్పుడు పాత పాటలు, దేవుడి పాటలు పాడుకుంటూ పడుకుంటాను.
1: చాలా బాగుందండి మీ షెడ్యూల్ అంతా.

0: పాటలు పాడితేనే నాకు సంతృప్తిగా నిద్ర పడుతుంది
1: నిజమే, మీరు చెప్తుంటే
0: కదా.
1: కూడా ఎంతో హాయిగా ఉంది.
0: అవునండి,
1: ఓకే అమ్మాజీ గారు, ఇలాగే పాడుకుంటూ ఎప్పుడూ సంతోషంగా ఉండండి. మరి ధన్యవాదాలండి, ఇలాగే మహిళవాణికి కాల్
0: ధన్యవాదాలండి.
1: చేస్తూ ఉండండి. నమస్తే. మరి మన శ్రోత చక్కగా పాడుకుంటూ రోజువారి దినచర్యలు అలాగా రేడియో వింటూ ఆవిడ పనులన్నీ చేసుకుంటారని చెప్పారు. మరి నిజమే కదండి, మనకి సమయం అంటూ దొరకడం కష్టమే, దొరికిన సమయాన్ని కూడా మనం చక్కగా సద్వినియోగపరచుకోవాలి కదా. మరి ఈనాటి మన అంశం ఏంటంటే, మీకోసం కొంత సమయం ఎలా గడుపుతారు? ఈ అంశంపై మరి శ్రోతలు ఎవరైనా కాల్ చేసి తమ అభిప్రాయాలు తెలియజేయాలనుకుంటే 2727244 లేదా మరో నంబర్ 2727288 అనే నెంబర్కి డయల్ చేయాల్సి ఉంటుంది. మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు, పలకరించేద్దాం. హలో.
2: హలో
1: హలో, నమస్తే అండి.
2: నమస్తే మేడం.
1: మీ పేరు? హలో
2: హలో,
1: మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: రాజమండ్రి అండి, ఈశ్వరమ్మ అండి.
1: ఈశ్వరమ్మ గారు చెప్పండి, విన్నారా ఈనాటి అంశం?
2: మీతో మాట్లాడినప్పటికీ చాలా సంతోషంగా ఉండండి. చాలా కదా దొరకదండి.
1: మరి దొరికింది కదా, మరి చెప్పండి, దొరికింది కదా కాల్. మరి మీరు కొంత సమయం మీకోసం ఎలా గడుపుతూ ఉంటారు?
2: మరి మేడం, పాత ఐరన్ షాప్ అండి, అది అలాగా కుటి దగ్గర ఉంటాను. ఇదిగోండి రేడియో ఎక్కమో బాగా ఎక్కువ ఆలకెత్తానండి. మా మనవడు ఒకటి రేడియో గొంతిచ్చాడండి, ఈ పాటలు గట్ట ఖాళీ సమయంలో ఈ మాటలు ఎన్నో ఆలకెత్తా ఉంటాను మేడం. చాలా బాగా చెప్తారండి.
1: చాలా బాగుందండి, మంచి హాబీ అనమాట, అలా వింటూ మీ పనులు చేసుకుంటూ ఉంటారు.
2: మీతో మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉందండి.
1: మాకు కూడా చాలా ఆనందండి.
2: అసలు సడన్ ఇలా చేశాను, ఆలకెత్తా ఆలకెత్తా
1: మరి కాల్ కలిసింది కదా, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. మరి మన ఫోన్ ఇల్లే వంశంకి అలాగే పాటలు కూడా ధన్యవాదాలండి. ఓకే నమస్తే అండి. మరి మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు, ఏమంటున్నారో విందాం. హలో
3: హలో, నమస్తే శ్రీదేవి మేడం గారు.
1: నమస్తే అండి, మీ పేరు?
3: కళ్యాణి, వైజాగ్ మురళి నగర్ బాలబాల్ స్కూల్ గారు మాట్లాడుతున్నాను.
1: కళ్యాణి గారు, మరి ఏం చేస్తూ ఉంటారు మీరు?
3: నాకు సమయం దొరికితే బుక్ రీడింగ్ అండి, చాలా ఇష్టం, అలవాటు అనమాట నాకు.
1: చాలా మంచి అలవాటు అండి.
3: అలవాటు మేడం, ఎక్కువ చదువుతాను. ఖాళీ దగ్గర వంట భోజనాలు అవి ఉంటాయి కదండి మేడం గారు, ఆ పనులన్నీ అయిపోయాక మేడం గారు, నేను చిన్నప్పటి నుంచి ఆల్ ఇండియా రేడియో వింటున్నానండి. మా నాన్నగారు నాకు అలవాటు చేశారు. ఆల్ ఇండియా రేడియో నాకు ఎన్ని పాటలు నేర్పించిందో నాకే తెలియదు. గమకాలు నేర్చుకోలేదు కానండి, సింగర్ నండి నేను మేడం గారు.
1: పాటలు
3: పాడతారు గారు, వస్తే అద్భుతమైన పాటలు వేస్తారండి మేడం గారు. ఈ రోజు అయితే అద్భుతమైన పాటలు వేస్తారు.
1: మీరు అలా పాటలు వింటూ
3: వచ్చండి మేడం గారు.
1: మరి మరి చిన్నప్పటి నుంచి వింటున్నారేమో, ఆ బోల్డ్ పాటలు నేర్చుకుని ఉంటారు. మరి
3: 7వ సంవత్సరం కానించండి, ఇప్పుడు నాకు 63 ఏళ్ళండి. ఎన్ని పాటలు విండి, ఎన్ని పాటలు వచ్చో నాకే తెలియదు.
1: పాటల కని అన్నమాట మీరు. మరి మన శ్రోత చెప్పినట్టు ఖాళీ సమయాల్లో పుస్తకాలు కూడా చదువుకుంటూ ఉంటారట, మరి మన కార్యక్రమాలు వింటూ ఉంటారు. మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు, ఏమంటారు విందాం. హలో హలో
4: హలో మేడం గారు, నమస్కారం అండి.
1: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు?
4: లక్ష్మి అండి.
1: లక్ష్మి గారు, విన్నారా ఈనాటి అంశం?
4: విన్నానండి.
1: మరి చెప్పండి.
4: చాలా సంతోషం ఉందండి.
1: అవునా, చెప్పండి, కాల్ కలిసినందుకు సంతోషం?
4: చాలా.
1: మరి చెప్పండి, మరి మీ చాలా సంతోషాన్ని, మీ సమయాన్ని మీరు ఎలా గడుపుతారో కూడా మన శ్రోతలందరితో పంచుకోండి.
4: చెప్తానండి, చిన్నప్పటి నుంచి రేడియో చాలా అలవాటు అండి. తర్వాత ఇప్పుడు పిల్లలకి 7 గంటలకల్లా క్యారేజ్ అయిపోద్ది, అప్పటి నుంచి 10 గంటల వరకు ఇంకా పండ్లే, 9 నుంచి ఆన్ చేస్తానండి అఫమ్, పాటలు వినుకుంటూ కలిపిస్తానండి.
1: పాటలు వినుకుంటూ మీ పనులన్నీ చేసుకుంటారనమాట.
4: చాలా సంతోషం అండి, బాగా ఎంజాయ్ చేస్తానండి పాటలు వింటూ.
1: అవునా, శ్రమ తెలియకుండా పనులన్నీ చేసుకుంటారనమాట.
4: అవునండి, బాబు అఫమ్ ఆన్ చేసి చెప్పాడనమాట, ఎఫ్ఎం అలా ఆన్ చేయాలండి, అది వింటూ ఎంజాయ్ చేస్తానండి.
1: అయితే

0: మీరు రెండు పనులు చేసేసుకుంటుంటారనమాట, ఇటు పాటలు వింటూ అటు మీ పనులు. బాగుంది. మరి ఖాళీ సమయంలో ఏం చేస్తూ ఉంటారు?
1: ఖాళీ టైంలో టైలరింగ్ అండి.
0: అవునా? ఓకే లక్ష్మి గారు.
1: మళ్ళీ సాయంత్రం వాళ్ళు వచ్చినంత వరకు ఇదో పాటలు వింటూ చేస్తాను.
0: చాలా మంచి.
1: మాటలు రావట్లేదండి, చాలా సంతోషం.
0: చాలా సంతోషం లక్ష్మి గారు ఇలాగే కాల్ చేస్తుండండి. నమస్తే అండి. మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు, పలకరించేద్దాం. హలో
2: హలో, నమస్తే అండి. మేడం గారు
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: నా పేరు ప్రభావతి అండి.
0: ప్రభావతి గారు చెప్పండి.
2: రాజమహేంద్రవరం దగ్గర రివర్కాష్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: మరి చెప్పండి ప్రభావతి గారు, ఈ నాటి అంశం విన్నారా?
2: విన్నానండి.
0: మరి మీరు ఏం చేస్తూ ఉంటారు మీ ఖాళీ సమయంలో?
2: నేను ఇంటి పని అయితే నేనే చేసుకుంటానండి, మొత్తం పనులండి. నేను రేడియో పెట్టుకుని మన రేడియో వింటూ అలా కన్సెషన్ చేస్తాను. తర్వాత బుక్స్ అయి చదువుతాను, భజన పాటలు అయి పాడతాను.
0: చాలా బాగుందండి. ప్రతిరోజు మీకంటూ కొంత సమయం మీరు కేటాయించుకుంటారు?
2: అదే, ఈ బుక్స్ చదువుకుంటాను, పారాయణ చేసుకుంటాను.
0: అవునండి.
2: అసలు ఒక్కొక్క పాట పాడుకుంటాను అలా బుక్స్ తీసుకుని. అదే పడుకుని పోయేటప్పుడు విష్ణు ఏదో ఒక మంత్రం చెప్పుకుంటూ, శ్రీవిష్ణు రూపాయణ శివాయ, శ్రీవిష్ణు
0: రూపాయణ. చాలా మంచిదండి. అయితే మీ ఖాళీ సమయాల్లో పుస్తకాలు అవి చదువుతూ ఉంటారు?
2: శ్వాస ధ్యాస కూడా చేస్తుంటాను, 5 నిమిషాలకు తిరిగి దొరికినా.
0: చాలా మంచిదండి. చూసారా, 5 నిమిషాలని కూడా మీరు ఎంత చక్కగా సద్వినియోగపరచుకుంటున్నారు. ఓకే, ధన్యవాదాలు ప్రభావతి గారు. మరి ఇలాగే మన మహిళావాణికి కాల్ చేస్తూ ఉండండి, మీ అభిప్రాయాలు మన శ్రోతలందరితో పంచుకుంటూ ఉండండి. నమస్తే అండి. నమస్తే. మన శ్రోతలందరూ ఎంత ఉత్సాహంగా పాల్గొని వారు తీరిక సమయాల్లో ఏం చేస్తూ ఉంటారో అన్నది మనందరితో పంచుకున్నారు కదా. మరి ఇలాగే మనతో వాళ్ళ అభిప్రాయాన్ని పంచుకున్న శ్రోతలందరికీ, మన కార్యక్రమాలు వింటున్న శ్రోతలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ నుండి సెలవు తీసుకుంటుంది మీ శ్రీదేవి.

అరణ్యకాండ అంశంగ కోలాటం గానం విన్నారు. శ్రీ ఎం శ్రీనివాసరావు బృందం నిర్వహణలో పాల్గొన్నవారు శ్రీతులు వై కృష్ణమ్మ, ఆర్ నాయుడు, ఎస్ పాలినాయుడు, కె ఎర్రినాయుడు, వై అన్యాయన్నాయుడు, కె కృష్ణ, కెపి నాయుడు. ఇప్పుడు రెండవ అంశంగా శ్రీమతి బర్రె ముత్యాలమ్మ బృందం నిర్వహణలో జానపద గీతాలు.

శ్రీమతి బర్రె ముత్యాలమ్మ బృందం నిర్వహణలు. జానపద గీతాలు విన్నారు, జానపద రంజని విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై మీరు ఇంతవరకు మొదటి ప్రసారం విన్నారు. అనంతర ప్రసారం ఇదే అలవరసలపై సాయంత్రం 5 గంటలకు. అంతవరకు ఎఫ్ఎం ప్రసారాలు వింటూనే ఉండండి. నిలయంలో సమయం 3 గంటల 24 సెకండ్లు. శ్రోతలకు నమస్సులతో సెలవు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై ఈనాటి సాయంత్రం ప్రసారాలు ప్రారంభం. సమయం 5:13. శ్రోతలకు నమస్కారాలతో శుభ సాయంత్రం. యువవాణి యువజనుల కార్యక్రమం.

నేటి యువవాణి కార్యక్రమంలో మనం తెలుసుకోబోయే అంశం హాబీని కెరియర్గా మార్చుకోవటం. ప్రతి మనిషికి చదువు ఉద్యోగంతో పాటు మనసుకు ఆనందాన్ని ఇచ్చే ఒక అభిరుచి ఉంటుంది, అదే హాబీ. కొందరికి సంగీతం, కొందరికి చిత్రలేఖనం, మరికొందరికి రచన, ఫోటోగ్రఫీ, వంట, నృత్యం లేదా హస్తకళలు అంటే ఇష్టం. ఒకప్పుడు అభిరుచి అంటే ఖాళీ సమయాన్ని సంతోషంగా గడిపే మార్గంగా భావించేవారు. కానీ నేటి కాలంలో అదే హాబీ ఎంతోమందికి విజయవంతమైన కెరియర్గా మారుతోంది. మనం చేసే పనిని ప్రేమిస్తే ఆ పని జీవితంలో సంతృప్తిని కూడా ఇస్తుంది. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం నుంచి టిప్పు పాడిన పాట వింటారు.

అభిరుచిని కెరియర్గా మార్చుకోవటానికి ప్రతిభ ఒక్కటే సరిపోదు. నిరంతర సాధన, క్రమశిక్షణ, కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి కూడా అవసరం. ఉదాహరణకు, సంగీతం ఇష్టమున్నవారు శాస్త్రీయంగా శిక్షణ తీసుకొని కచేరీలు, బోధన, రికార్డింగ్ వంటి రంగాల్లో అవకాశాలను సృష్టించుకోవచ్చు. అలాగే చిత్రలేఖనం, ఫోటోగ్రఫీ, రచన వంటి అభిరుచులను కూడా నైపుణ్యంగా అభివృద్ధి చేసుకుంటే ఉపాధి అవకాశాలుగా మార్చుకోవచ్చు. ఆట చిత్రం నుంచి శంకర్ మహాదేవన్ పాడిన పాట వింటారు.

డిజిటల్ ప్రపంచం అభిరుచులకు కొత్త దారులు తెరిచింది. యూట్యూబ్, సోషల్ మీడియా, ఆన్లైన్ కోర్సులు, వ్యక్తిగత వెబ్సైట్లు వంటి వేదికల ద్వారా మన ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయవచ్చు. చిన్నగా ప్రారంభించిన ఎంతోమంది నేడు తమ అభిరుచినే ప్రధాన వృత్తిగా మార్చుకుని విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. అయితే ఇతరులను అనుకరించడం కంటే మన ప్రత్యేకతను గుర్తించి దానిని మెరుగుపరుచుకోవటం ఎంతో ముఖ్యం. జల్సా చిత్రం నుంచి దేవిశ్రీ ప్రసాద్ పాడిన పాట విందాం.

అభిరుచిని కెరియర్గా మార్చే ప్రయాణంలో ఓర్పు చాలా అవసరం. ప్రారంభంలో ఆదాయం తక్కువగా ఉండవచ్చు, విమర్శలు సవాళ్లు కూడా ఎదురవుతాయి. కానీ నిరుత్సాహపడకుండా నాణ్యతను పెంచుకుంటూ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటూ

ఉపయోగించుకుంటూ నిరంతరం నేర్చుకుంటూ ఉంటే విజయం తప్పకుండా లభిస్తుంది. హాబీ పట్ల ఉన్న ప్రేమను నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు అర్జున్ చిత్రం నుంచి శంకర్ మహాదేవన్ పాడిన పాట వింటారు.

మనం ఇష్టపడే పనిని మన వృత్తిగా మార్చుకోవడం కంటే గొప్ప అదృష్టం మరొకటి ఉండకపోవచ్చు. అయితే అభిరుచి మాత్రమే కాదు, అంకిత భావం, సాధన, నైపుణ్యం, సహనం కూడా కలిసి వచ్చినప్పుడే అది విజయవంతమైన కెరియర్గా రూపుదిద్దుకుంటుంది. ఎందుకంటే నేటి అభిరుచే రేపటి వృత్తి కావచ్చు. మీకు ఆనందాన్ని ఇచ్చే పని ఇతరులకు విలువను అందించినప్పుడు అది కేవలం అభిరుచిగా మిగలదు, విజయవంతమైన కెరియర్గా మారుతుంది. బాయ్స్ చిత్రం నుంచి లక్కీ అలీ, ప్లాజీ, క్లింటన్, వసుంధరా దాస్ పాడిన పాట వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంధ్యారాగాలు మధురమైన తెలుగు పాటల కార్యక్రమం. ముందుగా తొలి ప్రేమ చిత్రం నుంచి కృష్ణరాజ్ పాడిన పాట వింటారు.

శ్రోతలు, సంధ్యారాగాలు మధురమైన తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. వినబోయే పాట రాజకుమారుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర పాడిన పాట వింటారు.

శ్రోతలు, సంధ్యారాగాలు మధురమైన తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. వినబోయే పాట పెళ్లిపీటలు చిత్రం నుంచి కెఎస్ చిత్ర పాడిన పాట వింటారు.

శ్రోతలు, సంధ్యారాగాలు, మధురమైన తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. వినబోయే పాట ప్రేమలేఖ చిత్రం నుంచి ఆర్ కృష్ణరాజ్, భువనచంద్ర పాడిన పాట వింటారు.

0: మీరింతవరకు సంధ్యారాగాలు మధురమైన తెలుగు సినిమా పాటల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉద్యోగ సమాచారం జి పద్మగారు అందిస్తారు.
1: ఉద్యోగ వార్తలు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని డాక్టర్ ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బాపట్లలో ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ విభాగంలో టీచింగ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు 2026 ఆగస్టు 11 తేదీన నిర్వహించే వాకిన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి. పోస్టుల వివరాలు టీచింగ్ అసోసియేట్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ విభాగంలో ఒక పోస్టు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. అర్హత సంబంధిత విభాగాల్లో డిగ్రీ మరియు పీజీలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇంజనీరింగ్ మరియు ఫుడ్ టెక్నాలజీ మరియు ఫుడ్ సైన్స్ మరియు టెక్నాలజీ ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ హార్వెస్ట్ మరియు పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీలో ఉత్తీర్ణతతో పాటు నెట్ పీహెచ్డీలో అర్హత సాధించిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. వయోపరిమితి 40 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. జీతం నెలకు 37,000 రూపాయలు మరియు హెచ్ఆర్ఏ ఉంటుంది. ఎంపిక ప్రక్రియ వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీ 2026 ఆగస్టు 11 తేదీ. వేదిక డీన్ కార్యాలయం డాక్టర్ ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ టెక్నాలజీ బాపట్ల. మరొక ప్రకటన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ భువనేశ్వర్ తాత్కాలిక ప్రాతిపదికన గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు 12 తేదీన నిర్వహించే వాకిన్ ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. గెస్ట్ ఫ్యాకల్టీ 6 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. విభాగాలు బయోస్టాటిస్టిక్స్, సైకాలజీ, సోఫియాలజీ, ఇంగ్లీష్, కంప్యూటర్, రీజనల్ లాంగ్వేజ్ తదితరాల్లో విభాగాలు ఉన్నాయి. అర్హత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఎస్సీలో నర్సింగ్ మరియు పీజీ పీహెచ్డీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. గరిష్ట వయోపరిమితి చివరి తేదీ నాటికి 40 ఏళ్ల నుంచి 64 ఏళ్ల వరకు ఉండాలి. ఎంపిక ప్రక్రియ వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ nurs@bhuvaneshwar.edu.in. దరఖాస్తు చివరి తేదీ 2026 ఆగస్టు 12 తేదీ. ఉద్యోగ వార్తలు విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ సమాచారం. విశాఖపట్నం వాతావరణ కేంద్రం ఈ పూట అందించిన వాతావరణ వివరాల ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.4 డిగ్రీల సెల్సియస్, తేమ శాతం 89, కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 0.3 మిల్లీమీటర్లు. విశాఖ పౌర విమానయాన కేంద్రం వద్ద నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 36.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.8 డిగ్రీల సెల్సియస్, తేమ శాతం 100, వర్షపాతం 11.4 మిల్లీమీటర్లు. విశాఖపట్నం పరిసర ప్రాంతాల వారికి ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు ఉరుములతో కూడిన వర్షపు జల్లులు పడే సూచన ఉంది. ఆంధ్ర తీర ప్రాంతం మత్స్యకారులకు ఎటువంటి హెచ్చరికలు లేవు. ఆంధ్రేతర తీర ప్రాంతం మత్స్యకారులకు ఈరోజు నుంచి 7వ తేదీ వరకు తీరం నుండి తీరంలోనూ తీరం వెంబడి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీయవచ్చు. ఈ వేగం 65 కిలోమీటర్ల వరకు చేరవచ్చు. కనుక మత్స్యకారులు నిర్ణీత సమయంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరిక. వాతావరణ సమాచారం విన్నారు.

మీరు విన్న పాట ప్రేమ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు.

0: इससे बेहतर कुछ नहीं।
1: अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस RPLI की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ। अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें।
2: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
3: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
2: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
4: అక్క చూడు,
5: హ్యాపీ బర్త్డే రా,
4: చూపించు. నా ఫేవరెట్ కలర్.
5: ఎప్పుడు షాపింగే.
4: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
6: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
7: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
4: నాకు తెలుసు కదా,
7: ఆర్బీఐ అంటుంది
5: చేయండి, సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరలకు అందుబాటులో ఉంచేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. నేతన్న సేవలో పథకం కింద చేనేత కారులకు ఏటా 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందుతుందని మంత్రి ఎస్ సవిత తెలిపారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి విమానాశ్రయ నిబంధనల మేరకే వైజాగ్ పేరు పేర్కొన్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యతనిస్తోందని మంత్రి కె అచ్చెన్నాయుడు వెల్లడించారు. వార్తల వివరాలు. ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరలకు అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ కార్యక్రమం ద్వారా తక్కువ ధరకు వీటిని అందించేలా రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లు, గుర్తించిన రైస్ మిల్లుల ద్వారా ప్రత్యేకంగా విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. ప్రకాశం జిల్లా కొండపిలోని సచివాలయ ప్రాంగణంలో ఈ విధంగా ఏర్పాటు చేసిన మినీ మార్ట్ను సంయుక్త కలెక్టర్ కల్పనాకుమారితో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బహిరంగ మార్కెట్లో బీపీటీ స్టీమ్ బియ్యం కిలో 62 రూపాయలకు పైగా ఉందని, ప్రత్యేకంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ విక్రయ కేంద్రాలలో కిలో 52 రూపాయలకే లభ్యమవుతోందన్నారు. అదేవిధంగా బీపీటీ రా రైస్ కిలో 58 రూపాయల వరకు ధర ఉందని, వీటిని ఈ ప్రత్యేక కేంద్రాల్లో 50 రూపాయలకే అందిస్తున్నామని మంత్రి వివరిస్తూ,
1: ఈరోజు బీపీటీ డైరెక్ట్గా మిల్ చేసిన రైస్ ని 50 రూపాయలకి ఇస్తున్నాం. అది బయట మార్కెట్లో 62 రూపాయలు. అదేవిధంగా బీపీటీ టీమ్ ద్వారా చేసినటువంటి రైస్ ని 52 రూపాయలకి ఇస్తున్నాం. ఈరోజు రేషన్ కార్డుకి 10 కేజీలు ఇస్తున్నాం. రైతు బజార్లు, అదేవిధంగా సొసైటీస్, ఎన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటివరకు 14 లక్షల మందికి 120 కోట్ల పైన మనం సబ్సిడీ ఇవ్వడం జరిగింది.
0: నేతన్న సేవలో పథకం కింద చేనేత కారులకు ఏటా 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందుతుందని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. అమరావతిలోని

0: రాష్ట్ర సచివాలయంలో నేతన్న సేవలో పథకంపై మంత్రి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హులైన నేతన్నలందరికీ ఈ పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్న సేవలో పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఈ నెల 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులకు గడువు ఉందని పేర్కొన్నారు. గడువులోగా అర్హులైన నేతన్నలు దరఖాస్తులు చేసుకోవాలని మంత్రి సూచించారు. విజయనగరం జిల్లాలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి విమానాశ్రయ నిబంధనల మేరకే వైజాగ్ పేరు పేర్కొన్నట్లు రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి పలు విషయాలను ఈరోజు వెల్లడించారు. సివిల్ ఏవియేషన్ అథారిటీ సూచనల మేరకు భోగాపురం అని కాకుండా వైజాగ్ పేరు పలకటం జరుగుతుందని, పేరుపై అపోహలను తొలగించాలని సూచించారు. రెవెన్యూ పరంగా విజయనగరం జిల్లాలో విమానాశ్రయం ఉన్నప్పటికీ వైజాగ్ అని పిలవడంలో తప్పులేదని, నిబంధనల మేరకే వైజాగ్ పేరు ప్రస్తావించడం జరుగుతుందన్న విషయం గమనించాలన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో ఆయన ఈరోజు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. రహదారులు, తాగునీరు, గృహాలు, సంక్షేమ పథకాలు, రెవెన్యూ, విద్యుత్, పింఛన్లు తదితర అంశాలపై సంబంధిత శాఖాధికారులతో సమీక్షించి త్వరితగతిన పరిష్కారం చూపాలని మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి అవసరమైన అభివృద్ధి పనులను దశల వారీగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. గ్రామీణ రహదారుల అభివృద్ధి, తాగునీటి సౌకర్యాలు, ఇతర మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులను నిర్దేశిత లక్ష్యాల మేరకు పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులు, గుత్తేదారులపై ఉందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ అన్నారు. అమరావతిలో సిఆర్డీఏ ఇంజనీర్లు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఐకానిక్ భవనాల పనుల పురోగతిపై ఆయన చర్చించారు. అసెంబ్లీ హైకోర్టుతో పాటు జీఏడీ టవర్, 4 HOD టవర్లను ఐకానిక్ భవనాలుగా ప్రభుత్వం నిర్మిస్తోందని చెప్పారు. ఇప్పటికే ఆయా భవనాల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. 2028 ఆగస్టు నాటికి మొదటి విడత అమరావతి నిర్మాణ పనులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించడంతో దానికి తగ్గట్టుగా ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేసేలా అధికారులు ముందుకు వెళ్లాలని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ఈ నెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు నిర్వహిస్తున్న సందర్భంగా ఈరోజు అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ విజయకృష్ణన్ సంబంధిత గోడపత్రికను ఆవిష్కరించారు. జిల్లాలోని ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు తల్లిపాల ప్రాముఖ్యతను ప్రతి తల్లికి, కుటుంబానికి చేరవేసి ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పుట్టిన వెంటనే తల్లిపాలను ప్రారంభించడం, తొలి 6 నెలల పాటు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వడం, అనంతరం తగిన పోషకాహారంతో పాటు తల్లిపాలను కొనసాగించడం వల్ల శిశువుల ఆరోగ్యకరమైన ఎదుగుదల, అభివృద్ధికి కలిగే ప్రయోజనాలపై పలువురు ఆరోగ్య సిబ్బంది అవగాహన కల్పించారు. విశాఖపట్నం నగరాన్ని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దే దిశగా మహావిశాఖ నగరపాలక సంస్థ జీవీఎంసీ, మాస్కో ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని స్థానిక పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ తెలిపారు. రష్యా రాజధాని మాస్కోలో నిర్వహించిన 5వ అంతర్జాతీయ రవాణా సదస్సు సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, మాస్కో డిప్యూటీ మేయర్ రవాణా, రహదారి, మౌలిక సదుపాయాల అభివృద్ధి విభాగం అధిపతి మ్యాక్సిమ్ లిక్స్టో మధ్య ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరలకు అందుబాటులో ఉంచేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేస్వామి అన్నారు. నేతన్న సేవలో పథకం కింద చేనేతకారులకు ఏటా 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందుతుందని మంత్రి ఎస్ సవిత తెలిపారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి విమానాశ్రయ నిబంధనల మేరకే వైజాగ్ పేరు పేర్కొన్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: తాతయ్య, ఇది ఏం మొక్క?
2: టాంజరీన్. చాలా తీగా ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
1: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
2: ఎందుకు?
1: ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
2: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
1: RBI అంటుంది స్మార్ట్ అవ్వండి.

0: त्रिषु वर्षेषु पञ्चलक्षाधिकाः आधारसत्यापिताः अङ्गदानसङ्कल्पाः स्वायत्तीकृताः। नवदिल्ल्यां षोडश भारतीय अङ्गदान दिवसावसरे भाषमाणा केन्द्रीय स्वास्थ्य परिवार कल्याण राज्य मंत्री अनुप्रिया पटेलः अद्य प्रावोचत् यत् गतेषु द्वादश वर्षेषु भारते अंग प्रत्यारोपाणां संख्या वर्धयित्वा 20,000+ संवृत्ता। तेलंगानायाः हैदराबाद स्थले श्वः ब्रिक्स भ्रष्टाचार विरोधी कार्यदलस्य सहैव सम्पत्ति पुनर्प्राप्तेः ब्रिक्स एक्सपोर्ट नेटवर्क इत्यस्य द्वितीयं उपवेशनं प्रारप्स्यते। इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మరికొద్ది క్షణాల్లో సాయం సమీరం
2: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
1: సాయం సమీరం. ఈనాటి సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం, ప్రేరణ, వ్యక్తిత్వం గురించి తెలుసుకుంటారు. ముందుగా ఫిట్నెస్ మంత్రాలో మనం తెలుసుకోబోయే అంశం ఆరోగ్యకరమైన అల్పాహారం. ఉదయం తీసుకునే అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన భోజనంగా భావిస్తారు. రాత్రంతా ఆహారం తీసుకోకుండా ఉన్న తర్వాత శరీరానికి అవసరమైన శక్తిని అందించేది అల్పాహారమే. మంచి అల్పాహారం తీసుకోవటం వలన రోజంతా ఉత్సాహంగా ఉండడంతో పాటు పనులపై ఏకాగ్రత కూడా పెరుగుతుంది. ఉదయం అల్పాహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు సమతుల్యంగా ఉండాలి. ఇడ్లీ, పెసరట్టు, ఉప్మా, అటుకులు, మొలకెత్తిన గింజలు, పాలు, పండ్లు వంటి ఆహార పదార్థాలు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. ముఖ్యంగా ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తుంది. చాలామంది సమయం లేదనే కారణంతో అల్పాహారాన్ని దాటవేస్తుంటారు. అయితే ఈ అలవాటు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. అల్పాహారం తీసుకోకపోవడం వలన అలసట, నీరసం, పనితీరు తగ్గటం వంటి సమస్యలు తలెత్తవచ్చు. అలాగే తరువాతి భోజనాల్లో అవసరానికి మించి ఆహారం తీసుకునే అవకాశం కూడా పెరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు ఆరోగ్యకరమైన అల్పాహారాన్ని ఉదయం తీసుకోవటం అనేది ఒక మంచి అలవాటుగా మార్చుకోవాలి. ఇంట్లో తయారు చేసిన తాజా ఆహారానికి ప్రాధాన్యం ఇస్తూ అధిక నూనె, చక్కెర కలిగిన పదార్థాలు తగ్గించడం మంచిది. సరైన అల్పాహారం ఆరోగ్యవంతమైన జీవితానికి బలమైన పునాదిగా నిలుస్తుంది. ఇప్పుడు పరుగు చిత్రం నుంచి రంజిత్ పాడిన పాట వింటారు.

0: శ్రోతలు సాయం సమీరం కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు వికాసంలో ఆయుష్మాన్ భారత్ గురించి జీ నందిని గారి మాటల్లో తెలియజేస్తారు.
1: అందరికీ నమస్కారం. ఈరోజు మనం దేశంలోని ప్రజలకు ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమైన పథకం ఆయుష్మాన్ భారత్ గురించి తెలుసుకుందాం. ప్రజలు వైద్య సహాయం పొందేందుకు ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ యోజన పథకాన్ని 2018లో ప్రారంభించింది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఆర్థికంగా బలహీన వర్గాలకు మెరుగైన వైద్య సేవలు అందించడం, అలాగే అనారోగ్య కారణంగా కుటుంబాలపై పడే భారాన్ని తగ్గించడం కూడా ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. కేంద్ర ప్రభుత్వం అందించే ఉచిత వైద్య బీమా ఆయుష్మాన్ హెల్త్ కార్డ్ అనేది ప్రజలకు వైద్య సంరక్షణ పొందడానికి సహాయపడే ప్రత్యేక కార్డ్. ఈ కార్డ్ కొంతవరకు వైద్య ఖర్చులను ఆదా చేస్తుంది. ఈ కార్డ్ ఆధార్ తరహాలోనే రోగి పూర్తి ఆరోగ్య సమస్యలను ఇందులో పొందుపరుస్తారు. దీనివలన ఏ హాస్పిటల్కి వెళ్ళినా పాత రికార్డులతో అవసరం లేకుండా తక్షణమే చికిత్స అందిస్తారు.

0: ఈ పథకానికి అవసరమైన పత్రాలు ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, పాన్ కార్డ్, అలాగే చిరునామా సర్టిఫికేట్. ఈ పథకం అర్హులైన కుటుంబాలు మాత్రమే వినియోగించుకోవాల్సి ఉంటుంది. అయితే దేశంలోని ఎంపిక చేసిన ప్రభుత్వ ఆసుపత్రులు, అలాగే గుర్తింపు పొందిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాత్రమే ఈ వైద్య సేవలు పొందే అవకాశం ఉంది. అర్హులైన కుటుంబాలకు చికిత్సకు అవసరమైన ఆర్థిక భరోసా లభిస్తుంది. ఆయుష్మాన్ భారత్ పథకానికి అర్హులా కాదా అని తెలుసుకొని దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు మీ సమీప ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రి సంబంధిత అధికారుల ద్వారా తెలుసుకొని అర్హత ఉంటే ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉంటేనే సమాజం, దేశం అభివృద్ధి చెందుతుంది. అందుకే ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య పథకాల గురించి తెలుసుకొని అవసరమైనప్పుడు వినియోగించుకోవడం ఎంతో మేలు.
1: శ్రోతలు సాయం సమీరం కార్యక్రమం వింటున్నారు. సాయం సమీరం కార్యక్రమంలో తరువాతి అంశం ప్రేరణ. సాధారణంగా ఒక అమ్మకు ఎంతమంది పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది? 5గా, 10 మందా? కానీ ఒక అమ్మకు 1500 మంది పిల్లలు ఉన్నారంటే మీరు నమ్ముతారా? అవును, ఇది నిజంగా జరిగిన విషయమే. మహారాష్ట్రకు చెందిన సింధు మాయిగా ప్రసిద్ధి చెందిన సింధు తాయి సబ్కాల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక సాధారణ మహిళగా ప్రారంభమైన ఆమె జీవితం వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన స్ఫూర్తిదాయక గాథగా మారింది. 1948లో మహారాష్ట్రలో జన్మించిన సింధు తాయి చిన్నప్పటి నుంచే పేదరికాన్ని ఎదుర్కొన్నారు. కేవలం 11 ఏళ్ల వయసులోనే తనకంటే చాలా పెద్దవాడైన వ్యక్తితో ఆమెకు వివాహం జరిగింది. కొంతకాలం తర్వాత ఆమె గర్భవతిగా ఉన్న సమయంలో గ్రామంలో ఒక దుష్ప్రచారం మొదలైంది. గర్భంలో ఉన్న శిశువు తన భర్తకు సంబంధించింది కాదని కొందరు ప్రచారం చేశారు. ఆ మాటలు నమ్మిన భర్త ఆమెను తీవ్రంగా హింసించాడు. ఆ దెబ్బలను తట్టుకోలేక ఆమె స్పృహ తప్పిపోయింది. అనంతరం గ్రామానికి దూరంగా ఉన్న ఒక గోశాలలో ఆమెను వదిలేశారు. తీవ్ర వేదన మధ్య ఆమె గోశాలలో ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చారు. జీవనం కోసం ఆమె పగలంతా భిక్షాటన చేసేవారు. రాత్రివేళల్లో మాత్రం శ్మశాన వాటికల్లో గడిపేవారు. ఎందుకంటే అక్కడికి ఎవరూ రారని ఆమె భావించేవారు. ఒకరోజు దారిలో ఒక చిన్న అందబాలను చూసిన సింధు తాయి మనసు చలించింది. అతడిని తన దగ్గరకు తీసుకొని పెంచడం ప్రారంభించారు. అదే సమయంలో ఒక మలుపుగా ఆమె జీవితం మారడం జరిగింది. ఆ తరువాత తల్లిదండ్రులు లేని పిల్లలను ఆదుకోవటం ఆమె జీవిత ధ్యేయంగా మారింది. తాను సంపాదించిన ప్రతి రూపాయిలో కొంత భాగాన్ని పిల్లల సంరక్షణ కోసం ఖర్చు చేసేవారు. ఎన్నో కష్టాలు పడుతూ కొద్ది కొద్దిగా డబ్బులు కూడబెట్టి అనాథ శరణాలయాలను స్థాపించారు. ఇతర చోట్ల పిల్లల బాధ్యత సాధారణంగా 18 ఏళ్ల వరకు మాత్రమే ఉంటే, సింధు తాయి సంస్థల్లో మాత్రం వారికి ఉపాధి దొరికే వరకు కూడా అండగా నిలిచేవారు. ఒక చిన్న బాలికగా మొదలైన ఆమె జీవన ప్రయాణం వేలాది మంది పిల్లలకు ఆశ్రయం ఇచ్చే తల్లిగా ఎదిగింది. ఆమె దగ్గర పెరిగిన అనేక మంది నేడు డాక్టర్లు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, వివిధ రంగాల్లో విజయవంతమైన వ్యక్తులుగా స్థిరపడ్డారు. కాలక్రమేణా సింధు తాయి పేరు దేశమంతటా మారుమ్రోగింది. ఒకప్పుడు ఆమెను విడిచిపెట్టిన భర్త తిరిగి వచ్చి ఆశ్రయం కోరినప్పుడు కూడా ఆమె కోపం చూపలేదు. నా జీవితంలో తిరిగి భర్తగా కాదు, ఒక బిడ్డలారా అని చెప్పి అతడిని క్షమించింది. అదే ఆమె హృదయ విశాలత. ఒకప్పుడు తన గురించి ఎవరికీ తెలియని సింధు తాయి తన సేవా కార్యక్రమాల ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. 2013లో ఐకానిక్ మదర్ జాతీయ పురస్కారం అందుకున్న తొలి మహిళగా సింధు తాయి సబ్కాల్ నిలిచారు. 2021లో సామాజిక సేవా విభాగంలో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. ఇలా దాదాపు 700కు పైగా పురస్కారాలు లభించాయి. వేలాది మంది అనాథ పిల్లలకు తల్లిగా మారిన సింధు తాయి సబ్కాల్ జీవితం నిజంగా మనందరికీ ఒక గొప్ప ప్రేరణ. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. నాని చిత్రం నుంచి ఉన్నికృష్ణన్ సాధన సరిగం పాడిన పాట.

శ్రోతలు సాయం సమీరం కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వ్యక్తిత్వంలో మనం తెలుసుకోబోయే అంశం నిజాయితీ, ఉత్తమ విధానం. మనిషి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడానికి అనేక ప్రమాణాలు ఉన్నప్పటికీ వాటిలో అత్యంత ముఖ్యమైనది నిజాయితీ. విద్య, ప్రతిభ, సంపద వంటి లక్షణాలు ఎంత ఉన్నా నిజాయితీ లేకపోతే వాటి విలువ తగ్గిపోతుంది. అందుకే నిజాయితీయే ఉత్తమ విధానం అని పెద్దలు చెబుతుంటారు. నిజాయితీ అనేది కేవలం అబద్ధం చెప్పకపోవడం మాత్రమే కాదు, మన ఆలోచనల్లో, మాటల్లో, చేతల్లో పారదర్శకత ఉండటం కూడా నిజాయితీలో భాగమే. తప్పు జరిగితే దాన్ని అంగీకరించటం, బాధ్యతను స్వీకరించటం, ఎవరికీ అన్యాయం చేయకుండా ఉండటం నిజాయితీ గల వ్యక్తి లక్షణాలు. కొన్నిసార్లు నిజాయితీగా ఉండటం వలన తాత్కాలికంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది, కానీ దీర్ఘకాలంలో అదే మనకు గౌరవాన్ని, విశ్వాసాన్ని సంపాదించి పెడుతుంది. ఒకసారి కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి పొందటం చాలా కష్టం. అయితే నిజాయితీతో జీవించే వ్యక్తి ఎక్కడ ఉన్నా అందరి విశ్వాసాన్ని పొందగలుగుతాడు. కుటుంబంలోనూ, ఉద్యోగంలోనూ, సమాజంలోనూ మంచి సంబంధాలను నిర్మించడంలో నిజాయితీ కీలక పాత్ర పోషిస్తుంది. నిజాయితీ ఉన్న వ్యక్తి మనశ్శాంతితో జీవించగలుగుతాడు, ఎందుకంటే

అతనికి దాచిపెట్టవలసిన అవసరం ఉండదు. సత్యం పట్ల నిబద్ధత, ధర్మం పట్ల గౌరవం వ్యక్తిత్వాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళతాయి. అందువలన మన జీవితంలో నిజాయితీని ఒక విలువగా కాకుండా ఒక జీవన విధానంగా మార్చుకోవాలి. మన మాటల్లో, పనుల్లో, నిర్ణయాల్లో నిజాయితీకి స్థానం కల్పిస్తే విజయం మాత్రమే కాదు, గౌరవం కూడా మన వెంట నడుస్తుంది. కాదంటారా? ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. నిజం చిత్రం నుంచి ఆర్పి పట్నాయక్, ఉషా పాడిన పాట వింటారు.

0: మీరు ఇంతవరకు సాయం సమీరం కార్యక్రమం విన్నారు.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
1: ఎల్ఐసి
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు సాయంత్రం 7:05 తెలుగులో జాతీయ వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే 7:15 వ్యవసాయ పాఠశాల. విజయవాడ కేంద్రం నుంచి లామ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి శైలజ గారు బయోచార్ తయారీ విధానం మరియు వివిధ పంటలలో వినియోగం అనే అంశంపై ప్రసంగిస్తారు. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:00 స్వరమాలిక. 8:15 టుడే ఇన్ పార్లమెంట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 8:40 చిత్రగీతం. 8:45 హిందీలో వార్తలు సమాచార సంధ్య ఢిల్లీ కేంద్రం నుంచి. 9:00 ఆంగ్లంలో వార్తలు న్యూస్ అట్ 9 ఢిల్లీ కేంద్రం నుంచి. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి. 9:30 టాక్ ఇన్ ఇంగ్లీష్ కార్యక్రమంలో బియాండ్ ది మ్యాప్ డిస్కవరింగ్ ద ప్లెజర్ ఆఫ్ కాన్షియస్ ట్రావెల్ అనే అంశంపై శ్రీమతి చావల్లి నాగలక్ష్మి గారు ప్రసంగిస్తారు. రాత్రి 10:00 అనుసంధాన కర్ణాటక సంగీత సభ కార్యక్రమం. 11:00 హిందీలో వార్తలు. అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈనాటి ప్రసార విశేషాలు. ఇక రేపటి ప్రసార విశేషాల్లో ఉదయం 6:00 దేశభక్తి గీతం శీర్షికన జయము జయము బృందగానం వింటారు. రచన శ్రీ పేరాల భరత శర్మ, సంగీతం శ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో భద్రాచల రామదాస్ కీర్తనలు వింటారు. 6:30 చింతన కార్యక్రమంలో శ్రీ పెదిరెడ్ల కృష్ణమూర్తి గారి వ్యాఖ్యానం వింటారు. 6:35 పొలం పనులు కార్యక్రమంలో పురుగు మందుల పిచికారీ జాగ్రత్తలు అంశంపై డాక్టర్ ఎన్ సుధాకర్ రెడ్డి గారు ప్రసంగిస్తారు. అనంతరం వాతావరణ సమాచారం. 6:45 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 7:00 ప్రసార విశేషాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు తెలుసుకుంటారు. అలాగే గాంధేయవాది మండలి వెంకటకృష్ణారావు గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు తెలుసుకుంటారు. ఉదయ సమీరాల్లో 2వ అంశంగా ఆచార్య తంగిరాల దర్శించిన తిలక్ అంశంపై శ్రీ ఎస్ఆర్ పృథ్వీ గారి ప్రసంగం వింటారు. అనంతరం శ్రీమతి కె నిఖితా శ్రీవల్లి ఆలపించిన భక్తి గీతాలు వింటారు. అనంతరం పుష్పాంజలి, సమాచారవాణి తదితర అంశాలు వింటారు. 8:00 హిందీలో వార్తలు, సమాచార ప్రభాత్. 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు. 8:30 పి సూర్యారావు గారి చే అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ వాసా కృష్ణమూర్తి గారి వీణావాదన వింటారు. మృదంగం శ్రీ కోలంక వెంకటరాజు. 8:59 పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. 10:00 అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం. అనంతరం పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం కొనసాగుతుంది. 11:00 మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం. 12:00 హిందీలో వార్తలు. అనంతరం

0: 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 12:10 మధు మంజరి. 12:30 తెలుగులో జాతి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 12:40 సంధ్యారాగం కార్యక్రమంలో తెలుగు సినిమా పాటల పరిశోధకులు, రచయిత, విమర్శకులు డాక్టర్ పైడిపాల్ గారితో పరిచయం. మొదటి భాగం వింటారు పరిచయకర్త శ్రీ తేతల దిలీప్ కుమార్ రెడ్డి. రేపటి ప్రసారాల్లో కొన్ని ముఖ్యాంశాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే బిల్లు వల్ల న్యాయ వ్యవస్థ సామర్థ్యం పెరిగి కేసుల పరిష్కారం వేగవంతమవుతుందని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ చెప్పారు. నీట్ మొదలైన అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి. మన దేశ రక్షణ వ్యవస్థ సజావుగా పనిచేసేందుకు సైనిక, పౌర విభాగాలు రెండో సమన్వయంతో పనిచేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పాకిస్తాన్ సైనిక బలగాలకు వ్యతిరేకంగా పౌర నిరసనలు పెరగడంతో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో శాంతి భద్రతల పరిస్థితి మరింతగా దిగజారింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026ను లోక్సభ ఆమోదించింది. భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 33 నుంచి 37 పెంచేందుకు 1956 నాటి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య చట్టాన్ని మరింతగా సవరించాలని ఈ బిల్లు నిర్దేశించింది. ఈ ఏడాది మేలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37 పెంచేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక ఆర్డినెన్స్ జారీ చేశారు. ఈరోజు లోక్సభ మధ్యాహ్నం 2 గంటలకు రెండోసారి వాయిదా పడ్డ తర్వాత సమావేశమైనప్పుడు కేంద్రం తరఫున న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ప్రధానమంత్రి దూరదృష్టితో కూడిన నాయకత్వంలో సంస్కరణ, పనితీరు, పరివర్తన అనే మంత్రం సమర్థవంతంగా అమలవుతోందని అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ సందర్భంగా అన్నారు. న్యాయ వ్యవస్థలో జరుగుతున్న సంస్కరణల ప్రక్రియలో ఈ బిల్లు ముఖ్యమైన ముందడుగని మంత్రి పేర్కొన్నారు.
2: आज प्रस्तुत ये विधेयक भी न्याय क्षेत्र में उसी सुधार श्रृंखला की एक महत्वपूर्ण कड़ी है. वर्तमान परिप्रेक्ष्य में माननीय सर्वोच्च न्यायालय में लंबित मामलों की बढ़ती संख्या तथा न्याय कार्य प्रणाली को अधिक एफिशिएंट एवं इफेक्टिव बनाने के उद्देश्य से इस अमेंडमेंट बिल में चीफ जस्टिस ऑफ इंडिया सहित अन्य न्यायाधीशों की संख्या 34 से बढ़ाकर 38 किए जाने का प्रावधान किया गया है.
1: సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా న్యాయ వ్యవస్థను మరింత సమర్థవంతంగా, ప్రభావవంతంగా తీర్చిదిద్దేందుకు బిల్లు తీసుకొచ్చినట్లు మేఘ్వాల్ చెప్పారు. ఈ చర్య న్యాయపరమైన సామర్థ్యాన్ని మరింతగా బలోపేతం చేస్తుందని, కేసుల సత్వర పరిష్కారానికి ఉతమిస్తుందని, పౌరులకు సకాలంలో న్యాయం అందించడంలో మైలురాయిగా నిలుస్తుందని అర్జున్ రామ్ మేఘ్వాల్ చెప్పారు. ఈ ఏడాది జనవరి 1 నాటికి సుప్రీంకోర్టులో 92,000 పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి. 2019 నుంచి దాదాపుగా మంజూరైన పూర్తి సామర్థ్యంతో 34 మంది న్యాయమూర్తులు పనిచేస్తున్నప్పటికీ గత ఏడాది 65,000 పైగా కేసుల పరిష్కారానికి గాను సుప్రీంకోర్టులో 75,410 కొత్త కేసులు దాఖలయ్యాయి. కేసులు దాఖలు కావడానికి వాటి తుది పరిష్కారానికి మధ్య నిరంతరం అంతరం ఉండే అనేది డాకెట్ నిర్వహణలో ముఖ్యంగా పాత పెండింగ్ విషయాలు పెద్ద ధర్మాసనాల ద్వారా విచారణ జరగాల్సిన కేసుల విషయంలో కొనసాగుతున్న సవాల్ను స్పష్టం చేస్తోందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల బ్యాక్లాగ్ పరిష్కరించడానికి కోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచడం అత్యవసరమైన సాధ్యమైన పరిష్కారాల్లో ఒకటి. అంతకుముందు మొదటి వాయిదా తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు సభాధ్యక్షుడి స్థానంలో ఉన్న కృష్ణప్రసాద్ తెనేటి ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లెజిస్లేటివ్ వ్యవహారాలు చేపట్టేందుకు ప్రయత్నించారు. గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రి రావేంద్రజీత్ సింగ్ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ బిల్ 2026ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్కు సమగ్ర చట్టపరమైన రూపాన్ని ఇచ్చేందుకు, స్టాటిస్టికల్ సైన్సెస్ అనుబంధ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కేంద్రంగా రాణించేలా చేయాలని ప్రతిపాదించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్ 2026ను ప్రవేశపెట్టారు. ఇదిలా ఉండగా నీట్ సమస్యపైన విద్యార్థుల నిరసన సమయంలో జరిగినట్లు ఆరోపించిన పోలీస్ చర్యపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు ముందు భాగంలోకి దూసుకొచ్చారు. తమ సీట్లకు వెళ్లవలసిందిగా సభాధ్యక్షుడు సభ్యులను కోరారు. సభలోకి ప్లాకార్డులు, బ్యానర్లు తీసుకురావడం తగదని, సభ్యులు పార్లమెంటరీ మర్యాదలు పాటించాలని ఆయన అన్నారు. గందరగోళం కొనసాగడం

0: సహకారంతో లోక్సభ ముందు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది.
1: विपक्ष से कई सदस्यों ने अपोज करने का नोटिस दिया है. अभी मैं उनके नाम भी पढ़ा हूँ. आप उनको मौका देंगे नहीं देंगे, आप सोचिएगा. इस तरह ये प्लेकार्ड लेके आना, पहली बार कई बार बोल चुके हैं, इट इज अगेंस्ट द नॉर्म्स ऑफ द पार्लियामेंट, यू कैन नॉट डू दिस. अगर आप इसी तरह चलते हैं तो कैसे आगे चलेगा.
0: అయితే సభలో గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఆమోదించింది. 2006 నాటి సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి చట్టాన్ని సవరించేందుకు ఈ బిల్లును రూపొందించారు. చెల్లింపుల్లో జాప్యాన్ని పరిష్కరించేందుకు, వివాద పరిష్కారాన్ని సులభతరం చేయడానికి ఈ బిల్లును రూపొందించారు. సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల నుంచి వస్తువులు లేదా సేవల కొనుగోలుకు సంబంధించి ప్రతి ప్రభుత్వ రంగ సంస్థ ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టంలో అన్ని ఇన్వాయిస్లను పరిష్కరించాలని బిల్లులో నిర్దేశించారు. ఈ బిల్లు ప్రకారం వివాదం విషయంలో మధ్యవర్తిత్వం విఫలమైతే మధ్యవర్తిత్వం ముగిసిన తేదీ నుండి 30 రోజుల్లోపు రెఫరెన్స్ చేయాలి. అలాగే విచారణ పూర్తయిన తేదీ నుంచి 90 రోజుల్లోపు తీర్పు ఇవ్వాలని కూడా బిల్లులో నిర్దేశించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖలోని సైనిక పౌర విభాగాల మధ్య మరింత సమన్వయం అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో ఈరోజు 85వ ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్ సివిలియన్ సర్వీసెస్ డే వేడుకలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఇది మారుతున్న భద్రతా సాంకేతిక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటుందన్నారు. యూనిఫామ్ ధరించిన వారు, సివిల్ సర్వీసులు రెండూ దేశమే ప్రథమం అనే ఒకే నిబద్ధతను పంచుకుంటాయని, లక్ష్యం ఒకటే అయినప్పుడు వ్యవస్థలోని ప్రతి అంశం జాతీయ శక్తిగా మారుతుందని రక్షణ మంత్రి అన్నారు.
2: आज भारत में यूनिफॉर्म और सिविल सर्विस दोनों का एक ही कमिटमेंट है, राष्ट्र प्रथम, नेशन फर्स्ट. जब उद्देश्य एक हो तो व्यवस्था की हर शक्ति राष्ट्रीय सामर्थ्य में बदल जाती है. सिविलियन और मिलिट्री ऑफिसर्स के बीच स्ट्रक्चर्ड क्रॉस एक्सपोजर को और अधिक बढ़ाने की आवश्यकता है.
0: కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు న్యూఢిల్లీలో ఉజ్బెకిస్తాన్ పెట్టుబడులు పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి లజీజ్ కుద్రాదౌఫ్తో సమావేశమయ్యారు. తమ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, ఫార్మాసిటికల్స్, కనెక్టివిటీ, డిజిటల్ టెక్నాలజీ, తయారీ రంగాల్లో సహకారాన్ని పెంపొందించడం ద్వారా భారత్ ఉజ్బెకిస్తాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై తాము చర్చలు జరిపినట్లు పీయూష్ గోయల్ సోషల్ మీడియాలో తెలియజేశారు. నిరంతరంగా సంస్థాగత సంస్కరణలు, సాంకేతికత ఆధారిత పాలన, నిరంతర పర్యవేక్షణ దేశంలో విజిలెన్స్ ఫ్రేమ్వర్క్ను గణనీయంగా బలపరిచాయని సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. పదవీ విరమణ చేస్తున్న కేంద్ర విజిలెన్స్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ్తో సమావేశం సందర్భంగా మంత్రి మాట్లాడారు. సుమారు 3 నుంచి 4 ఏళ్లలో క్రమశిక్షణ కేసుల పెండింగ్ సంఖ్య 4,000 నుండి దాదాపు 700కు గణనీయంగా తగ్గడానికి ఈ సంస్కరణలు కారణమని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో నిరసనకారులు తమ ప్రదర్శనను కొనసాగించడంతో భద్రతా బలగాలు ఆందోళనకారులపై కాల్పులు జరిపారన్న ఆరోపణలతో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో భద్రతా పరిస్థితి రాత్రికి రాత్రి మరింతగా దిగజారింది. ముజఫరాబాద్, రావల్కోట్ ప్రాంతాల్లో భద్రతా బలగాలు అర్ధరాత్రి ఆందోళనకారులపై ఉక్కుపాదం మోపాయని, కాల్పులు జరిగాయని అక్కడి నుంచి మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ నిరసనల్లో పెద్ద సంఖ్యలో మహిళలు, పిల్లలు చేరుకోవడంతో ఈ కాల్పులు జరిగాయని ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి ఒకరు తెలియజేశారు. గడిచిన 50 రోజులుగా అనేక మంది మహిళలు, పిల్లలు నిరసన జరుగుతున్న ప్రదేశంలో ఉండిపోగా నిన్న అనేక డజన్ల మంది ఆ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో నలుమూలల నుంచి ప్రజలు ఈ నిరసన ప్రదర్శనలో భాగస్వాములవుతుండడంతో ఆ ఉద్యమం ఆ ప్రాంతం అంతటా వేగంగా విస్తరిస్తుంది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నిన్న వెలువరించిన గణాంకాల ప్రకారం ఇంతవరకు మొత్తం 80 మందికి పైగా ఈ నిరసన ప్రదర్శనలో మరణించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త ఉత్కళమణి పండిట్ గోపబంధు దాస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఉత్కళమణిగా ప్రసిద్ధి చెందిన గోపబంధు దాస్ తన జీవితాన్ని స్వాతంత్ర్యోద్యమం, విద్య, సామాజిక సేవ, పేదలు, అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం అంకితం చేశారు. విశేషాలు మరొకసారి. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే బిల్లు వల్ల న్యాయ వ్యవస్థ సామర్థ్యం

0: పెరిగి కేసుల పరిష్కారం వేగవంతమవుతుందని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ చెప్పారు. ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. మన దేశ రక్షణ వ్యవస్థ సజావుగా పనిచేసేందుకు సైనిక పౌర విభాగాలు రెండు సమన్వయంతో పనిచేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో నిరసన ప్రదర్శనలు కొనసాగడంతో శాంతి భద్రతల పరిస్థితి మరింతగా దిగజారింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వ్యవసాయ పాఠశాల.
2: ఈనాటి కార్యక్రమంలో ఖరీఫ్ సాగుకు అనువైనటువంటి వరి రకాలు, వాటి గుణగణాలు వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ డాక్టర్ వై సునీత గారు.
3: మన రాష్ట్రంలో వరి రైతాంగం ఖరీఫ్ సాగుకు నారుమడులు పోసేందుకు సిద్ధమవుతున్నారు. ఖరీఫ్ సాగుకు అనువైన రకాలని రైతులు ధృవీకరించబడిన సంస్థల నుండి విత్తనాలను సేకరించుకొని నారుమడులు వేసుకోవాలి. ఈ నేపథ్యంలో ఖరీఫ్ సాగుకు అనువైన వరి రకాలు, వాటి గుణగణాల గురించి తెలుసుకుందాం. మన ఆంధ్ర రాష్ట్రంలో వరి సార్వాలో 15.52 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు అవుతుంది. మన రాష్ట్రంలో సార్వాలో సాగవుతున్న వరి రకాల్లో 85% ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి విడుదలైన రకాలే సాగులో ఉన్నాయి. సార్వాలో విస్తృతంగా మన రాష్ట్రంలో సాగు అయ్యే వరి రకాలు చూసుకున్నప్పుడు ప్రథమంగా 1982 విడుదలైన స్వర్ణ MTU 70-29 2.14 లక్షల హెక్టార్లలో సాగు అవుతుంది. ఈ రకం వశిష్ట మరియు మషూరి అనే రకాల సంకరం ద్వారా రూపొందించబడిన రకము. 145 నుంచి 150 రోజుల కాల పరిమితి కలిగి ప్రధానంగా ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాలు మరియు కృష్ణా జిల్లాల్లో అధికంగా సాగవుతుంది. గింజ మధ్యస్థ సన్నం మరియు ధాన్యం ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. బియ్యం తెలుపు రంగులో, పొట్ట తెలుపు లేకుండా ఉంటుంది. 1000 గింజల బరువు 20 గ్రాములు మరియు 3 వారాల నిద్రావస్థ కలిగి సగటున 6 టన్నులు హెక్టారుకు దిగుబడినిస్తుంది. ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి తక్కువ సూర్యరశ్మి పరిస్థితుల్లో కూడా అధిక కిరణజన్య సంయోగక్రియ జరుపుకోగల సామర్థ్యం ఉన్న రకము. గింజరాలిక తక్కువ, బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులను తట్టుకుంటుంది. తక్కువ నత్రజనితో అధిక దిగుబడినిచ్చే రకము. వివిధ వాతావరణ పరిస్థితుల్లో కూడా స్థిరమైన దిగుబడులను ఇస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యంలో ఉన్న వరి రకము. కోతకు ముందు అధిక వర్షాలు, గాలులు లేదా తుఫాన్లకు గురి అయినప్పుడు మాత్రం చేను పడిపోతుంది. పడిపోయిన చేను కోతకు రైతు 5000 నుంచి 6000 రూపాయలు అధికంగా ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో 2022 తుఫాన్లను సమర్థవంతంగా తట్టుకొని పడిపోని స్వర్ణగా పేరొందిన MTU రైస్ 13-18 రకాన్ని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం మారుటేరు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు స్వర్ణకు ప్రత్యామ్నాయంగా విడుదల చేశారు. ఈ రకము 1.36 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగులో ఉంది. MTU 10-64 మరియు MTU 70-29 రకాల సంకరం ద్వారా రూపొందించబడిన రకము. 150 రోజుల కాల పరిమితి కలిగి గింజ మధ్యస్థ సన్నం, ఎరుపు రంగు ధాన్యం కలిగి 17 గ్రాములు 1000 గింజల బరువుతో 2 వారాల నిద్రావస్థ కలిగి హెక్టారుకు 6.5 నుంచి 7 టన్నుల సగటు దిగుబడి సామర్థ్యం కలిగింది. తక్కువ నత్రజనితో అధిక దిగుబడినిచ్చే రకం. కాండం దృఢంగా ఉండి పడిపోని రకం. నత్రజని ఎరువుల్ని చాలా తక్కువ శాతంలో వేసుకోవాలి. ఎందుకంటే మొదటి దఫా నాటిన తర్వాత వేసుకోవాలి, 2వ దఫాని మాత్రం వేయకూడదు, 3వ దఫాని చిరుపొట్ట దశలో వేసుకోవాలి. నత్రజని ఎక్కువగా వాడటం వలన కాలపరిమితి కొంచెం ఎక్కువగా వెళ్లటం జరుగుతుంది. బియ్యం పారదర్శకంగా ఉండి అధిక నిండు గింజల శాతముతో గింజ

అన్యత కలిగిన రకము. అగ్గి తెగులు, మెడవిరుపు మరియు పొటకుళ్ళు తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకుంటుంది. సార్వాలో సాగవుతున్న సన్నగింజ రకాల్ని చూసుకున్నప్పుడు 1986 విడుదలైన సాంబా మషూరి BPT 5204 సనే సన్నగింజ రకం 2.13 లక్షల హెక్టార్లలో మన రాష్ట్రంలో సాగవుతుంది. ఈ రకము బాపట్ల పరిశోధనా స్థానం నుండి విడుదల చేయబడినది. ఈ రకము GEB 24, TN1 మరియు మషూరి రకాల సంకరం ద్వారా అభివృద్ధి పరచిన రకము. 140 నుంచి 145 రోజుల కాలపరిమితి కలిగి గింజ మధ్యస్థ సన్నంగా ఉండి 14.5 గ్రాములు 1000 గింజల బరువుతో 6 నుంచి 6.5 టన్నులు హెక్టారుకు దిగుబడినిస్తుంది. అన్నానికి అనుకూలంగా ఉండటం వలన వినియోగదారుల యొక్క మన్ననను, మార్కెట్ ధర అధికంగా ఉండటం వలన రైతుల మన్ననను పొందిన రకము. ఈ రకము ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు మరియు ఉత్తరప్రదేశ్లో కూడా ఎక్కువ విస్తీర్ణంలో, అంటే 18 నుంచి 20 లక్షల హెక్టార్లలో సాగు చేయబడుతున్నది. ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే బియ్యంలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. అయినప్పటికీ సాంబా మషూరికి పురుగులు, తెగుళ్ళు అధికంగా రావటం వలన మరియు నిద్రావస్థ లేకపోవటం వల్ల రైతాంగం BPT 5204 ప్రత్యామ్నాయం వైపు చూసినప్పుడు, ప్రధానంగా 2016 విడుదలైన నంద్యాల సోనా, అంటే NDLR 7, మరియు 2019 విడుదలైన మారుటేరు సాంబా MTU 1224 లాంటి మధ్యకాలిక రకాల్ని సాగు చేసుకోవచ్చు. దీర్ఘకాలిక రకాలైన 2010 విడుదలైన భావపురి సన్నాలు BPT 2270 మరియు 2019 విడుదలైన మారుటేరు మషూరి MTU 1262 సాగు చేసుకోవచ్చు. వీటి గుణగణాల పరంగా చూసుకున్నట్లయితే నంద్యాల సోనా NDLR 7 రకాన్ని కర్నూలు మరియు నంద్యాల జిల్లాల్లో 20,000 హెక్టార్లలో సాగవుతుంది. ఈ రకము BPT 3291 మరియు CR 157/212 రకాల సంకరం ద్వారా అభివృద్ధి చేయబడింది. 140 రోజుల కాలపరిమితి కలిగిన సన్నగింజ రకము. అన్నము రుచిగా ఉండి నిల్వ సామర్థ్యము కలిగిన రకము. 1000 గింజల బరువు 13 గ్రాములు కలిగి 6.5 నుంచి 7 టన్నులు హెక్టారుకు దిగుబడినిస్తుంది. ఈ రకము ఆకు ముడత, దోమపోటు మరియు అగ్గి తెగులను తట్టుకుంటుంది. ఆలస్యంగా నాటుకొనుటకు కూడా అనుకూలమైనది. ఎరువులను వినియోగించు సామర్థ్యం కలదు. చేనుపై పడిపోదు, గింజ రాలదు. బియ్యము పంట కోసిన వెంటనే వండి తినుటకు అనుకూలము, అంటే 3 మాసములు మగ్గ పెట్టుకోవలసిన అవసరం కూడా లేదు. అందువలన ఈ రకము రైతులచే, మిల్లర్లచే మరియు వినియోగదారులచే ప్రాచుర్యం పొంది మార్కెట్లో BPT 5204 కన్నా క్వింటా ధాన్యానికి 300 నుంచి 400 రూపాయలు అధిక ధర పలకటం వల్ల ఈ రకము సాగుకు రైతులు ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. మరొక సన్నగింజ మధ్యకాలిక రకమైన మారుటేరు సాంబా మారుటేరు వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి 2019 విడుదలై 13,000 హెక్టార్లలో గుంటూరు, ప్రకాశం, బాపట్ల, కర్నూలు మరియు రాయలసీమ జిల్లాల్లో సాగు చేయబడుతుంది. ఈ రకము JGL 3844, NLR 3349 మరియు BPT 5204 రకాల సంకరం ద్వారా విడుదలై 140 రోజుల కాలపరిమితి కలిగి గింజ మధ్యస్థ సన్నంగా, ధాన్యం తెలుపు మరియు బియ్యం పొట్ట తెలుపు లేకుండా 14.1 గ్రాము 1000 గింజల బరువు కలిగి 2 వారాల నిద్రావస్థతో 6.5 టన్నులు హెక్టారుకు సగటు దిగుబడినిస్తుంది. చేనుపై పడిపోదు, గింజరాలిక తక్కువగా ఉండి మంచి గింజ నాణ్యతతో పాటు అన్నం బాగా రుచిగా ఉంటుంది. మరొక దీర్ఘకాలిక రకమైన భావపురి సన్నాలు BPT 2270 ఆ రకాన్ని 2010 బాపట్ల వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి విడుదల చేసి వరి ఒక పంట సాగు ప్రాంతాలు, అంటే వరి ఒక పంట వేసుకునే ప్రాంతాలకు మాత్రమే, అనగా బాపట్ల,

అసెం, కృష్ణా మరియు రాయలసీమ జిల్లాల్లో 7,000 హెక్టార్లలో సాగవుతున్న రకము. బీపీటీ 5204 మరియు సిఆర్ఎంఆర్ 1523 అనే రకాల సంకరం ద్వారా అభివృద్ధి చేయబడి 160 రోజుల కాల పరిమితితో గింజ మధ్యస్థ సన్నంగా ఉండటం, 13.90 గ్రాములు 1000 గింజల బరువుతో ఒక వారం నిద్రావస్థ కలిగి 6 నుంచి 6.5 టన్నులు హెక్టారుకు సగటు దిగుబడి సామర్థ్యం కలిగి చేనుపై పడిపోకుండా ఉంటుంది. దోమపోటు, అగ్గి తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. మరొక రకమైన మారుటేరు మషూరి MTU 1262 2019 విడుదలై 26,000 హెక్టార్లలో మన రాష్ట్రంలో సాగవుతుంది. బీపీటీ 5204, ఎన్ఎల్ఆర్ 3349 మరియు MTU 1075 రకాల సంకరం ద్వారా అభివృద్ధి చేయబడిన రకము. 150 రోజుల కాలపరిమితి కలిగి గింజ మిక్కిలి సన్నంగా, ధాన్యం తెలుపు రంగులో ఉంటుంది. 1000 గింజల బరువు 13.5 గ్రాములు, 2 వారాల నిద్రావస్థ కలిగి 6.5 టన్నులు హెక్టారుకు దిగుబడినిస్తుంది. చేనుపై పడిపోదు. మంచి గింజ నాణ్యతతో పాటు అన్నం రుచిగా ఉంటుంది. దోమపోటును, అగ్గి తెగులను తట్టుకుంటుంది. 2006 విడుదలైన ఇంద్ర MTU 1061 అనే రకము 1.49 లక్షల హెక్టార్లలో మన రాష్ట్రంలో సాగవుతుంది. బాడవ మషూరి మరియు కాటందొర సన్నాలు అనే రకాలతో సంకరపరిచి అభివృద్ధి చేశారు. 150 రోజుల కాలపరిమితి కలిగి గింజ మధ్యస్థ సన్నం, ధాన్యం తెలుపు రంగులో, పొట్ట తెలుపు లేకుండా, అధిక నిండు బియ్యం దిగుబడినిచ్చే మిల్లర్ మరియు మార్కెట్కు అనుకూలమైన రకము. 1000 గింజల బరువు 19 గ్రాములు కలిగి 3 వారాల నిద్రావస్థతో 6.5 టన్నులు హెక్టారుకు సగటు దిగుబడి సామర్థ్యం ఇస్తుంది. దోమపోటును, ఎండాకు తెగులను మరియు ఉల్లికోడును కూడా తట్టుకుంటుంది. చౌడును, ముంపును కొంతవరకు తట్టుకుంటూ గింజరాలిక తక్కువగా ఉంటూ సార్వాలో స్థిరమైన దిగుబడినిచ్చే రకము. కానీ గాలులు తుఫాన్లు వస్తే మాత్రం చేను పడిపోతుంది. మరొక రకం 2015 విడుదల కాబడిన శ్రీ ధృతి MTU 1121 ప్రధానంగా ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 1.20 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగులో ఉంది. ఈ రకము సార్వాతో పాటు దాళ్వాలో కూడా చాలా ప్రాచుర్యం పొందిన రకము. బీపీటీ 5204 మరియు MTU BB 8-24-1 రకాల సంకరం ద్వారా అభివృద్ధి చేసి సార్వాలో 135 రోజుల కాలపరిమితి కలిగి మధ్యస్థ సన్నగింజ మరియు ధాన్యం తెల్లగా ఉండి బియ్యం పొట్ట తెలుపు లేకుండా 20.5 గ్రాముల 1000 గింజల బరువుతో 2 వారాల నిద్రావస్థ కలిగి 7.5 టన్నులు హెక్టారుకు దిగుబడి నిచ్చే సామర్థ్యం కలిగిన రకము. దోమపోటును, అగ్గి తెగులును తట్టుకుంటుంది. ఎండాకు తెగులు మరియు కాండం కుళ్ళు తెగులను తట్టుకోలేదు. గింజరాలిక తక్కువ, ఎండాకు తెగులు లేని ప్రాంతాలకు అనుకూలము. చేనుపై పడిపోదు. పచ్చి బియ్యానికి అనుకూలమైన రకము. 2008 బాడవ మషూరి, కాటందొర సన్నాలు అనే రకాల సంకరంతో అభివృద్ధిపరిచిన అమరా MTU 1064 రకాన్ని విడుదల చేశారు. 150 రోజుల కాలపరిమితి కలిగి ధాన్యం ఎరుపు రంగులో ఉంటుంది. బియ్యం సన్నగా ఉండి 19 గ్రాములు 1000 గింజల బరువుతో 3 వారాల నిద్రావస్థ కలిగి 6.5 టన్నులు హెక్టారుకు సగటు దిగుబడినిస్తుంది. చేనుపై పడిపోదు. గింజరాలిక తక్కువ, దోమపోటును తట్టుకుంటుంది. ముంపు ప్రాంతాలకు బాగా అనువైన రకము. ఈ రకం మన రాష్ట్రంలో 91,000 హెక్టార్లలో సాగవుతుంది. బాడవ మషూరి PLA 1100 అనే మరొక సార్వా రకం మషూరి మరియు విజయ అనే రకాల సంకరంతో అభివృద్ధి చేసి 1982 విడుదల చేశారు. ఈ రకము 155 రోజుల కాలపరిమితి కలిగి గింజ మధ్యస్థ సన్నంగా ఉంటుంది. ధాన్యం ముదురు ఎరుపు రంగులో, బియ్యం తెలుపు రంగులో, పొట్ట తెలుపు లేకుండా ఉంటుంది. 1000 గింజల బరువు 20.8 గ్రాములతో 3 వారాల

నిద్రావస్థ కలిగి 6 టన్నులు హెక్టారుకు దిగుబడినిస్తుంది. ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి చేనుపై పడిపోదు. ముంపును తట్టుకుంటూ గింజరాలిక తక్కువగా ఉండి మంచి గింజ నాణ్యతతో పాటు అన్నం బాగా రుచిగా ఉంటుంది. ఈ రకము మన రాష్ట్రంలో 36,000 హెక్టార్లలో సాగవుతుంది. ఉత్తర కోస్తా జిల్లాలలో అత్యంత ప్రాముఖ్యం పొందిన రకం శ్రీకాకుళం సన్నాలు. అదే RGL 2537, అంటే ముదురు నారు నాటుటకు అనుకూలమైన రకము. 1996 విడుదల చేయబడినది. ఈ రకము 47,000 హెక్టార్లలో సాగవుతుంది. CRT 145 మరియు CR 10-14 అనే రకాల సంకరంతో రూపొందించబడిన దీర్ఘకాలిక రకము. గింజ మధ్యస్థ సన్నం 1000 గింజల బరువు 19.62 గ్రాములు మరియు నిద్రావస్థ లేని రకము. చేనుపై పడిపోదు. ఉల్లికోడును తట్టుకుంటుంది. ముదురు నారు నాటుటకు కూడా అనువైన రకము. ముంపును కొంతవరకు తట్టుకుంటుంది. గింజ నాణ్యత కలిగి తినడానికి అనువైన రకము. 5.5 నుంచి 6 టన్నులు హెక్టారుకు దిగుబడి సామర్థ్యం కలిగిన రకము. సార్వాలో నెల్లూరు, తిరుపతి, అనంతపురం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో కాటన్ దొర సన్నాలు MTU 1010 అనే రకం సాగవుతుంది. ఈ రకము 1999 మారుటేరు వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి విడుదల కాబడి స్వల్ప కాల పరిమితితో ఆలస్యంగా సాగు చేయటానికి అనుకూలము. ఈ రకము దాళ్వాలకు కూడా చాలా అత్యంత అనుకూలమైన రకము. ధాన్యం సన్నగా పొడవుగా ఉండటం వలన కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికా దేశాలకు ఎగుమతికి అనుకూలమైన రకం. చేనుపై పడిపోదు. వివిధ వాతావరణ పరిస్థితుల్లో కూడా స్థిరమైన దిగుబడులను ఇస్తుంది. 3 వారాల నిద్రావస్థ కలిగి 7 టన్నులు హెక్టారుకు దిగుబడినిస్తుంది. దీనితో పాటు తెలంగాణ రాష్ట్రం నుంచి 2015 విడుదలైన తెలంగాణ సోనా RNR 15048 అనే మిక్కిలి సన్నగింజ రకం 125 రోజుల కాలపరిమితి కలిగి ఆలస్యంగా నాటుటకు అనుకూలమైనది. ఈ రకము అగ్గి తెగులను తట్టుకుంటుంది. ఈ తెలంగాణ సోనా అనే రకము అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో 12,000 హెక్టార్లలో సాగవుతుంది. ఈ రకము షుగర్లెస్ రకంగా పేరుంది. అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉండటం వలన డయాబెటిక్ పేషెంట్లకు, స్థూలకాయం ఉన్నవారికి ఇది చాలా అనువైన రకము. అంటే ఈ రకము అన్నంగా తిన్నప్పుడు ఈ షుగర్ లెవెల్స్ చాలా కంట్రోల్లో ఉంటుంది. నిండు గింజల దిగుబడినిచ్చే రకం కావటం వలన మిల్లర్స్ మరియు వినియోగదారులు మన్ననలను పొందింది. ఈ రకము MTU 1010 మరియు JGL 3855 అనే రకాల సంకరంతో అభివృద్ధి చేశారు. దీనితో పాటు కూనారం వరి 2 అంటే కూనారం సన్నాలు KNM 1638 అనే రకము నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 29,000 హెక్టార్లలో సాగవుతుంది. JGL 1127 మరియు JGL 1704 అనే రకాల సంకరంతో అభివృద్ధి చేయబడి 2021 తెలంగాణ రాష్ట్రం నుంచి విడుదల చేయబడింది. ఈ రకాలన్నీ చూసుకుంటే ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రైవేటు కంపెనీ న్యూజివీడు సీడ్స్ నుంచి విడుదల కాబడిన సంపద స్వర్ణ, స్వర్ణమాదిరే రకము. స్వర్ణతో పాటే ఇది కూడా 135 నుంచి 140 రోజుల కాలపరిమితి కలిగి ఉంటుంది. ఈ సంపద స్వర్ణ అనే రకము 75,000 హెక్టార్లలో సార్వాలో సాగు చేయబడుతుంది. ఈ సార్వాలో కొత్త రకాలైన అంటే సన్నగింజ రకమైన MTU 1271 అనే రకాన్ని 2023 ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం మారుటేరు వారు విడుదల చేశారు. ఈ రకము సన్నగింజ సాగు చేసే ప్రాంతాలైన తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతో పాటు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా సాగు చేస్తున్నారు. ఈ రకం ముఖ్యంగా వెన్ను పొడవుగా ఉండటం, వెన్నులో అధిక గింజలు ఉంటాయి. ఇవే కాకుండా కాటన్ దొర సన్నాలు అంటే MTU 1010 ప్రత్యామ్నాయమైన రకాలు MTU 1293, 1273,

0: మూడు అనే రకాలను కూడా జీవ సాంకేతిక పద్ధతి ద్వారా అభివృద్ధి చేయబడి 2022 సంవత్సరంలో విడుదల చేశారు. ఎంటియు 1293 అనే రకము చౌడు ప్రాంతాలకు చాలా అత్యంత అనుకూలమైన రకము. ఇవే కాకుండా చౌడు ప్రాంతాలకు అనువైన వరి రకాలను వ్యవసాయ పరిశోధనా స్థానం మచిలీపట్నం వారు విడుదల చేశారు. ఈ రకాల్లో పాండురంగ, ఎంసీఎం 103 అనేవి ప్రాముఖ్యం పొందినవి. ఇవే కాకుండా బాపట్ల నుండి భవతి బీపీటీ 2782, బీపీటీ రైస్ 2846 అనే రకాలు కూడా సార్వాలో సాగు చేసుకోవచ్చు. ఇవి కాకుండా ప్రత్యేక రకాలైన బీపీటీ 2841 అంటే బ్లాక్ రైస్ నల్ల బియ్యం అనే రకము యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ ఎక్కువగాను, ప్రోటీన్, ఐరన్, జింక్ శాతం ఎక్కువగా ఉండటం వలన ఈ బియ్యం ధర కిలో 150 రూపాయలుగా పలుకుతుంది. ఈ రకము ఈ నల్ల బియ్యం తినటం వలన ఆరోగ్యపరంగా కూడా డయాబెటిక్ పేషెంట్లకి, స్థూలకాయలకి చాలా ఉపయోగకరమైన రకము. ఇవే కాకుండా 2021లో కూడా ఎంటియు 1212, ఎంటియు 1280, ఎంటియు 1281 అనే రకాలని కూడా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి విడుదల చేశారు. 2022లో కొత్త రకాలైన మధ్యస్థ కాలిక రకాలైన ఎంటియు 1310, ఎంటియు 1321 అనేవి కూడా చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ రకాలు కూడా 2022లో ఎంటియు 1232 అనే ముంపును తట్టుకునే రకాన్ని ముంపు ప్రాంతాలకు విడుదల చేశారు. ఇది 14 రోజుల ముంపులో కూడా సామాన్య దిగుబడిని ఇస్తుంది. కాబట్టి రైతులు ఈ రకాలన్నీ కూడా అవగాహన చేసుకొని సార్వాలో సాగు చేసుకోవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్రంలో వరిని ఆహారంగా తీసుకునే ప్రతి 10 కుటుంబాల్లో 9 కుటుంబాలు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి విడుదలైన రకాలని భోజనానికి వాడుతున్నారు. రాష్ట్ర వరి రైతులు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి విడుదల చేసిన రకాల వల్ల సాలిన 20,243 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నట్లుగా అంచనా. కాబట్టి వరి వేసుకునే రైతాంగము ఈ చెప్పిన సార్వాలో అనువైన వరి రకాలన్నిటినీ కూడా సాగు చేసుకొని ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించవలసిందిగా కోరుతున్నాం.
1: మీరింతవరకు ఖరీఫ్ వరి సాగుకు అనువైనటువంటి వరి రకాలు, వాటి గుణగణాలు, వ్యవసాయ పాఠశాల విన్నారు. నిర్వహణ డాక్టర్ వై సునీత గారు.
2: కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం వింటారు.

0: మీరింతవరకు జానపద గీతం విన్నారు. ఈనాటి వ్యవసాయ పాఠశాల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ. విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటి.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సెంటర్ల అమలు తీరుతెన్నుల గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు.
2: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ప్రజల సౌలభ్యం కోసం

0: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు.
1: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ప్రజల సౌలభ్యం కోసం కేంద్ర ప్రభుత్వం వినూత్నమైనటువంటి పథకాలు, స్కీమ్స్ అందుబాటులోకి తీసుకువస్తుంది. దీనిలో భాగంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అనే పథకాన్ని కూడా ప్రజలకి, ముఖ్యంగా వాళ్ల ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ స్కీమ్ ని తీసుకొచ్చింది. ఇది మన రాష్ట్రంలో కూడా, ముఖ్యంగా మన జిల్లాలో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ప్రజలకి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం. మరి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం, అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయబడుతుంది ఇత్యాది విషయాలు మనకి వివరంగా అందించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ తుకారాం రాథోడ్ గారు మన స్టూడియోస్ కి విచ్చేశారు. నమస్కారం అండి డాక్టర్ గారు.
2: నమస్కారం అండి.
1: ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటారు?
2: గ్రామీణ ప్రజలకి, అట్లాగే ట్రైబల్ ఏరియాస్ లో, నాట్ రీచబుల్ ఏరియాస్ లో ఆరోగ్య సేవలు ఎఫెక్టివ్ గా వాళ్ళకి అందాలనే ఉద్దేశంతో ఈ ఆమ్ సెంటర్స్ ని గవర్నమెంట్ ప్రారంభించడం జరిగిందండి. దీని ముఖ్య ఉద్దేశం ఆరోగ్య సేవలు, అన్ని రకాల ఆరోగ్య సేవలు కూడా రీచ్ అవ్వని ఏరియాలో, అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ లేని ఏరియాలో, పెద్ద ఆసుపత్రులు లేని ఏరియాలో అన్ని రకాల ఆరోగ్య సేవలు జనాలకు అందాలనేది గవర్నమెంట్ ఉద్దేశం అండి.
1: మరి ఇంతవరకు ప్రైమరీ ఆరోగ్య కేంద్రం లేదు, పల్లె దవాఖానా లేని ప్రాంతాల్లో ఈ సేవలు అందాలనంటే, ఆమ్ సెంటర్స్ ని మరి అక్కడ నెలకొల్పాలనంటే ఏ విధంగా చర్యలు చేపడుతున్నారు మీరు?
2: ఇప్పుడు మనకి ఆల్రెడీ గవర్నమెంట్ లెవెల్ నుంచి సబ్ సెంటర్స్ ఉన్నాయి. సబ్ సెంటర్స్ లో ఏఎన్ఎంస్ ఉన్నారు, మేల్ హెల్త్ అసిస్టెంట్స్ ఉన్నారు, ఆశాలు ఉన్నారు. వీళ్లు కాకుండా కొన్ని ఐడెంటిఫైడ్ ప్లేసెస్ లో, కొన్ని సబ్ సెంటర్స్లలో మనకు దాదాపు 276 సెంటర్స్ ఉన్నాయి, సబ్ సెంటర్స్ ఉన్నాయి జిల్లా వ్యాప్తంగా. వీటిలో 153 సెంటర్లలో వాటిని మాడిఫై చేసి అక్కడ సౌకర్యాలు పెంచి అక్కడ ఒక CHO కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ని అక్కడ పెట్టడం జరిగింది. ఆమ్ సెంటర్లో ప్రధానంగా ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ యొక్క విధులు చాలా రకాలుగా అక్కడ పేద ప్రజలకు కానీ, నాన్ రీచబుల్ ఏరియాలో ఉన్న జనాలకు కానీ అందే రకంగా డిజైన్ చేయడం జరిగింది.
1: అంటే దీనికి ప్రత్యేకంగా ఆమ్ సెంటర్స్ ని ఏర్పాటు చేసినప్పుడు లొకేషన్స్ మాత్రం అక్కడ ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఆశా వర్కర్లు ఇంతకుముందు షెల్టర్ తీసుకున్న కేంద్రాల్లోనే CHOని మీరు అపాయింట్ చేస్తున్నారు?
2: అవునండి.
1: దీనికి సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించడానికి, ఆమ్ సెంటర్ ఇక్కడ ఉంది అని తెలియచేయడానికి అక్కడ ఏమైనా మనకి బోర్డ్స్ కానీ సైన్స్ కానీ మనకి అందుబాటులో ఉంటాయంటారా?
2: అవునండి. ఈ సబ్ సెంటర్ ని మళ్ళీ రీమాడిఫికేషన్ చేయడం జరిగింది, రిపేర్లు చేయడం జరిగింది, కొన్నిటిని అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఈ రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయడం జరిగింది, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది. చేయడంతో పాటే వీటికి సైన్ బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది, అట్లాగే బ్రాండింగ్ కూడా చేయడం జరిగింది. దీని కలర్ కూడా డిఫరెంట్ గా ఉంటుందండి.
1: డాక్టర్ గారు, మన జిల్లాలో మీరు ఐడెంటిఫై చేసినప్పుడు ఎన్ని ఈ ఆమ్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది?
2: ప్రస్తుతం 153 ఆమ్ సెంటర్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది.
1: దీని ప్రామాణికం ఏ విధంగా తీసుకుంటారు?
2: ఇవి నాన్ రీచబుల్ ఏరియా, అంటే జనాలకి అంత యాక్సెస్ లేని ఏరియాలో, అంటే రోడ్ సరిగా లేని ఏరియాలో, జనాలకి బాగా ఇబ్బంది ఉన్న ఏరియాలో, అలాగే కొన్ని మూఢనమ్మకాలు మరియు సరిగా ట్రీట్మెంట్ అందని ఏరియాలో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది.
1: ఈ ఆమ్ సెంటర్స్ యొక్క ముఖ్యమైన విధులు ఏంటి?
2: దీని యొక్క ముఖ్య విధులను మనం చూస్తే, మొదటిది తల్లి శిశు ఆరోగ్య సేవలు, RCS సర్వీసెస్ అంటాం మనం. దీంట్లో గర్భిణీ స్త్రీలకు ANC చెకప్లు, అట్లాగే ప్రసవానంతర పరీక్షలు PNC సర్వీసెస్, అలాగే చిన్నపిల్లలకు టీకాల కార్యక్రమం, అట్లాగే పోషణ సలహాలు అనేది దీంట్లో అతి ముఖ్యమైన ఒక పాయింట్.
1: అంటే ఇంతకుముందు మనకి ANMs ఉన్నారు, ఆ తర్వాత అంగన్వాడీ వాళ్ళు కూడా చూస్తున్నారు కదా, వాళ్ళలో భాగంగానే ఇది మనం కొనసాగిస్తున్నామా, దీనికి ప్రత్యేకమైన సిబ్బందిని మనం ఏర్పాటు చేస్తామా?
2: దీంట్లో మనం సపరేట్ గా CHOని ఏర్పాటు చేయడం జరిగింది, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ని ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళకి అదనంగా, అంటే వీళ్ళని కలుపుకునే వీళ్ళతో పాటే తను కూడా పనిచేయాలి, కాకపోతే తనకి కొంచెం హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంది. దీంట్లో ఈవెన్ MBBS డాక్టర్లను కూడా వాళ్ళు ఎవరైతే కోరుకుని వస్తామంటే MBBS డాక్టర్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆయుష్ డాక్టర్లకు కూడా రెండవ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. వారు మనకు అవైలబుల్ లేని ఏరియాలో మనకు స్టాఫ్ నర్సెస్, నర్సింగ్ ఆఫీసర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
1: యామ్ సెంటర్స్ లో ఇప్పుడు మాతా శిశు ఆరోగ్య సేవలు అన్నారు, అలాగే గర్భిణీ స్త్రీలకు సేవలు అన్నారు, ఎంత వరకు వాళ్ళకి సర్వీస్ అందిస్తారు?
2: వాళ్ళకి మొదటగా పీరియడ్ మిస్ అయిందని తెలియగానే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసిన తర్వాత నమోదు చేసుకోవడం జరుగుతుంది. నమోదు చేసుకున్న వెంటనే వారికి ఆమ్ స్థాయిలో, ఆ సబ్ సెంటర్ స్థాయిలో మొదటి పరీక్ష చేసి వాళ్ళకి టీకాలు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ప్రైమరీ లెవెల్ అక్కడ మెడిసిన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి కాబట్టి మన రక్తహీనత నుంచి మనం రక్షించ

0: దానికి ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే బి కాంప్లెక్స్, కాల్షియం ఈ టాబ్లెట్స్ కూడా ఆమ్ సెంటర్ లెవెల్లో అందుబాటులో ఉన్నాయి. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడము, అట్లాగే హిమోగ్లోబిన్ టెస్ట్ చేసి ఎనిమియా ఎంత ఉందో నిర్ధారించే ప్రాథమిక స్థాయి పరీక్షలు అందుబాటులో ఉండడము, వాళ్ళకి ఇంకేమైనా ఫీవర్ ల్యాండ్ చిన్న చిన్న జబ్బులు ఏమైనా ఉంటే వాటిని గుర్తించే ఏర్పాటు కూడా అక్కడ రెడీ టు డయాగ్నోస్ టెస్ట్ కిట్స్ కూడా అక్కడ అందుబాటులో ఉంచాం. వాటితో చిన్న చిన్న రుగ్మతలకు ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతకు మించి వైద్య సలహాలు మరియు కొన్ని స్కాన్స్ చేయాల్సి ఉంటుంది కొన్నిసార్లు, అట్లాంటి వాటికి హయ్యర్ సెంటర్కి వాళ్ళు రిఫర్ చేయడం జరుగుతుంది.
1: రిఫర్ చేసినప్పుడు వాళ్ళకి అంబులెన్స్ సౌకర్యం కానీ లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యం కానీ మనం ఏర్పాటు చేస్తున్నామా?
0: ఉందండి, మన వైపు నుంచి కూడా ఉంది. దీంట్లో 102 అంబులెన్స్, దీనికి మాతా శిశు సర్వీసెస్ కి ముఖ్యంగా 102 సర్వీసెస్ మన గవర్నమెంట్ అందుబాటులో ఉంచింది. ఈ అంబులెన్స్ కి కాల్ చేసి 102 కి కాల్ చేస్తే వెంటనే వాళ్ళు వస్తారండి. ఇది టోల్ ఫ్రీ నంబర్ ఇది. 102 కాల్ చేస్తే 108 లానే అంబులెన్స్ వస్తుంది. వీళ్ళని తీసుకుని హయ్యర్ సెంటర్ తీసుకెళ్లి అక్కడ గర్భిణీ స్త్రీల చెకప్లు కానీ పిల్లల చెకప్లు కానీ డెలివరీ తర్వాత వాళ్ళని తీసుకొచ్చి రిటర్న్ దించడం కానీ ఇట్లాంటి సర్వీసెస్ ఈ 102 అంబులెన్స్ చేస్తుందండి.
1: ఇంటీరియర్ ప్లేస్ అనగానే గుర్తుకొచ్చేది ఏంటంటే వాళ్ళకి ఆరోగ్యంపై అవగాహన అనేది చాలా తక్కువగా ఉంటుంది, అవేర్నెస్ ఉండదు, ఆరోగ్యాన్ని ఇలా కాపాడుకోవాలి, ఇలా హైజీనిక్ గా ఉండాలి అనే ఆలోచన ఉండదు. దీనికి గాను ఈ ఆమ్ సెంటర్స్ నుంచి వాళ్ళకి ఎలాంటి మనం గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటాం?
0: ఆమ్ సెంటర్ లో పనిచేస్తున్న స్టాఫ్ కి, మరి ఏఎన్ఎంలకి, సూపర్వైజర్లకి వీళ్ళందరికి కూడా పీరియాడిక్ గా జిల్లా స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదే కాకుండా మేము క్లస్టర్ స్థాయిలో కూడా వెళ్లి అక్కడ కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళు సుశిక్తులైన సిబ్బంది మా వాళ్ళు. వీళ్ళు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే రిజిస్ట్రేషన్ తర్వాత వాళ్ళకి వెంటనే కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది.
1: ఓకే,
0: నార్మల్ డెలివరీ గురించి, సేఫ్ డెలివరీ గురించి, బర్త్ అటెండెంట్ గురించి, బర్త్ ప్రిపేర్నెస్ గురించి, ట్యాగ్డ్ ఫెసిలిటీ గురించి, ఏ ఆసుపత్రిలో వీళ్ళు కానుకోవాలి, వాళ్లకున్న ఆరోగ్య ఇబ్బందుల దృష్ట్యా ఏ ఆసుపత్రికి అయితే సేఫ్ గా డెలివరీ అవుతారు వీళ్ళు అనేది, ఇవన్నీ కూడా మేము వాళ్ళకి ఎంసీపీ కార్డ్ అనేది ఒకటి ఇచ్చి దాంట్లో నమోదు చేసి ఇవన్నీ సలహాలు సూచనలు కుటుంబ సభ్యులతో పాటు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే నార్మల్ డెలివరీ గురించి, సుఖప్రసవం గురించి వాళ్ళకి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, ఎట్లాంటి ఎక్సర్సైజెస్ చేయాలి, ఎలాంటి యోగాసనాలు చేయాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఆ గ్రోత్ లోపల ఏదైతే బిడ్డ గ్రోత్ ఉందో దానికి సరిపడా ఫుడ్ ఎట్లా తీసుకోవాలి, బ్యాలెన్స్ డైట్ అంటే ఏంది, ఐరన్ డెఫిషియన్సీ రాకుండా ఏం చేయాలి, ప్రోటీన్ డెఫిషియన్సీ రాకుండా ఏం చేయాలి, రేపు పుట్టబోయే పిల్లల్లో ఈ పోషకాహార లోపంతో పిల్లలు పుట్టకుండా ఏం చేయాలి అనే ఆరోగ్య సలహాలు, సూచనలు మరియు కొన్ని ఎక్సర్సైజెస్ కూడా అక్కడ ఆమ్ సెంటర్ లో వాళ్ళకి ప్రాక్టీస్ చేయించడం కూడా జరుగుతుందండి.
1: ఎంత మనం డైట్ మెయింటైన్ చేస్తున్నా కూడాను మరి ప్రజల ఆరోగ్య దృష్ట్యా ప్రభుత్వం అనేక రకాలటువంటి టీకా కార్యక్రమాలు మనకి దఫల్ దఫలుగా అందిస్తూ ఉంటుంది సీజనల్ గా. మరి ఈ టీకాల కార్యక్రమం ఆమ్ సెంటర్స్ నుంచి ప్రజలకు చేరువ అవుతుందంటారా?
0: ఈ ప్రెగ్నెంట్ లేడీస్ కి మేము ఇచ్చే టీకాలు టీటీ ఇవ్వడం జరుగుతుంది, 2 మోతాదులు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే పిల్లలకు కూడా, 0 to 5 ఇయర్స్ ఉన్న పిల్లలందరికీ కూడా టీకాల కార్యక్రమాన్ని మేము ఆమ్ సెంటర్స్ లోనే నిర్వహిస్తున్నామండి. ప్రతి బుధవారం అక్కడ ఆమ్ సెంటర్ లో చేస్తాం. అట్లాగే ప్రతి శనివారం రోజు ఆమ్ సెంటర్ కింద ఉన్న హ్యాబిటేషన్స్ ఏవైతే చిన్న చిత్క హ్యాబిటేషన్స్ ఉన్నాయో అవుట్ రీచ్ అంటాం వాటిని, అవుట్ రీచ్ లో కూడా వెళ్లి అక్కడ కూడా వ్యాక్సినేషన్ చేస్తామండి.
1: ప్రధానంగా మారుమూల ప్రాంతాలలో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు కేర్ తక్కువగా తీసుకుంటారు కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులని మనం నియంత్రించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం?
0: మనకి అంటువ్యాధుల్లో ముఖ్యమైనది టీబీ. దీని టీబీ ముక్త భారత్ కింద సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రతి హ్యాబిటేషన్ లో కూడా టీబీ అనుమానితులుగా ఉన్న ఎవరైనా 2 వారాలకు పైన దగ్గు ఉండి, 2 వారాలకు పైన జ్వరం ఉండి, 2 వారాలకు పైన వాళ్ళకి బరువు తగ్గుతా ఉన్నా, ఆకలి లేకపోయినా, రాత్రిళ్ళు చెమటలు వస్తా ఉన్నా, సరే నిద్ర పట్టకపోయినా, బోన్ పెయిన్స్ అట్లాంటివి ఉన్నా, ఇవన్నీ లక్షణాలు టీబీ కావచ్చు అని చెప్పేసి వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తూ వాళ్ల నుంచి స్పుటన్ శాంపుల్స్ కూడా కలెక్ట్ చేసి హయ్యర్ సెంటర్స్ కి పంపించి టెస్టులు చేయడం జరుగుతూ ఉంది. ఆ టెస్టుల రిపోర్ట్ ని, రిజల్ట్ ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్, 6 నెలల ట్రీట్మెంట్ కూడా ఇంటి దగ్గరికి మందులు కూడా సప్లై చేయడం జరుగుతుంది. అట్లాగే మలేరియా కూడా పాజిటివ్ గా తెలిస్తే ఆ ట్రీట్మెంట్ అక్కడే స్టార్ట్ చేయడం జరుగుతుంది. హయ్యర్ సెంటర్ అవసరం అని కూడా హయ్యర్ సెంటర్ రిఫరల్ జరుగుతుంది. డెంగ్యూ కూడా ఈ దోమల ద్వారా వచ్చే జబ్బుల గురించి టెస్టులు చేసి అక్కడికక్కడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అవసరాన్ని బట్టి హయ్యర్ సెంటర్ కి రిఫర్ చేయడం జరుగుతుంది. అట్లాగే కుష్టు కూడా, స్పర్శలేని మచ్చలు అట్లాంటి వాటిని గుర్తించి వీటికి సంబంధించి అక్కడికక్కడే మేము మా నాలెడ్జ్ ని, అక్కడున్న స్టాఫ్ నాలెడ్జ్ ని బట్టి అక్కడే టెస్ట్ చేయడం, లేదా మా డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళకి రిఫర్ చేయడం జరుగుతుంది. వాళ్ళు వచ్చి ఫీల్డ్ లోనే వచ్చి అక్కడే టెస్ట్ చేసి వాళ్ళకి వైద్యం, వాళ్ళు కూడా 6 మంత్స్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి తగ్గిపోయే జబ్బులు. ఎర్లీ స్టేజ్ లో ఆమ్ సెంటర్ లెవెల్లో డిటెక్షన్ జరుగుతుంది, వీటికి ట్రీట్మెంట్ కూడా ఉంది, రిఫరల్ కూడా చేస్తా ఉన్నాం.
1: ఈ మధ్య కాలంలో మీరు కుష్టు వ్యాధి యొక్క నిర్ధారణ పరీక్షలకు వాళ్ళని గుర్తించేందుకు జిల్లా వ్యాప్తంగా ముమ్మరైన

0: సర్వే కూడా నిర్వహించారు.
1: అవునండి, చేయడం జరిగింది.
0: అప్పుడున్న గణాంకాల ప్రకారం ఈ కుష్టు వ్యాధి అనేది గతంతో పోలిస్తే ఏ విధంగా ఉందంటారు?
1: గతంలో డిటెక్షన్ సరిగా లేదు, గుర్తించబడలేదు. కొన్ని కేసులు హిడెన్ కేసెస్ ఉండే, అవన్నీ కూడా ఈ 15 డేస్ క్యాంపెయిన్ లో మేము కొత్త కేసులని, దాదాపు 30 పైగా కేసులని మేము కొత్తవి డిటెక్ట్ చేయడం జరిగింది. వాటికి ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేయడం జరిగిందండి.
0: డాక్టర్ తుకారాం గారు, మరి ఇప్పుడు మీరు చెప్పిన అనుకున్నాను అంటువ్యాధులు, అంటువ్యాధులు కాకుండా దీర్ఘకాలంగా ఉండేటువంటి వ్యాధులు, బీపీ షుగర్ లాంటివి, మరి దీనిని నియంత్రించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
1: మన దగ్గర మన జిల్లాలో స్పెసిఫిక్ గా చెప్పాలంటే సికిల్ సెల్ డిసీజ్ అనేది ఎనీమియా ఒకటి ఉంది, థలసిమియా అనేది కూడా ఉంది. వాటికి సపరేట్ స్పెషల్ స్క్రీనింగ్స్ మనకు ట్రైనింగ్ కలెక్టర్ గారు సౌరభ్ గారు దీనికి ప్లాన్ చేసి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. మన దగ్గర దాదాపు 143 మంది చిన్నపిల్లలను డిటెక్ట్ చేయడం జరిగింది. కొన్ని ఫ్యామిలీస్ లో కూడా ఈ వ్యాధిని డిటెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి సదరన్ కార్డ్స్ ఇవ్వడానికి కూడా క్యాంపు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఫ్రీగా అందేటట్టు మందులు కూడా వాళ్ళకి సప్లై అవుతా ఉన్నాయి, ఇవి చేస్తా ఉన్నాం. అట్లాగే మీరు అన్నట్టు బీపీ షుగర్ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా రెగ్యులర్ గా జరుగుతూ ఉంది, ఈ ఆమ్ సెంటర్లలో జరుగుతూ ఉంది. ప్రతి గురువారం రోజు చేస్తాం, ఇవి ప్రతిరోజు కూడా ఎవరు వచ్చినా గానీ టెస్ట్ చేస్తాం. కానీ పర్టికులర్లీ గురువారం రోజు ఎల్డర్లీ స్క్రీనింగ్ అని చెప్పేసి వయోవృద్ధుల స్క్రీనింగ్, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి స్క్రీనింగ్ గురువారం రోజు చేస్తాం. ఈ అంటని వ్యాధులు అంటే NCD నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ని 30 సంవత్సరాల పైన వయసు ఉన్న వాళ్ళందరికీ కూడా బీపీలు షుగర్ టెస్ట్ చేయడము, క్యాన్సర్ లక్షణాలు ఏమైనా ఉంటే వాళ్ళకి రిఫర్ చేయడము, మన GGH లో వాళ్ళకి రిఫరల్ ట్రీట్మెంట్ ఇప్పించడం, ఇవన్నీ కూడా చేస్తా ఉన్నామండి.
0: విద్యా ప్రమాణాలు మెరుగుపడేందుకు మారుమూల ప్రాంతాలలో కూడాను హాస్టల్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం వారు. మరి ఇక్కడ కూడా అంటువ్యాధులు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది విద్యార్థుల్లో. మరి అలాంటి సెంటర్స్ లో ఆరోగ్య ప్రమాణాలు మెరుగుపడడానికి ఆమ్స్ సెంటర్స్ పరిధిలోకి వస్తాయంటారు అవన్నీ కూడా?
1: అవన్నీ ఆమ్ పరిధిలోకి వస్తాయండి. మా వాళ్ళందరూ కూడా ఈ ఆశ్రమ స్కూల్స్ కానీ రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్స్, కాలేజెస్ ఇవన్నీ కూడా రెగ్యులర్ గా విజిట్ చేస్తా ఉన్నారు. వీటికి మేము మానిటరింగ్ కూడా చేస్తా ఉన్నాం. వాళ్ళలో ఎట్లాంటి జబ్బులు ఉన్నా వెంటనే సంబంధిత రిఫరల్ సెంటర్ పంపించి ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళకి ఐసోలేట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. నేను కూడా తరచుగా ఈ హాస్టల్స్ కి వెళ్తా ఉన్నా, వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తా ఉన్నా, పిల్లలకి హెల్త్ చెకప్స్ కూడా రెగ్యులర్ గా జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు క్యాంప్ మోడ్ లో మా వాళ్ళు చేస్తా ఉన్నారు.
0: కుటుంబ నియంత్రణ విషయానికి వస్తే,
1: కుటుంబ నియంత్రణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత కూడా కాబట్టి వీటికి సంబంధించిన అన్ని రకాల సర్వీసెస్ కూడా, గర్భనిరోధక సాధనాల ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము సబ్ సెంటర్ లెవెల్లో అందుబాటులో ఉంచాం. వాటి గురించి అక్కడ వచ్చే జనాలకి ఒక డెలివరీ తర్వాత స్పేసింగ్ కావాలనుకున్నా గానీ, మన మ్యారేజ్ తర్వాత కొంచెం టైం తర్వాత ప్రెగ్నెన్సీ కావాలనుకున్న వాళ్ళకి కానీ, పిల్లలు ఇద్దరు అయిన తర్వాత కూడా ఎట్లాంటి తీసుకోవాలి, ఇంకా ఫర్దర్ గా పిల్లలు వద్దనుకున్న వాళ్ళకి కానీ సర్వీసెస్ ఇవ్వడానికి అన్ని రకాల సాధనాలు సబ్ సెంటర్ ఆమ్ లెవెల్లో మేము పెట్టడం జరిగిందండి.
0: ప్రణాళికాబద్ధంగా మీరు ముందుకు వెళ్తూ ఉన్నా కూడాను మీరు చేస్తున్నది రైటా రాంగా అనే విషయాన్ని ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళిందనే విషయాన్ని తెలుసుకోవాలంటే మీ సబ్ స్టాఫ్ తో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఉండాలి జిల్లా వ్యాప్తంగా. మరి ఈ ఆమ్ సెంటర్స్ యొక్క విషయ పరిజ్ఞానాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు సమీక్షా సమావేశాలు మీరు ఎప్పుడెప్పుడు నిర్వహిస్తుంటారు? దీంట్లో ఎలాంటి చర్యలు చేపట్టబోతుంటారు?
1: మేము సమీక్ష సమావేశాల్లో నేను ప్రతి నెల మొదటి వారంలో సమీక్ష ప్రతి కేటగిరీ వైజ్ గా డైలీ ఒక కేటగిరీతో నేను మీటింగ్ పెట్టుకుంటానండి. పెట్టుకుని ఈ సమీక్ష వాళ్ళ గణాంకాలు చూడడమే కాదు, వాళ్లను కూడా ఎఫిషియెంట్ గా తీర్చిదిద్దే దానిలో భాగంగా వాళ్ళని నేను అందరి ముందు మాట్లాడి ఈ విషయాన్ని అందరికి అర్థమయ్యేటట్టు చెప్పండి, మీకు ఏం అర్థమైందని చెప్పేసి కూడా వాళ్ళతో మాట్లాడించడం, హెల్త్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎంత బాగా చెప్పగలుగుతున్నారు దాన్ని కరెక్షన్ చేయడం, అట్లాగే ప్రతి చోట అమలవుతుందా లేదా, మరి ఆ రిజిస్టర్లలో నమోదు చేస్తున్నారా లేదా, ఆ మినిట్స్ చూడడం, ఇవన్నీ కూడా నేను చేస్తా ఉన్నా. ప్రణాళికబద్ధంగా వాళ్ళకి రివ్యూస్ చేయడము, గణాంకాలు చూడడము, వాళ్ళకి తర్ఫీదు ఇవ్వడం, అదే వాళ్ళు ఫీల్డ్ లో పోయి డెలివరీ చేస్తున్నారా లేదా అనేది కూడా చూడడం జరుగుతా ఉందండి.
0: బాగుందండి. మరి ఈ రోజు మా స్టూడియోస్ కి విచ్చేసి ముఖ్యంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ఆరోగ్య శాఖ ద్వారా ఈ DMHOగా మన జిల్లాకి మీరు అందిస్తున్న సేవలు, ప్రధానంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఏర్పాట్లు, అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు, అది ప్రజలకు ఏ విధంగా చేరువవుతుంది, మరి సమీక్ష సమావేశాల ద్వారా వాళ్ళకి ఎలాంటి మన సలహాలు సూచనలు అందించే వీలుంటుంది ఇత్యాది విషయాలన్నీ కూడాను చాలా వివరంగా అందించినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి.
1: థ్యాంక్ యూ అండి. నమస్తే.
2: మీరింతవరకు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సెంటర్ల అమలు తీరుతెన్నుల గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కులిపక శంకరరావు. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
3: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
4: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. స్వరమాలిక తెలుగు చలనచిత్ర గీతాలు వింటారు. ముందుగా మహాకవి క్షేత్రయ్య చిత్రం నుంచి SP బాలసుబ్రహ్మణ్యం, P సుశీల పాడిన పాట వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. టుడే ఇన్ పార్లమెంట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, అనంతరం 8:30 తెలుగులో జాతీయ వార్తలు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. వార్తల్లోని ముఖ్య అంశాలు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి సైనిక పౌర విభాగాల మధ్య మరింత సమన్వయం అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ ఆందోళనల కారణంగా నిరసనకారులపై నమోదైన కేసులను చట్ట ప్రకారం ఉపసంహరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి స్వేచ్ఛ ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ, హర్యానా, చండీగర్, ఒడిశా, ఛత్తీస్గఢ్లతో సహా పలు రాష్ట్రాలలో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. వార్తల వివరాలు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026కు లోక్సభ ఈరోజు ఆమోదం తెలిపింది. భారత ప్రధాన న్యాయమూర్తి మినహాయించి న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38కు పెంచేందుకు ఈ బిల్లు ఉద్దేశించబడింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మధ్యాహ్నం ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా విపక్ష సభ్యులు పదే పదే నినాదాలు చేయగా బిల్లుపై చర్చలో పాల్గొనాలని సభ్యులను స్పీకర్ ఓం బిర్లా కోరారు. విపక్షాల నిరసనలతో బిల్లుపై చర్చించకుండానే స్పీకర్ ఆమోదించారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెంపు విషయంపై గత మే నెలలోనే కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దానిని కార్యరూపంలోకి తీసుకొస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ది సుప్రీంకోర్టు నెంబర్ ఆఫ్ జడ్జెస్ అమెండ్మెంట్ ఆర్డినెన్స్ 2026ను జారీ చేశారు. ఈ ఏడాది జారీ చేసిన తొలి ఆర్డినెన్స్ ఇదే. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 1950 జనవరి 26వ తేదీన 8 మంది న్యాయమూర్తులతో ప్రారంభమైన సర్వోన్నత న్యాయస్థానం 76 ఏళ్లలో సంఖ్యాపరంగా 30కి నిష్పత్తి ప్రకారం 375% పెరిగినట్లయింది. పార్లమెంట్లోని ముఖ్యమైన బిల్లులపై చేపడుతున్న చర్చల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం లేదని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. పార్లమెంటు వెలుపల ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈరోజు లోక్సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026 ఆమోదం పొందినప్పటికీ ప్రతిపక్ష పార్టీల నుండి ఏ సభ్యుడు చర్చలో పాల్గొనలేదన్నారు. అదేవిధంగా రాజ్యసభలోనూ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి MSME డెవలప్మెంట్ సవరణ బిల్లు 2026 ఆమోదం పొందిందని, అయితే ఈ చర్చలో కూడా ప్రతిపక్షం పాల్గొనలేదన్నారు. పార్లమెంటు వెలుపల ఉన్న ప్రతిపక్ష సభ్యులు తమను సభలో మాట్లాడటానికి అనుమతించడం లేదని ఆరోపిస్తున్నారని, కానీ అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడటానికి ఇష్టపడటం లేదని కిరణ్ రిజిజు వివరించారు. దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి సైనిక పౌర విభాగాల మధ్య మరింత సమన్వయం అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇది నిరంతరం మారుతున్న భద్రతా సాంకేతిక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 85వ సాయుధ దళాల ప్రధాన కార్యాలయం పౌరసేవల దినోత్సవ వేడుకల్లో ఆయన ప్రసంగిస్తూ, సైనిక పౌరసేవలు రెండూ దేశమే ప్రథమం అనే నిబద్ధతను పంచుకుంటాయని, ఏకైక లక్ష్యం అయినప్పుడు వ్యవస్థలోని ప్రతి అంశం జాతీయ బలంగా రూపాంతరం చెందుతుందన్నారు. సైనిక పరిపాలనా సమైక్యత వేరువేరు మార్గాల్లో సాగలేదని కేంద్రమంత్రి తెలిపారు. ఉమ్మడి సమీకృత నిర్మాణాలు అభివృద్ధి చెందుతున్న కొద్దీ విధానం, పరిపాలన, మానవ వనరుల నిర్వహణ తదితర రంగాలలో నైపుణ్యం అవసరమవుతాయన్నారు. ఉమ్మడి శిక్షణా కార్యక్రమాలు, అభివృద్ధిపరమైన నియామకాల ద్వారా పౌర సైనిక అధికారుల మధ్య క్రమబద్ధమైన పరస్పర అవగాహనను మరింత పెంచాల్సిన అవసరాన్ని రాజ్నాథ్ సింగ్ వివరిస్తూ,
1: జబ్ బాత్ రాష్ట్రీయ రక్షా సే జుడి సంస్థాఓ కీ ఆతీ హై తో ఉన్కే లియే తో దూసరే ప్రశ్న కా మహత్వ మే మాన్తా హూ కీ ఔర్ భీ అధిక బఢ్ జాతా హై. AFHQ క్వాడర్ ఏక ఐసీ సంస్థా హై జో రక్షా మంత్రాలయ కో కంటిన్యూటీ, డొమైన్ స్పెషాలిటీ ఔర్ పాలసీ స్టెబిలిటీ భీ ప్రదాన్ కర్తీ హై ఔర్ ఇస్కే సాథ్ హీ సివిల్ మిలిటరీ సినర్జీ కో సుదృఢ్ కర్నే మే భీ AFHQ ఏక ఇంపార్టెంట్ బ్రిజ్ కీ భూమికా కా నిర్వాహ్ కర్తా హై.
0: నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ ఆందోళనల కారణంగా నిరసనకారులపై నమోదైన కేసులను చట్ట ప్రకారం ఉపసంహరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి స్వేచ్ఛ ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని 3 న్యాయమూర్తుల ధర్మాసనం నేర చరిత్ర ఉన్న నిరసనకారులపై విచారణకు అనుమతినిస్తూ జూలై ఇరవై ఎనిమిదినిచ్చిన ఉత్తర్వు కేవలం తీవ్రమైన హేయమైన నేరాలకు పాల్పడిన వారికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. జూలై 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనలకు సంబంధించిన పిటిషన్ల విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. దీంతో వివిధ రాష్ట్రాల్లో కేసులు ఎదుర్కొంటున్న వారికి ఊరట లభించనుంది. చిన్న చిన్న కేసులు ఎదుర్కొంటున్న వారిని ఆ కోవలో చూడరాదని సుప్రీంకోర్టు పేర్కొంది. నిరసనలకు సంబంధించిన అంశాలపై విచారణకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కోర్టు తెలిపింది. పెల్లెట్ తుపాకుల వినియోగంపై సమగ్ర మార్గదర్శకాలు రూపొందిస్తామని వివరించింది.

0: తదుపరి విచారణను సుప్రీంకోర్టు 19 ఆగస్టుకి వాయిదా వేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. గ్లాస్గోలో జరిగిన 23వ కామన్వెల్త్ క్రీడల్లో అద్భుత ప్రదర్శన కనపరిచిన క్రీడాకారులకు లోక్సభ ఈరోజు అభినందనలు తెలిపింది. సభా కార్యకలాపాల ప్రారంభ సమయంలో స్పీకర్ ఓం బిర్లా భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శన కనబరిచారని 13 స్వర్ణాలు 17 రజతాలు 3 కాంస్యాలతో కలిపి మొత్తం 39 పథకాలు గెలుచుకుని పథకాల పట్టికలో 4వ స్థానాన్ని దక్కించుకున్నారని చెప్పారు. భారత మహిళా క్రీడాకారులు అసాధారణ ప్రతిభను సామర్థ్యాన్ని ప్రదర్శించి 8 స్వర్ణ పథకాలతో సహా మొత్తం 16 పథకాలు గెలుచుకున్నారని తెలిపారు. ఈ అద్భుతమైన ప్రదర్శన దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువతకు క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందన్నారు. తదుపరి కామన్వెల్త్ గేమ్స్ 2030లో గుజరాత్లోని అహ్మదాబాద్లో జరుగుతాయని స్పీకర్ తెలిపారు. నిన్న జరిగిన ముగింపు వేడుకల అనంతరం కామన్వెల్త్ గేమ్స్ బాటన్ను అధికారికంగా భారత్కు అప్పగించారని ఓం బిర్లా వెల్లడిస్తూ
1: राष्ट्रमंडल खेलों का अगला संस्करण भारत में अहमदाबाद में वर्ष 2030 में आयोजित किया जाएगा। 23वें राष्ट्रमंडल खेलों में उत्कृष्ट प्रदर्शन से देश के करोड़ों युवाओं और खिलाड़ियों को प्रेरणा मिलेगी। मैं सदन की ओर से देश का मान बढ़ाने वाले खिलाड़ियों, उनके कोच एवं टीम इंडिया को हार्दिक बधाई और शुभकामनाएं देता हूँ.
0: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ ఈ ఏడాది జూలైలో అత్యధిక నెలవారీ లావాదేవీలను నమోదు చేసింది. ఇందులో భాగంగా 29.88 లక్షల కోట్ల రూపాయల విలువైన 23.66 బిలియన్ల లావాదేవీలు జరిగాయి. ఈ ఘనత భారత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ అభివృద్ధిలో ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. ద్వితీయ తృతీయ శ్రేణి నగరాలు గ్రామీణ ప్రాంతాల్లో యూపీఐ వినియోగం వేగంగా విస్తరించడం చెల్లింపుల వ్యవస్థ విస్తరణకు నిదర్శనమని తెలిపింది. వివిధ రాష్ట్రాల పరిధిలోని బంకింపూర్, మంజల్పూర్, దతియా అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. గుజరాత్లోని వడోదర జిల్లా మంజల్పూర్ ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సత్యేంద్రభాయ్ పటేల్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బికాభాయ్ రబారిపై 30,000కు పైగా ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు. ఇక బీహార్లోని బంకిపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో జనసూరజ్ పార్టీ అభ్యర్థి ప్రశాంత్ కిషోర్ విజయం సాధించారు. తొలి రౌండ్ నుంచి ఆధిక్యం ప్రదర్శించిన ఆయన బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్పై 18,964 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. బీజేపీ నాయకుడు నితిన్ నవీన్ రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించారు. అలాగే మధ్యప్రదేశ్లోని దతియా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఘనశ్యామ్ సింగ్ విజయం సాధించారు. వాతావరణం. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, ఒడిశా, ఛత్తీస్గఢ్, జమ్మూకాశ్మీర్, లడఖ్, జార్ఖండ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్ర, కేరళం, మాహే, లక్షద్వీప్, ఉత్తర కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు, రేపు ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని ఐఎండి వెల్లడించింది. అలాగే కేరళం రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి హెచ్చరిక జారీ చేసింది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తిరువనంతపురం, కొల్లాం మినహా అన్ని జిల్లాల్లోని విద్యా సంస్థలకు అధికారులు ఈరోజు సెలవు ప్రకటించారు. ఆల్ ఇండియా కోటా కింద ఎంబీబీఎస్, ఇతర అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యా కోర్సులలో ప్రవేశాల కోసం మొదటి విడత కౌన్సిలింగ్ రేపు ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 8వ తేదీన 2026-27 బ్యాచ్ విద్యా సంవత్సరం మొదలవుతుంది. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఎంసీసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం డీమ్డ్ సెంట్రల్ యూనివర్సిటీల కోసం మొదటి రౌండ్ కౌన్సిలింగ్ ఈ నెల 4 నుండి 17వ తేదీ వరకు జరుగుతుంది. 2వ విడత కౌన్సిలింగ్ ఆగస్టు 24 నుండి సెప్టెంబర్ 2 వరకు, ఆ తర్వాత 3వ విడత సెప్టెంబర్ 10 నుండి సెప్టెంబర్ 18వ తేదీ వరకు జరుగుతుంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి సైనిక పౌర విభాగాల మధ్య మరింత సమన్వయం అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ ఆందోళనల కారణంగా నిరసనకారులపై నమోదైన కేసులను చట్ట ప్రకారం ఉపసంహరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి స్వేచ్ఛ ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం, కింగ్

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:45 కావస్తోంది. మరికొద్దిసేపట్లో సమాచార సంధ్య, హిందీలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. అనంతరం 9:00 News@9 ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, ఆంగ్లంలో వార్తలు. అనంతరం 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

అందజేస్తున్న రసమయ మధురిమ వినగల చెవులను కలిగిన హృదయము తన ప్రతిపదమున చిలకద సుధలను జోహారు నీకు సంద్రమా ఎంత ఊపికో అసలు అలసట కలగద ఓహో గాన గ్రంథమా ఎంత సాధ

0: నీటి నిలువుల నిమిరితే గగనమే కరగద జల జల చినుకుల సిరులను పురబడ అణువణు అణువున తొణికితే స్వరసుధ అడుగడుగడుగున మధువని విరియద.
1: తర్వాత ఎగిరే పావురమ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

సంగమ సుఖజతిలు స్వరపద యోగజ సమగతిలు ముఖరిత మానస మునివరులు భువిలో వెలసిన సురవరులు సనిపమ నిపమ రే గరి సని పని సనిపమ పని పమ రే గరి నిసరి గరి నిసరి మప సరి మని సరి మరి మ పని పమ పని సరి సని సని పని సని ప ని పవరి గరి నిసరి మ నిసరి మ పని మ పని రే మ పని సమ పని సమ పని సరి స

తరువాత అల్లరి మొగుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

Pamagariza, Pamagariza, Pamagariza,

ಆಕಾಶವಾಣಿ ಅನುಸಂಧಾನ ಕರ್ನಾಟಕ ಸಂಗೀತ ಸಭಾ ಕಾರ್ಯಕ್ರಮಂ ವಿಂటారు. అనంతరం 11 గంటలకు హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 11 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు.

ఆకాశవాణి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం వింటారు. ఈనాటి కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారి గాత్రం, శ్రీ తిరుపతి పొన్నారావు గారు వయోలిన్, శ్రీ వి కమలాకర్ రావు గారు మృదంగం. ముందుగా వినండి ఇంత మోడీ సారంగ రాగంలో వర్ణం ఆదితాళం, శ్రీ తిరువొత్తియూర్ త్యాగయ్యర్ రచనా.

నరు శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారి గాత్రం, శ్రీ తిరుపతి పొన్నారావు గారు వయోలిన్, శ్రీ వి కమలాకరరావు గారు మృదంగం. ఇప్పుడు వినండి సుందరి నీ దివ్య రూపము, కళ్యాణి రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కీర్తన.

మీరింతవరకు శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారి గాత్రం విన్నారు. శ్రీ తిరుపతి పొన్నారావు గారు వయోలిన్, శ్రీ వి కమలాకర్ రావు గారు మృదంగం. ఈనాటి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: simplify dispute resolution. In assembly by-elections, Jan Swaraj leader Prashant Kishore has won the Bankipur seat in Bihar, while BJP has retained Manjalpur in Gujarat and Congress has kept Dhatia constituency in Madhya Pradesh. Prashant Kishore defeated BJP candidate Neeraj Kumar by a margin of 19,324 votes, securing 64,151 votes. RJD candidate Rekha Kumari finished third with 14,273 votes and forfeited her security deposit. In Gujarat, BJP candidate Satish Patel defeated his nearest rival Bhikhabhai Rabdi of Congress with a margin of over 30,000 votes. Congress has kept the Dhatia seat in Madhya Pradesh, with the party candidate Ghanshyam Singh defeating his nearest rival Ashutosh Tiwari of the BJP by over 6,000 votes in bi-poll. Voting for the bi-polls to the three constituencies was held on the 30th of last month. Bharatiya Janata Party National President Nitin Naveen has said that the party accepts the mandate received in today's three assembly by-elections. In a social media post, he expressed gratitude to the people of Manjalpur Assembly constituency in Gujarat for expressing their faith in the BJP. He extended congratulations to all the dedicated workers and office bearers of the BJP for this victory. Karnataka Chief Minister D.K. Shivakumar expanded his cabinet today. Governor Thavarchand Gehlot administered the oath of office to 19 new ministers at a simple ceremony at Lok Bhavan in Bengaluru. D.K. Shivakumar assumed office as Chief Minister on June 3rd along with 13 other ministers. His cabinet size has now reached 33. The only woman legislator announced by All India Congress Committee, Gayatri Shanti Gowda, was not sworn in today, and another legislator, Mankala Vaidya, was replaced by S.S. Mallikarjuna at the last moment. Former Chief Minister Siddaramaiah was conspicuous with his absence at the swearing-in ceremony. The Tamil Nadu government has approached the Supreme Court seeking directions to the Karnataka government for immediate release of the share of Kaveri water to Tamil Nadu. Tamil Nadu government alleges that the quantum allocated to it by the Kaveri Water Regulation Committee as well as that released by its neighbour Karnataka was far less. A committee meeting held on 28th of last month directed Karnataka to release 3,500 cusecs for 15 days starting 29th of July, an order which was upheld by the Kaveri Water Management Authority later. Union Home Minister Amit Shah has said that Indian athletes have scripted joyous history by making India the fourth highest medal winning nation at the Glasgow Commonwealth Games 2026. In a social media post, Mr. Shah said that this meteoric success scales to an even greater height as India now officially takes over the proud host nation of Commonwealth 2030 to be held in Ahmedabad. The minister congratulated every athlete and all citizens on this moment of double delight. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రేపటి ప్రసార విశేషాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం శీర్షికన జయము జయము బృందగానం వింటారు. రచన శ్రీ పేరాల భరత శర్మ, సంగీతం శ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో భద్రాచల రామదాస్ కీర్తనలు వింటారు. 6:30 చింతన కార్యక్రమంలో శ్రీ పెదిరెడ్ల కృష్ణమూర్తి గారి వ్యాఖ్యానం వింటారు. 6:35 పొలం పనులు కార్యక్రమంలో పురుగు మందుల పిచికారీ జాగ్రత్తలు అంశంపై డాక్టర్ ఎన్ సుధాకర్ రెడ్డి గారు ప్రసంగిస్తారు. అనంతరం వాతావరణ సమాచారం. 6:45 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 7:00 ప్రసార విశేషాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు తెలుసుకుంటారు. అలాగే గాంధేయవాది మండలి వెంకటకృష్ణారావు గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు తెలుసుకుంటారు. ఉదయ సమీరాల్లో రెండవ అంశంగా ఆచార్య తంగిరాల దర్శించిన తిలక్ అంశంపై శ్రీ ఎస్ఆర్ పృథ్వీ గారి ప్రసంగం వింటారు. అనంతరం శ్రీమతి కె నిఖితా శ్రీవల్లి ఆలపించిన భక్తి గీతాలు వింటారు. అనంతరం పుష్పాంజలి, సమాచారవాణి తదితర అంశాలు వింటారు. 8:00 హిందీలో వార్తలు, సమాచార ప్రభాత్. 8:15 ఆంగ్లంలో వార్తలు, మార్నింగ్ న్యూస్. 8:30 పి సూర్య

రావు గారిచే. అల్లూరి సీతారామరాజు, జిల్లా సమాచార లేఖ. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ వాస కృష్ణమూర్తి గారి వీణావాదన వింటారు మృదంగం శ్రీ కోలంక వెంకటరాజు. 8:59 పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. 10:00 అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం. అనంతరం పాటల పల్లకి కార్యక్రమం కొనసాగుతుంది. 11:00 మధురిమ పాత తెలుగు సినిమా పాటలు. 12:00 హిందీలో వార్తలు. అనంతరం 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి. 12:10 మధుమంజరి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 12:40 సంధ్యారాగం కార్యక్రమంలో తెలుగు సినిమా పాటల పరిశోధకులు, రచయిత, విమర్శకులు డాక్టర్ పైడిపాల గారితో పరిచయం మొదటి భాగం వింటారు పరిచయకర్త శ్రీ తేతల దిలీప్ కుమార్ రెడ్డి. 1:20 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో క్విట్ ఇండియా అనే అంశంపై శ్రీమతి డి శ్రీదేవి గారి వ్యాఖ్యానం వింటారు. 2:00 ఆంగ్లంలో వార్తలు. అనంతరం 2:15 హిందీలో వార్తలు. 2:30 వాతావరణ సమాచారం. 2:31 రంగస్థలి కార్యక్రమంలో సత్య హరిశ్చంద్ర నాటకంలో నక్షత్రకుని పాత్ర శ్రీ ఎస్ మన్మధరావు గారు పాడిన రంగస్థల పద్యాలు వింటారు హార్మోనియం శ్రీ పి కృష్ణారావు. 5:00 యువవాణి. 5:30 సంధ్యారాగాలు. 5:55 ఉద్యోగ వార్తలు జి పద్మగారు అందిస్తారు. 6:00 వాతావరణ సమాచారం. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి రిలే. 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:30 సాయం సమీరాలు కార్యక్రమంలో మొదటి అంశంగా లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీమతి ఏ కనక మహాలక్ష్మి గారి లలిత గీతాలు వింటారు. కీబోర్డ్ శ్రీ ఎస్వి రామకృష్ణ, తబల శ్రీ ఏ ఆనంద్. అనంతరం ఫిట్నెస్ వికాసం అంశాలు ఉంటాయి. 7:00 ప్రసార విశేషాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఎల్లినో ప్రభావం వలన వివిధ పంటలను ఆశించి పురుగు తెగుళ్ల సమగ్ర యాజమాన్యం అనే అంశంపై కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త అధిపతి డాక్టర్ ఎన్ రాజకుమార్ గారు ప్రసంగిస్తారు. అనంతరం జానపద గీతం, వ్యవసాయ సమాచారం వింటారు. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:00 స్వరమాలిక తెలుగు సినిమా పాటల కార్యక్రమం. 8:15 టుడే ఇన్ పార్లమెంట్ ఢిల్లీ నుంచి రిలే. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 8:40 చిత్రగీతం. 8:45 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:00 న్యూస్ అట్ 9 ఢిల్లీ కేంద్రం నుంచి. 9:15 స్పాట్లైట్. 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటల కార్యక్రమం. 10:00 క్వశ్చన్ హవర్ ఇన్ పార్లమెంట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 11:00 హిందీలో వార్తలు. అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి రిలే వింటారు. ఇవి రేపటి ప్రసార విశేషాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ సమాచారం. విశాఖపట్నం వాతావరణ కేంద్రం ఈ పూట అందించిన వాతావరణ వివరాల ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 0.3 మిల్లీమీటర్లు. విశాఖ పౌర విమానయాన కేంద్రం వద్ద నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 36.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.8 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 11.4 మిల్లీమీటర్లు. విశాఖపట్నం పరిసర ప్రాంతాల వారికి ఆకాశం సాధారణంగా మేఘావృతమై 1-2 చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు ఉరుములతో కూడిన వర్షపు జల్లులు పడే సూచన ఉంది. ఆంధ్ర తీర ప్రాంత మత్స్యకారులకు ఎటువంటి హెచ్చరికలు లేవు. ఆంధ్రేతర తీర ప్రాంత మత్స్యకారులకు దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అలాగే అండమాన్ సముద్రంలో ఈరోజు మొదలుకొని రాబోయే 5 రోజుల వరకు 40-50 కిలోమీటర్ల వేగంతో, అప్పుడప్పుడు 60 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీచే అవకాశం ఉంది. కాబట్టి నిర్ణీత సమయాల్లో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరిక. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 11:16:35 కావస్తుంది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్పై, అలాగే ఎఫ్ఎం ప్రసారాలు 102 మెగాహెడ్స్పై